0: FM 90.4.
1: చాలా మంది వానరుల్ని సంహరిస్తున్నాడు అకంపనుడన్న కారణం చేత క్రోధాన్ని పొందినటువంటి స్వామి హనుమ ఒక పెద్ద వృక్షాన్ని పెకలించి ఆ వృక్షాన్ని పళ్లతో కాయలతో ఉన్న చెట్టుతో మోది అకంపనుడి యొక్క ప్రాణములను తీసేశాడు. అక్కడితో ఆ అకంపనుడు కింద పడి మరణించగానే ఆయనతో వచ్చినటువంటి సైన్యం అంతా కూడా భూకంపం వస్తే చెట్లన్నీ ఎలా పడిపోతాయో అలా వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్తనాదాలు చేస్తూ లంకాపట్టణంలోకి పారిపోయారు. ఈ వార్త తెలిసింది, అకంపనుడు కూడా మరణించాడు అని. ఈ వార్త తెలిసిన తర్వాత ఇక అసలు ఎంత సైన్యం మిగిలింది, ఎంతమంది యోధులు మిగిలారు, అంటే ఒకడికన్నా ఒకడు గొప్పవాడిక యుద్ధానికి వెడుతున్నాడు, ఒక్కొక్కడు పడిపోతున్నాడు. రావణాసురుడు మరునాటి ఉదయం స్వయంగా రాక్షస బలాన్ని అంచనా వేయడానికి తానే బయలుదేరాడు. తతస్థు రావణ పూర్వ దివసే రాక్షసాధిప పురీం పరియౌ లంకాం సర్వాన్ గుల్మాన్ అవీక్షితం. ప్రాతకాలంలో యుద్ధ శిబిరాలన్నిటినీ ఒక్కసారి తాను స్వయంగా వెళ్ళి పర్యవేక్షించాడు. వాళ్ళ యందు కొంత శౌర్యాన్ని కొంత ఉత్సాహాన్ని నింపడం కోసం దదర్శనగరీం లంకాం పతాకాధ్వజమాలినీం. ఆయన ఒక్కసారి ఆ లంకాపట్టణం వంక చూస్తే ఎటు చూసినా సముద్రం చుట్టూ నిలబడినట్టుగా వానర సైన్యమే రామలక్ష్మణులు. చాలా దిగులు చెందాడు, వెళ్ళినవాడు తిరిగి వచ్చినవాడు లేడు. అక్కడ దిగులు పొందేటట్టుగా మరణించినటువంటి పెద్ద పెద్ద నాయకులు లేరు. పెద్ద పెద్ద నాయకులు ఒక్కడక్కడ మట్టుపెట్టబట్టలేదు. ఇక్కడ వెళ్ళినవాడు తిరిగి రావట్లేదు, చాలా దిగులు చెందాడు. రుద్ధాంతు నగరీం దృష్ట్వా రావణో రాక్షసేశ్వర ఉవాచామర్షిత కాలే ప్రహస్తం యుద్ధకోవిదం. ప్రహస్తుణ్ణి పిలిచాడు, తనకి అత్యంత ప్రీతిపాత్రుడు సర్వసైన్యాధిపతి. ఆ ప్రహస్తుణ్ణి పిలిచి ఆయనతో అన్నాడు, అహం వా కుంభకర్ణో వా త్వం వా సేనాపతిర్మమ ఇంద్రజిత్వా నికుంభో వా వహేయుర్భారమీదృశం. మనం మాత్రమే ఇప్పుడు ఈ యుద్ధ భారాన్ని వహించగలం. ఇప్పుడు నా దృష్టిలో ఒక సామాన్యుడు వెళ్ళి యుద్ధం చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు అని నాకు అర్థమైపోతుంది. అహం వా, విడితే నేను వెళ్ళాలి. కుంభకర్ణో వా, లేకపోతే నా తమ్ముడు కుంభకర్ణుడు వెళ్ళాలి. త్వం వా సేనాపతిర్మమ, నా సేనాపతి అయిన నువ్వు వెళ్ళాలి. ఇంద్రజిత్వా, ఇంద్రజిత్ వెళ్ళాలి. నికుంభోవా, లేకపోతే నికుంభుడు వెళ్ళాలి. వహేయుర్భారమీదృశాం, ఈ భారాన్ని మనమే వహించాలి. ఇంతకన్నా గొప్పవాళ్ళు నాకు కనపట్టలేదు కాబట్టి నీవు తప్పకుండా ఇప్పుడు ఈ యుద్ధానికి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. కానీ వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రావట్లేదుగా. ఇప్పుడు ప్రహస్తుడు ఒకవేళ అసలు ఈ యుద్ధం ఇంతమంది చచ్చిపోవడం నీ వల్ల కదూ, నీ కామం వల్ల కదూ అని ఒక మాట అన్నాడు అనుకోండి, సర్వసైన్యాధిపతి లేనిపోని ఇబ్బంది వస్తుంది కదా. అందుకని పంపేటప్పుడు ఎలా పంపుతాడో తెలుసా అండి, అక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది పరిస్థితి, జాగరూకుడవై వెళ్ళు అని జాగ్రత్త చెప్పి పంపడం. తన వారన్నవారు చనిపోతున్నారని తానేం బాధ పొందడు. అది రాముడి విషయంలో వేరుగా ఉంటుంది, రావణుడి విషయంలో వేరుగా ఉంటుంది. ఎంత తేలిగ్గా చెప్పాడో తెలుసా అండి, యుద్ధం చేయడం అదేం పెద్ద విషయం ఏం కాదు, ప్రహస్య వాళ్ళకి సరిగ్గా తెలియక వాళ్ళు యుద్ధానికి వెళ్ళి నిహతులైపోతున్నారు. చపలాహ్య వినీతాశ్చ చపల

काचित्ताश्च वानराः न सहिष्यन्ति ते नादं सिंहनादामिव द्विपाः. వాళ్ళు చపల చిత్తులు, చించలమైన మనస్సున్న వాళ్ళు. వానరులు చాలా భయంతో ఉంటారు. అటువంటి భయం కలిగినటువంటి వానరులతో పెద్ద యుద్ధం చేయవలసిన అవసరం ఏమి ఉండదు. నువ్వు వెళ్ళి ఏం చేయవలసి ఉంటుందంటే ఒక పెద్ద సింహనాదం చేయాలి. నువ్వు సింహనాదం చేస్తే భయపడిపోయి వానరులు పారిపోతారు. ఎందుకంటే చపల చిత్తులు కదా, చించల చిత్తులు కదా, వాళ్ళు నిలబడరు. వాళ్ళందరూ పారిపోతారు. పారిపోతే ఎవరు మిగులుతారు? తన భార్య కోసమని రాముడు, రాముడి కోసం లక్ష్మణుడు, వాళ్ళిద్దరే మిగులుతారు. అప్పుడు విదృచేత బలే తస్మిన్ రామ సౌమిత్రినా సహ అవశస్తే నిరాళంబ ప్రహస్త వశమిష్యతి. అప్పుడు వాళ్ళిద్దరే మిగిలిపోతారు, అందరూ పారిపోతారు. అప్పుడు ఇద్దరే మిగిలిపోతే వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటారు. అయ్యయ్యో వానరులందరూ పారిపోయారంటారు. అని వాళ్ళు ఏం చేస్తారు? ఎవ్వరూ లేరు, మన ఇద్దరం మాత్రమే ఏం చేస్తామో నీకు లొంగిపోతారు. అప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళని బంధించేసి తీసుకొచ్చేస్తావు, అయిపోతుంది యుద్ధం, బయలుదేరే అని. అదే అంత తెలియకండి సింహనాదం చేస్తే వెళ్ళిపోతారు ఆ వానరులందరూ. తనకి తెలియదు అంటే అవతల వాణ్ణి సమిధగా వేసేయాలంటే ఇలా నేను మాట్లాడచ్చా, ఇలా పంపచ్చా, నిజంగా అంత తేలిక యుద్ధం. అతనికి తెలుసు అంత తేలిక కాదని, కానీ అంత తేలికని చెప్పి పంపిస్తాడు. ఇది ఇన్నాళ్ళు రావణాసురుడితో అంతకాగి రావణాసురుడికి ప్రీతి కలిగేటట్టుగా మాట్లాడి తనకి సత్యం తెలుసున్నా మాట్లాడకుండా విభీషణుడు విడిపోయినప్పుడు వెళ్లకుండా రావణాసురుడిని అంటిపెట్టుకున్నందుకు ఫలితం అనుభవించద్దు. అర్థమైంది ప్రహస్తునికి. ఇప్పుడు నన్ను వేశాడు సమిధ కింద అంటే నేను వెళ్ళిపోతాననుకున్నాడు. అనుకుని ఆయన అన్నాడు, సోహం దానైశ్చ మానైశ్చ సతతం పూజితస్త్వయా సాంత్వైశ్చ వివిధై కాలే కిం న కుర్యాం ప్రియం తవ. నీవు నాకు ఎన్నో ప్రియమైన కార్యాలు చేశావు, నాకు ఎన్నో దానాలు ఇచ్చావు, నాకు ఎన్నో బహుమానాలు ఇచ్చావు, నన్ను అనేక పర్యాయాలు సంతోషపెట్టావు. కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను ఒకటి అడిగితే నేను చేయకుండా ఎలా ఉంటాను? కాబట్టి చేస్తాను. నహిమే జీవితం రక్ష్యం పుత్రదార ధనానివా త్వం పశ్య మాం జుహూషంతం త్యదర్థం జీవితం యుధి. ఆయన వెళ్ళేటప్పుడే అమంగళకరమైన మాట మాట్లాడేశాడు. ఆయన అన్నాడు, నా జీవితాన్ని ఈ యుద్ధం అనబడేటటువంటి హోమంలో ఆజ్యముగా సమర్పించేస్తాను. అంటే నేను గెలిచొస్తానని ఆయన చెప్పలేదు. ఈయన చెప్తున్నాడు కానీ నువ్వు సింహనాదం చేయి, వానరులు వెళ్ళిపోతారు, రామలక్ష్మణులు నీకు లొంగిపోతారు, నువ్వేం చేయక్కర్లేదు, వాళ్లే లొంగిపోతారు, ఎక్కమని రథం ఎక్కించి తీసుకొచ్చేయడమే అని చెప్పాడు. కానీ ఆయనకి తెలియదు. ఆయన అన్నాడు, నా ప్రాణాలని హోమంలో వేసేస్తాను, కాబట్టి నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను అన్నాడు. బయలుదేరాడు. బయలుదేరుతూ చాలా అట్టహాసం చేశాడు. హుతాశనం తర్పయతాం బ్రాహ్మణాంశ్చ సమస్యతాం అజ్యగంధ ప్రతివహ సురాభిర్ మారుతో వవౌ. అక్కడ గొప్ప హోమం చేశాడు. దేవతలకి ప్రీతి కలగాలి అని కోరుకున్నాడు. బ్రాహ్మణులకు నమస్కారం చేశాడు. బయలుదేరాడు. అయినా దుశ్శకునాలే కనపడ్డాయి. అంటే మీరు ఒక్క మాట గమనించవలసి ఉంటుంది. అసలు ధర్మం అన్న దాని మీద నమ్మకం లేకుండా, ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడని నమ్మకం లేకుండా, మన ఇష్టం వచ్చినట్టు మనం తిరిగి, ఎప్పుడో ఒకసారి ఆపద వచ్చినప్పుడు లోపల నమ్మకం లేకపోయినా, అప్పుడు ధర్మం అన్న మాటని తెచ్చి అడ్డు పెట్టుకునే ప్రయత్నం చేశారనుకోండి, నమ్మని ధర్మం, మీరు అనుష్ఠించని ధర్మం, మీరు ధర్మంలో ఉన్నట్టు నటిస్తే మాత్రం మిమ్మల్ని ఎలా కాపాడుతుంది? ఇది రాక్షసులతో వచ్చేటటువంటి పెద్ద సమస్య. కాబట్టి ఇప్పుడు దుశ్శకునాలు కనపడ్డాయి. అయినా సరే ఆయన చాలా అట్టహాసంగా సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు రామచంద్రమూర్తి అంతటి వారు అడిగారు, అంత కోలాహలంగా వస్తున్నాడు, వస్తున్నవాడెవరు అని విభీషణుణ్ణి అడిగారు. ఇది అదృష్టం రాముడికి. ఎందుకంటే వచ్చేవాడెవరో విభీషణుడు లేకపోతే ఎవరికి తెలియదు వానర సైన్యంలో ఇంతమంది యోధులు. కాబట్టి అసలు అతనెవరో, అతని బలమేమిటో, అతని శక్తి ఏమిటో, అతను ఎంత స్థితిలో ఉంటాడో, ఎవరు యుద్ధం చెయ్యొచ్చో అన్నీ చెప్పడానికి ఎప్పుడూ విభీషణుడు సిద్ధంగా ఉన్నాడు. నేను మీతో మనవి చేశాను కదూ, ఎవరికి ఎవరు ధర్మాన్ని ఆశ్రయించారో వాళ్ళ వెనక ఈశ్వరుడు ఎప్పుడూ రక్షించడానికి సలహా ఇవ్వడానికి ఎవరో ఒకరిని ఉంచుతాడు. ఎవడు ధర్మాన్ని విడిచిపెట్టేశాడో వాడు చాలామందిని చుట్టూ పెట్టుకున్నాను అనుకున్నా వాడు విజయాన్ని సాధించలేడు. కాబట్టి అప్పుడు విభీషణుడు అన్నాడు, ఉవాచ సస్మితం రామో విభీషణ వరిందమః. నవ్వుతూ విభీషణుడు చెప్పాడు, ఏష సేన.

ಸೇನಾಪತಿಸ್ತಸ್ಯ ಪ್ರಹಸ್ತೋ ನಾಮ ರಕ್ಷಸಃ ಲಂಕಾಯಾಂ ರಕ್ಷಸೇಂದ್ರಸ್ಯ ತ್ರಿಭಾಗಬಲ ಸಂವೃತಃ ವೀರ್ಯವಾನ್ ಅಸ್ತ್ರವಿಚ್ಛೂರಃ ಪ್ರಖ್ಯಾತಶ್ಚ ಪರಾಕ್ರಮೇ. ರಾವಣಾಸುರುಡಿ ದಗ್ಗರ ಉನ್ನ ಸೈನ್ಯಂಲೋ ಮೂಡವ ವಂತು ಸೈನ್ಯಾನಿಕಿ ಇತನು ಅಧಿಪತಿ, ಸರ್ವಸೈನ್ಯಾಧ್ಯಕ್ಷುಡು, ಗೊಪ್ಪ ಯೋಧುಡು. ಅಟುವಂತಿ ವಾಡು ಯುದ್ಧಾನಿಕಿ ವಸ್ತುನಾಡು. ತತ ಪ್ರಹಸ್ತಂ ನಿರ್ಯಾಂತಂ ಭೀಮಂ ಭೀಮಪರಾಕ್ರಮಂ ಗರ್ಜಂತಂ ಸುಮಹಾಕಾಯಂ ರಾಕ್ಷಸೈರಭಿಸಂವೃತಂ. ಚಾಲಾ ಭಯಂಕರಮೈನಟುವಂತಿ ರೂಪಂತೋ ಉಂಟಾಡು, ಭೀಮವಿಕ್ರಮಮು ಕಲಿಗಿನಟುವಂತಿ ವಾಡು, ಚಾಲಾ ಗೊಪ್ಪಗಾ ಯುದ್ಧಂ ಚೇಸ್ತಾಡು. ಶರೀರಮು ಕೂಡ ಚಿನ್ನದಿ ಕಾದು, ಪರ್ವತಂ ಎಂತುಂಟುಂದೋ ಅಂತಟಿ ಆಕಾರಂ ಕಲಿಗಿನವಾಡು. ಅನೇಕ ಮಂದಿ ರಾಕ್ಷಸುಲ ಚೇತ ಪರಿವೇಷ್ಟಿಂಪಬಡಿ ಉಂಟಾಡು. ಇಪ್ಪುಡು ಆಯನ ಸರ್ವಸೈನ್ಯಾಧಿಪತಿ కాబట్టి ఆ సర్వసైన్యాధిపతితో ఎవరు యుద్ధం చేశారు? ఇటువైపు సర్వసైన్యాధిపతి యుద్ధం చేశారు, ఇటువైపు సర్వసైన్యాధిపతి నీలుడు. కాబట్టి నీలుడు ఆ వచ్చినటువంటి ప్రహస్తుడితో యుద్ధం చేశాడు. ఇద్దరూ కలిసి చాలా సంకులమైనటువంటి సమరమే జరిగింది ఇద్దరికి. ఇద్దరికీ అంత గొప్ప సంకుల సమరము జరిగిన తరువాత నీలుడు ఒక పెద్ద శిలని ఎత్తి అత్యంత వేగంతో వచ్చి ఆ వచ్చినటువంటి ప్రహస్తుడి తల మీద పడేశాడు. అంత పెద్ద శిల తల మీద పడేస్తే ఎవడు మాత్రం బతుకుతాడండి? దాని కింద పడి మాంసపు ముద్దైపోయాడు ప్రహస్తుడు. ఆ విధంగా వచ్చినటువంటి ప్రహస్తుడు కూడా మరణించాడు అన్నమాట, సర్వసైన్యాధిపతి కూడా మరణించాడన్న మాట రావణాసురుడికి అందింది. అయ్యా, నువ్వు పంపించిన వాళ్లలో నీ సర్వసైన్యాధిపతి కూడా మడిసిపోయాడు. ఇప్పుడు స్వయమేవ గమిష్యామి రణశీర్షం తవద్భుతం, రావణుడు అన్నాడు నేనే విడుతున్నాను యుద్ధానికి, ఇక వీరుల్ని పంపను, ఈ యుద్ధం తాడో పేడో తేలిపోవలసిందే, రామరావణ సంగ్రామం ప్రారంభం కావలసిందే, రాముణ్ణి వధిస్తాను, నేనే బయలుదేరుతానన్నాడు. అద్యతద్వానరానీకం రామంచ సహలక్ష్మణం నిర్దహిష్యామి బాణౌఘై వనం దీప్తైరివాగ్నిభి అద్య సంతర్పయిష్యామి పృథివీం కపిశోనితై. ఎప్పుడూ పలుకుతాడు ఈ డాంబికాలు, వానరుల యొక్క రక్తంతో ఈ భూమికి తర్పణ చేస్తాను. ఒక అగ్నిహోత్రం ఆ అరణ్యంలో ఎండిపోయిన చెట్లను ఎలా కాలుస్తుందో అలా రామలక్ష్మణుల్ని నా బాణ పరంపర చేత నిగ్రహిస్తాను, కాబట్టి నేనే స్వయంగా బయలుదేరుతున్నానన్నాడు. యుద్ధానికి బయలుదేరాడు. ఇప్పుడు రావణాసురుడు యుద్ధానికి బయలుదేరడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక్కొక్కడు 1 కోటి మందితో యుద్ధం చెయ్యగలిగినటువంటి యోధామయోధులు ఆయనతో బయలుదేరారు. అసలు ఆ రూపం అలా ఉంటుంది రావణాసురుడు, అంతటి తేజోమూర్తి, అందులో సందేహం లేదు. ఆయన చేసిన తపస్సు అటువంటిది. కాబట్టి రాముడంతటి వాడు ఆశ్చర్యపోయాడు. అసలు ఆ కోలాహలాన్ని ఆ ధ్వనిని అలా వస్తుంది ఏమిటి, అటువంటి పత, అటువంటి గొడుగు, చంద్రమండల సన్నిభమైనటువంటి తెల్లటి గొడుగు వస్తోంది. ఆ వెనక అన్ని గొడుగులు వస్తున్నాయి. అంతమంది యోధులు, ఏనుగులు, ఒంటెలు, పులులు అన్నింటితో వస్తున్నారు. ఎవరు వాళ్ళు అని అడిగాడు విభీషణుణ్ణి. ఆ రాముడు అడిగినప్పుడు నానాపతాకాధ్వజ శస్త్రజుష్టం ప్రాసాశిశూలాయుధ శస్త్రజుష్టం సైన్యం గజేంద్రోపమ నాగజుష్టం కస్యేదమక్షోభ్య అభీరుజుష్టం. ఆ వస్తున్నటువంటి సైన్యం అంత భయంకరంగా ఏనుగులతో అంతమంది వీరులతో వస్తోంది, వాళ్ళెవరో నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు విభీషణుడు చెప్పాడు, ఆ వస్తున్న వాళ్లలో అకంపనుడు అనబడేటటువంటి వాడు ఉన్నాడు. వాడు సింహధ్వజం కలిగినటువంటి రథం మీద ఎక్కి వస్తాడు. ఇంద్రధనస్సు ఎలా ఉంటుందో ఆయన యొక్క ధనస్సు అలా ఉంటుంది. ఆ వెనక్కాతల వస్తున్నవాడు ఇంద్రజిత్. బ్రహ్మదేవుని యొక్క వరప్రభావం చేత మాయా యుద్ధం చేస్తాడు, మేఘాల్లో నిలబడి యుద్ధం చేస్తాడు. ఇంద్రజిత్ గురించి నేను చెప్పక్కర్లేదు. ఏనుగు యొక్క దంతములు పైకి ఎలా వచ్చి ఉంటాయో, అన్ని ప్రాణులకు దంతములు నోట్లో ఉంటే ఒక్క ఏనుగుకి దంతములు పైకి ఉంటాయి, అలాగే ఇంద్రజిత్తుకి కూడా కోరలు పైకి వచ్చి ఉంటాయి. అంత భయంకరమైన రూపం ఉన్నవాడు. ఇంకొకడు అతికాయుడు. ఆయన రధికులలో కల్లా చాలా శ్రేష్ఠుడైన వాడు. అత్యంత వేగంగా వింటినారిని లాగుతూ యుద్ధం చెయ్యగలడు. ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి నేత్రములతో ఉన్నటువంటి వాడు మహోదరుడు. ఈయన ఎక్కినటువంటి ఏనుగు మెడలో కట్టబడినటువంటి గంట యొక్క శబ్దమే అంత భయంకరంగా ఉంటుంది. అటువంటి శబ్దము కలిగినటువంటి గంట కట్టబడిన ఏనుగునికి యుద్ధం చేస్తుంటాడు. ఇంకొకడు పిశాచుడు అనబడేటటువంటి రాక్షసుడు. ఆయన గుర్రం ఎక్కి చాలా భయంకరమైన యుద్ధాన్ని చేస్తాడు.
ఒక పర్వతం ఎంత ఉంటుందో అంత శరీరంతో ఉండి

యుద్ధం చేసేవాడు త్రిశూరుడు, ఆయన కూడా యుద్ధానికి వస్తున్నాడు. వేరొకడు చాలా విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి వాడు, ఆయన కుంభాసురుడు. ఆయన ధనుష్టంకారం చేస్తూ ఇంద్రనీలమణుల చేత పొదగబడినటువంటి అగ్నివలు ఒప్పుతున్నటువంటి వజ్రఖచితమైన బంగారంతో నిర్మింపబడిన ధనస్సు పట్టుకుని యుద్ధం చేస్తూ ఉంటాడు. వీరొకడు నరాంతకుడు, ఆయన కేవలము పర్వత శిఖరములను విసిరి యుద్ధం చేస్తాడు. అంత గొప్ప యోధులతో కలిసి వస్తున్నాడు. అదిగో ఆ మధ్యలో వస్తున్నాడే ఆయనే రావణాసురుడు. ఇశ్చైషనానా విధఘోర రూపై వ్యాఘ్రోష్ట్ర నాగేంద్ర మృగాశ్వవక్త్రై భూతైవృతో భాతి వివృత్త నేత్రై సోసౌ సురాణమపి దర్పహంత. ఆ రాక్షసరాజైనటువంటి రావణుడు భయంకరమైనటువంటి రాక్షసులతో కలిసి వస్తున్నాడు. ఆయన వెనక వచ్చేటటువంటి రాక్షసుల ముఖాలు మామూలు ముఖాల్లా కూడా ఉండవు. పెద్ద పులుల యొక్క ముఖాలు, మదపుటేనుగుల యొక్క ముఖాలు, ఒంటెల యొక్క ముఖాలు ఎలా ఉంటాయో అటువంటి ముఖములు కలిగిన రాక్షసుల చేత పరివేష్టితుడై తెల్లటి గొడుగులో వస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి రావణాసురుని యొక్క అసౌకిరీటీ చలకుండలాస్యో నాగేంద్ర వింధ్యోపమ భీమకాయ మహేంద్ర వైవస్వత దర్ప హంత రక్షోదీప సూర్య ఇవామ భాతి. భూతగణములతో పరివేష్టితుడైనటువంటి రుద్రుడు ఎలా ఉంటారో అటువంటి స్థితిలో రాక్షస గణముల చేత పరివేష్టింపబడినటువంటి ఆ రావణాసురుడు ఆ కుండలములు కదులుతుండగా ప్రకాశిస్తున్నటువంటి ముఖంతో ఒకనొకనాడు ఆయన యమధర్మరాజుని ఇంద్రుని కూడా నిగ్రహించినటువంటి వాడు. అంతటి బలము కలిగినటువంటి ఆ రావణాసురుడు అదిగో వస్తున్నాడు. రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చూశారు. చూసి ఆదిత్యయవ దుష్ట్రేక్ష్యో రశ్మిభిర్భాతి రావణ సువ్యక్తం లక్ష్యేహ్యస్య రూపం తేజస్ సమావృతం దేవదానవ వీరాణాం వపుర్నైవం విధం భవేత్ యాదృశం రాక్షసేంద్రస్య వపురేతత్ ప్రకాశతే. ఈయన్ని చూస్తుంటే సాక్షాత్తుగా సూర్యనారాయణమూర్తి ఆకాశంలో ప్రకాశిస్తుంటే ఎటువంటి తేజస్సుతో ఉంటాడో అంత గొప్ప తేజస్సుతో ఉన్నాడు. ఇత పూర్వం ఇంత గొప్ప శోభతో ఇంత గొప్ప తేజస్సుతో ఉన్నటువంటి శరీరాన్ని నేను అసలు దేవతలలో కానీ దానవులలో కానీ ఇప్పటి వరకు చూడలేదు. అంత గొప్ప కాంతితో ఉన్నాడు. దిశ్యాయ మధ్య పాపాత్మ మమ దృష్టి పథంగత అద్య క్రోధం విమోక్ష్యామి సీతాహరణ సంభవం. నేను ఈ రావణుణ్ణి చూడగానే నాలో క్రోధం పిల్లుపుకుతోంది. సీతాపహరణం చేసినటువంటి ఈ రాక్షసుణ్ణి నేను మర్దిస్తానన్నాడు. ఈలోగా సుగ్రీవుడు రావణాసురుడు వీళ్ళిద్దరూ వచ్చినటువంటి రావణాసురునితో సుగ్రీవుడు యుద్ధానికి బయలుదేరాడు. కానీ ఆ సుగ్రీవుడు రావణాసురుడితో యుద్ధం చేయడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు. రావణాసురుడు అంటే అంత తక్కువ వీరుడేం కాదు. రామచంద్రమూర్తి అంతటి వారు మీరు ఎదరవిందురు గాని అసలు భయమే వేస్తుంది ఆ యుద్ధం చదివితే. రామచంద్రమూర్తి అంతటి వారు బడలిపోయి అసలు ఈ రావణాసురుడు ఎలా తెగటార్చబడతాడు అనుకున్నారు. ఒక స్థితిలో అందరూ యుద్ధం మానేసి చూశారు రామరావణ యుద్ధాన్ని. అంత మహాబలవంతుడు, అంతటి పరాక్రమశాలి. ససాయకో రావణ బాహుముక్త శక్రాశని ప్రఖ్య వపుస్సితాగ్రహ సుగ్రీవమాసాద్య విభేద వేగాత్ గుహేరితాక్రౌంచ వివోగ్రశక్తి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేత్తో పట్టుకునేటటువంటి శూలం ఎలా ఉంటుందో సుగ్రీవుణ్ణి చూడగానే కోపగించిన వాడై ఆ శూలాన్ని అటువంటి దాన్ని తీసి చేత్తో పట్టుకుని విపరీతమైన వేగంతో గురి చూసి కొట్టే ఆ శూలము వచ్చి గుండెల్లో గుచ్చుకుని వెంటనే స్పృహ తప్పి సుగ్రీవుడు యుద్ధభూమిలో పడిపోయాడు. ఆ తర్వాత గవాక్షుడు, గవయుడు, సుధంస్త్రుడు, వృషభుడు, జ్యోతిర్ముఖుడు, నభుడు అనబడేటటువంటి మహాకాయులైనటువంటి వానర వీరులు పెద్ద పెద్ద శిలలు, చెట్లు, పర్వత శిఖరాలు పట్టుకుని రావణాసురుడి మీదకి వెళ్ళారు. అవలీలగా 20 చేతులతో ధనస్సుని తిప్పుతూ వాళ్ళందరూ పట్టుకొచ్చినటువంటివన్నీ పడగొట్టి వీళ్ళందరి మీద బాణప్రయోగం చేసి అందరినీ యుద్ధభూమిలో పడగొట్టాడు. పడగొట్టి ఏకకాలమునందు 1000 వానరముల్ని పడగొడుతున్నాడు.
పడగొడుతుంటే అక్కడ ఉన్నటువంటి వానర సైన్యమంతా గగ్గోలు పెట్టుకుంటూ వెళ్ళి ఈ రావణాసు

యుద్ధాన్ని మేము తట్టుకోలేమని లోకరక్షకుడైనటువంటి రామచంద్రమూర్తిని ఆశ్రయించారు. రామచంద్రమూర్తి యుద్ధానికి బయలుదేరుతున్నారు. వచ్చినటువంటి రావణుడు చాలా గొప్ప రథం ఎక్కి వచ్చాడు. రాముడికి రథం లేదు, నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నారు. లక్ష్మణస్వామి వచ్చి అన్నారు, అన్నయ్య నువ్వు వెళ్ళడమా యుద్ధానికి, నేను వెళ్ళి రావణుణ్ణి నిగ్రహిస్తానన్నారు. చాలా జాగ్రత్తగా చూసి నువ్వు ఆయన మీద యుద్ధం చెయ్యవలసింది అన్నారు. ఈలోగా లక్ష్మణుడు రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళే లోపల స్వామి హనుమ రావణాసురుడితో యుద్ధానికి వెళ్ళారు. ఏ అస్త్రమునకు ఏ శస్త్రమునకు నేను కట్టుబడను, నిన్ను చంపడానికి అస్త్రశస్త్రాలు అక్కర్లేదు, ఒక్క పిడిగుద్దుతో నిన్ను పడగొట్టేస్తాను చూడని ఒక్క పిడిగుద్దు ఒకటి రావణాసురుడి యొక్క గుండెల మీద గుద్దారు. గుద్దితే ఇంత రావణాసురుడు కూడా ఒక్కసారి విచలితుడైపోయినట్టుగా కదిలిపోయాడు రథం మీద. కానీ ఉత్తర క్షణంలో సంజ్ఞ పొంది, అది రావణ బలం అంటే. హనుమంతటి వారు అంత క్రోధంతో కొట్టిన గుద్దిని తట్టుకుని తన పిడికిలి బిగించి ఆ వానరోత్తముడైనటువంటి హనుమని ఒక్కసారి వక్షస్థలంలో గురి చూసి ఓ గుద్దు గుద్దారు. ఆ రావణాసురుని యొక్క దెబ్బ తన గుండెల మీద తగిలేటప్పటికీ ఇంతటి హనుమ గిరగిరగిరగిర తిరిగి స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. రావణాసురుడు అంటే మీరేం తక్కువగా అంచనా వేయకండి. మహర్షి ఏది చెప్పేటప్పుడు అది చెప్తారు, ఆయన బలం గురించి చెప్పేటప్పుడు ఆ బలం గురించే చెప్తారు. రావణుణ్ణి అరిచేత్తో దెబ్బ కొడితే రావణుడు చెలించిపోయాడు. ఆ వానరోత్తముణ్ణి అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టి ఒక్క గుద్దు గుద్దితే హనుమంతటి వారు చెలించిపోయి ఒక్కసారి పర్వతం పడిపోయినట్టుగా పడిపోయారు. మహాబలవంతుడైనటువంటి ఆ మారుతి స్పృహ తప్పి పడిపోవడం చూసి సర్వసైన్యాధిపతి అయినటువంటి నీలుడు విజృంభించాడు. విజృంభించి యుద్ధం చేస్తుంటే రావణాసురుడు ఆయన మీద బాణప్రయోగం చేస్తున్నాడు. ఆయనకి దొరకకుండా తిరుగుతూ శిలలు వర్షిస్తూ వృక్షములను వర్షిస్తూ నీలుడు యుద్ధం చేస్తున్నాడు. ఎన్నిటిని ప్రయోగిస్తున్నాడో అన్నిటినీ ఆకాశంలోనే ముక్కలు చేసి బాణాలు ప్రయోగిస్తున్నాడు రావణాసురుడు. రావణాసురుణ్ణి ఇబ్బంది పెట్టడం కోసం ఒక ఈగ ఎంత ఉంటుందో అంత చిన్న వానర రూపాన్ని పొందాడు నీలుడు. అభివృష్ట శరౌఘేణ మేఘేనేవ మహాబల హ్రస్వం కృత్వా తదా రూపం ధ్వజాగ్రే నిపపాత. చాలా చిన్న రూపాన్ని పొంది చిన్ని కోతైపోయి ఆయన ఆ రావణాసురుడి యొక్క ధ్వజం పైన కూర్చున్నారు. ఇప్పుడు గురి చూసి కొట్టడానికి దొరకనంత చిన్న కోతి పిల్లై ఇబ్బంది పడుతున్నారు రావణాసురుణ్ణి. పావకాత్మజ అమాలోక్య ధ్వజాగ్రే సముపస్థితం జజ్వాల రావణ క్రోధాత్ తతో నీలో ననాదచ. అంత చిన్న రూపంతో ఉన్నటువంటి అగ్నిహోత్రుని యొక్క అంశతో జన్మించినటువంటి నీలుణ్ణి చూసి చాలా కోపగించినటువంటి రావణాసురుడు ఎలా నిగ్రహించాలని చూస్తున్నారు. ఈలోగా చాలా చిన్న రూపంతో ఉన్నాడు కాబట్టి ధ్వజాగ్రే ధనుషశ్చాగ్రే కిరీటాగ్రే చతం హరిం లక్ష్మణోద హనుమాంశ్చ దృష్ట్వా రామశ్చ విస్మితాః. మహాబలవంతుడు కాబట్టి హనుమ వెంటనే స్పృహని పొందారు. ఈలోగా రామలక్ష్మణులు హనుమ మొదలైన వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తుండగా చిన్న రూపంతో ధ్వజం మించి ఓసారి కిరీటం మీదకి దూకుతున్నారు, కిరీటం మించి ధనస్సు మీదకి దూకుతున్నారు. పట్టుకుందామంటే దొరకకుండా రావణాసురుడి వెర్రివాళ్ళ ఇలా ఇలా చూసేటట్టుగా ఆ రావణుణ్ణి ఇబ్బంది పెడుతున్నారు. మహాక్రోధం పొందినటువంటి రావణాసురుడు ఈ వానరాన్ని నా ఆగ్నేయాస్త్రం చేత కాల్చేస్తానని ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి నీలుడి మీదకి విడిచిపెట్టాడు. విడిచిపెట్టేటప్పటికీ ఆ అస్త్రం యొక్క దెబ్బ తగిలింది. తగిలేటప్పటికీ అంత బలవంతుడైన నీలుడు ప్రహస్తుణ్ణి సంహరించినటువంటి నీలుడు నెత్తురు కక్కుతూ పడిపోయాడు. పితృమహాత్మ్య సంయోగాత్ ఆత్మనశ్చాపి తేజస జానుభ్యాం అపతద్భూమౌ నచ ప్రాణైర్ వ్యయుజ్యత. సాక్షాత్తుగా అగ్నిహోత్రుని కుమారుడు కనుక ప్రయోగించింది ఆగ్నేయాస్త్రం కనుక తన కొడుకు ప్రాణములను తాను తీయకుండా అగ్నిహోత్రుడు కాపాడాడు కనుక ఒక్కసారి స్పృహని కోల్పోయిన వాడై రెండు మోకాళ్ల మీద యుద్ధభూమిలో కూలపడి ముందుకి వంగిపోయాడు. కానీ ప్రాణములు మాత్రం పోలేదు. ఆ స్థితిలో లక్ష్మణస్వామి రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళారు. ఇక నువ్వు నా కంటపడ్డావు తప్పుకోలేవని ఇద్దరు యుద్ధం చేస్తున్నారు.
క్రోధాన్ని పొందినటువంటి రావణాసురుడు బ్రహ్మదత్తమైనటువంటి శక్తి అనబడేటటువంటి ఒక గొప్ప అస్త్రాన్ని స్మరించి అభిమంత్రించి

లక్ష్మణస్వామి యొక్క వక్షస్థలం మీద ప్రయోగించాడు. అది వచ్చి తగలగానే, లక్ష్మణుని యొక్క పాలభాగానికి తగలగానే ఆయన నేల మీద పడిపోయారు. పడిపోయి గాయపడి మూర్ఛితుడయ్యాడు. ఆయన కింద పడి మూర్ఛితుడు కాగానే ఆ పెద్ద అగ్నిని విరజిమ్ముతోందా అన్నట్టుగా వస్తున్న ఆ శక్తి ఆయుధాన్ని నిగ్రహించడానికి లక్ష్మణుడు ప్రయత్నించినా ఆయన బాణములు ఆ శక్తిని ఆపలేకపోయాయి. అది వచ్చి తగిలింది, స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. పడిపోగానే రావణాసురుడు రథం దిగాడు. దిగి నేల పడిపోయినటువంటి లక్ష్మణుణ్ణి తనతో తీసుకెళ్ళిపోవడం కోసమని ఆయన్ని పైకెత్తుతున్నాడు. ఆయన విష్ణుస్వరూపం కదండి, వచ్చింది విష్ణుస్వరూపం కాబట్టి లక్ష్మణస్వామి వెంటనే తన పరాక్రమం చేత స్పృహని కోల్పోయినట్లు ఉన్నా ఒక్కసారి తన స్వరూపాన్ని స్మరణం చేసి, నేను ఈ రావణాసురుని చేత ఎత్తబడడానికి వీలు లేనంత బరువవుదునుగాక అని బాగా బలంగా అంటే భూమిని పట్టుకుని ఉండేటట్టుగా ఆయన పడుకున్నారు. వచ్చి రావణుడు ఆయన్ని అవలీలగా ఎత్తగలనని ఎత్తబోతున్నాడు. సశక్తిమాన్ శక్తి సమాహత సన్ ముహు ప్రజజ్వాల రఘుప్రవీర తం విహ్వలంతం సహసాభ్యుపేత్య జగ్రాహ రాజా తరసా భుజాభ్యాం. తన భుజబలంతో లక్ష్మణుణ్ణి ఎత్తి రథంలో పడేద్దామని ప్రయత్నిస్తున్నాడు. లక్ష్మణుణ్ణి ఎత్తడంలో చాలా కష్టంగా ఉంది, ఎత్తలేకపోతున్నాడు. ఇంతలో స్వామి హనుమ చూశారు. హిమవాన్ మందరో మేరు త్రైలోక్యం వా సహామరై శక్యం భుజాభ్యాం ఉద్ధర్తుం న సంఖ్యే భరతానుజ. నేను మేరుమందర పర్వతములతో కూడినటువంటి ఈ భూమండలాన్నంతటినీ కూడా నా భుజాలతో ఎత్తగలను, కానీ ఏమిటి లక్ష్మణుణ్ణి ఎత్తలేకపోతున్నాను అని ఆశ్చర్యపోతున్న సమయంలో తేన ముష్టి ప్రహరణేన రావణో రాక్షసేశ్వర జానుభ్యాం అపతద్భూమౌ చిచాల చ పపాత చ. ఒక్కసారి స్పృహ పొందినటువంటి హనుమ, నీవు లక్ష్మణుణ్ణి ఎత్తుకుపోతావా అని పరిగెత్తుకొచ్చి పిడికిలి బిగించి వంగి లక్ష్మణుణ్ణి ఎత్తుతున్నటువంటి రావణాసురుడి గుండెల్లో ఒక్క గుద్దు గుద్దారు. ఆ గుద్దు గుద్దేటప్పటికీ ఒక్కసారి కదిలిపోయి నిలబడడానికి కూడా శక్తి లేక మోకాళ్ల మీద యుద్ధభూమిలో పడిపోయాడు రావణాసురుడు. వెంటనే విఘూర్ణమానో నిశ్చేష్టో రథోపస్త ఉపావిశత్ విసన్యో మూర్ఛితశ్చాసీన్ మూర్ఛతశ్చాసీన్న నచస్థానం సమాలభత్. ఆ రథం మీద ఉన్న రథం మీదకి ఎక్కుదామనుకుంటున్నటువంటి వాడు నిశ్చేష్టుడై ఇక కదలలేక కూలబడిపోయాడు మోకాళ్ల మీద. అటువంటి స్థితిలో స్వామి హనుమ స్పృహ కోల్పోయి ఉన్నటువంటి లక్ష్మణస్వామిని తన చేతులతో పైకెత్తి గబగబా వెనక్కి తీసుకెళ్లిపోయారు. అప్పుడు రామచంద్రమూర్తి రావణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరారు. ఇప్పుడు రామరావణ యుద్ధం మొట్టమొదటిసారి ప్రారంభమవుతోంది. హనుమ లక్ష్మణుణ్ణి క్షేమకరమైనటువంటి ప్రదేశంలో పడుకోబెట్టి పరుగు పరుగున వచ్చి, స్వామి వాడు రథం మీద ఉన్నాడు, మీరు భూమి మీద నడుస్తున్నారు, మీరు ఇలా యుద్ధం చెయ్యొద్దు, మీరు నా భుజాల మీద కూర్చోండి, నేను మిమ్మల్ని తీసుకెడతాను, మీరు నన్ను వాహనంగా స్వీకరించి యుద్ధం చేయండి అన్నారు. ఆరురోహ మహాశూరో బలవంతం మహాకపిం రథస్థం రావణం సంఖ్యే దదర్శ మనుజాధిప. ఆ హనుమ యొక్క భుజాల మీద కూర్చున్న వారై ఆ రావణాసురుణ్ణి చూసి, నిలు నిలు రావణ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఏ దేవతల దగ్గరికి వెళ్ళినా ఏ లోకానికి వెళ్ళినా నువ్వు ఇంతకాలం నుంచి ఆరాధిస్తున్నటువంటి శంకరుడి పాదాలే పట్టుకున్నా నువ్వు ఇవాళ రక్షింపబడావు, నా యొక్క ఆగ్రహాన్ని పొందావు కాబట్టి నీవు నశింపబడేటట్టుగా నా బాణముల చేత నిన్ను నిగ్రహిస్తాను అన్నారు. వెంటనే రావణాసురుడు సంజ్ఞ పొంది లేచి రథంలో నిలబడి ధనస్సుని పట్టుకుని బాణాలు పట్టుకుని ఆ రామచంద్రమూర్తి ఎక్కి వస్తున్నటువంటి హనుమ మీద ఏకకాలంలో అనేక బాణములను ప్రయోగించాడు.

0: இது விஷ்ணு FM 90.4.
1: டாக்டர் சஞ்சீவ் ஹோமியோ கேர் ஜெர்மனி சுவிட்சர்லாந்து அண்ட் ஹை குவாலிட்டி ஹோமியோ மெடிசன் தோ சிகிச்சை చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్ళు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: వేడి వాతావరణంలో ఉల్లిపాయలు బాగా పెరుగుతాయి కాబట్టి ఆఫ్రికాలోని చాలా మంది రైతులు ఎండాకాలంలో ఉల్లిపాయలను పండిస్తారు. కానీ ఉష్ణమండలపు ఉల్లి రకాలను వర్షాకాలంలో కూడా పండించవచ్చు. ఇతర పంటల్లా కాకుండా ఉల్లిపాయల వేళ్లు బలహీనంగా బోలుగా ఉంటాయి. కాబట్టి ఉల్లిపాయలను ఎండాకాలంలో అయినా వర్షాకాలంలో అయినా పండిస్తే ఉల్లిపాయలు బాగా పెరగాలంటే సారవంతమైన బోలుగా ఉండే భూమి కావాలి. మంచి దిగుబడి రావాలంటే మీరు ఈ వీడియోలో నేర్చుకున్న విధంగా తగిన పొలాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మొక్కలకు పాదులను సిద్ధం చేయాలి. మొలకలను సరిగ్గా నాటాలి. ఉల్లిపాయల పొలాన్ని తయారు చేయడానికి ముందు మీరు భూమిని ఎంచుకోవాలి. మీకు సొంత భూమి లేకపోతే ఉత్తర ఘనాకు చెందిన హవా సలీఫు వివరించినట్లుగా సకాలంలో ఒక పొలాన్ని ఎంచుకుని దాని యజమానితో చర్చించడం చాలా ముఖ్యం.
1: ఒక్క పొలంలో ఉల్లిపాయలు వేసి అక్కడ ఎరువులు పశువులు గొత్తెలు వేసిన ఫలితం ఉండదు. కానీ కొన్ని చోట్ల ఉల్లి బాగా పండడాన్ని చూస్తారు. మీకు మంచి భూమి కావాలంటే సమయం వచ్చినప్పుడు తొందరగా ఆ భూస్వామిని కలుసుకుని డబ్బులు చెల్లించాలి.
0: ఈ మధ్యకాలంలో ఉల్లిపాయలను పండించని ఒక సారవంతమైన పొలాన్ని ఎంచుకోండి. ఉల్లిపాయలకు పట్టే తెగుళ్లు చాలా ఏళ్లపాటు మట్టిలోనే ఉంటాయి. ఒక పొలంలో 3 ఏళ్లకు ఓసారి ఉల్లిపాయలను పండించాలి.
2: ప్రతి 7 ఒకే పొలంలో ఉల్లి వేస్తే ఉల్లిపాయల సైజ్ పెద్దగా ఉండదని చూసే ఉంటారు. ఇక తెగులు కూడా ఉంటే ఉల్లిపాయలకే అవి అంటుతాయి. సోయాబీన్స్ గాని మొక్కజొన్న గాని పండిస్తే మట్టిలోని వ్యాధి ఆ పంటల వెంట వెళ్లిపోతుంది. ఆ తర్వాత 7 ఉల్లిపాయలను పండిస్తే బాగానే ఉంటుంది. పైగా ఉల్లిపాయలు కూడా పెద్దవి వస్తాయి.
0: ఉల్లిపాయలు ఎన్నో రకాల నేలలను ఇష్టపడతాయి. కానీ బాగా ఇసుక బంకమట్టి ఉన్న నేలలను ఇష్టపడవు. ఇసుక ఎక్కువ ఉండే మట్టిలో పోషకాలుండవు. పైగా అవి తొందరగా పొడిబారతాయి. కాబట్టి ఇసుక నేలల్లో ఉల్లిపాయలు పెరగాలంటే భారీగా సేంద్రియ పదార్థాలను చల్లాలి.
2: మీరు ఉల్లిని వర్షాకాలంలో ఇసుక భూముల్లోనో బాగా నీళ్లున్న చోటనో నాటితే అవి బాగా పండవు. కంకర మట్టి ఉన్న చోట నాటితే అది బాగా పనిచేస్తుంది.
0: ఉల్లిపాయలకు మొక్కల అవశేషాలు మట్టిని వదులు చేసే కుళ్ళిన ఎరువుగల సారవంతమైన నేల కావాలి. ఎండాకాలంలో వరదలు వస్తాయన్న బెంగ ఉండదు కాబట్టి తక్కువ భూమిలో ఉల్లిపాయలను నాటవచ్చు. కానీ

0: వర్షాకాలంలో ఉల్లిపాయలను పెంచడానికి బంకమట్టి నిండిన పల్లపు భూమిని ఎంచుకోవద్దు. బలహీనంగా ఉండే ఉల్లివేర్లు నిలిచిన నీళ్లలో తొందరగా కుళ్ళిపోతాయి.
1: ఈ పొలంలో నా వర్షాకాలపు ఉల్లిపాయలను ఎందుకు నాటానంటే, ఇది కొంత ఎత్తులో ఉంది కాబట్టి ఇందులో వర్ష నీరు నిలవదు. వర్షాలు ఆగిపోయినప్పుడు ఉల్లిపాయలకు పెట్టే నీళ్లు దగ్గరలోనే ఉంటాయి.

0: నాణ్యతని కోల్పోతాయి. వర్షాలు లేకుంటే కలుపు మొక్కలు మొలవడానికి, వాటిని చంపడానికి వీలుగా నాట్లు వేయడానికి చాలా రోజుల ముందే మీ పొలాలకు బాగా నీళ్లు పెట్టాలి. సీడ్ బెడ్ కోసం అదే సూత్రాలు మొక్కల పెంపకానికి వర్తిస్తాయి. నీళ్లు చక్కగా పారుతుంటే బలహీనమైన ఉల్లివేర్లు కుళ్ళిపోవు కాబట్టి ముఖ్యంగా వర్షాకాలంలో పాదుల ఎత్తు పెంచాలి. ఒక్కో పాదు మీటర్ వెడల్పు ఉంటే వాటిలో తేలికగా పనిచేయవచ్చు. నాటడానికి చాలా వారాల ముందే మట్టిని తిరగదోడి పాత ఎరువుని గాని కంపోస్ట్ని గాని అందులో కలపాలి. మట్టి మెత్తగా లోతుగా ఉంటే వేర్లు బాగా పెరగడానికి దోహదపడుతుంది. పాదు చక్కటి ఆకృతిలో చదునుగా ఉండేలా చూసుకోవాలి. మొలకలకి 6 వారాల వయసు వచ్చి సుమారు 3 ఆకులు వస్తే నాటడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థం. నాటడానికి కొన్ని రోజుల ముందు నీళ్లు పెట్టడాన్ని తగ్గిస్తే మొలకలు బలపడి పొలంలో నాటినప్పుడు బ్రతుకుతాయి.
1: పెరగడానికి ముందు మొలకలకు బాగా నీళ్లు పెట్టాలి. దాంతో మట్టి మెత్తబడి మొలకలను తేలికగా లాగడానికి వీలవుతుంది.
0: కొత్త వేర్లను దెబ్బతీయకుండా ఉండడానికి ఏదైనా పనిముట్టుతో మట్టిని వదులు చేసి మొలకలను మెల్లిగా పైకి లేపాలి. మీ ఉల్లి పొలం విత్తనాల పాదులకి దూరంలో ఉంటే మొలకలని తడిగోన సంచిలో ఉంచి రవాణా చేస్తే తాజాగా ఉంటాయి. నాటడానికి ముందు మొలకల పాదును బాగా తడపాలి. అప్పుడు మొలకలను పట్టుకోవడానికి మట్టిలో తగినంత తేమగా ఉంటుంది. మట్టిలో 67 లోతున్న బెజ్జాన్ని పొడిచి ఒక మొలకను చొప్పించి వేర్లు కిందకి వెళ్లేలా చూసుకోవాలి. ఇప్పుడు బెజ్జాన్ని మట్టితో నింపాలి. ఎక్కువ లోతుగా నాటవద్దు. వేర్ల పైభాగం భూమి కన్నా కొద్దిగా ఎత్తులో ఉండాలి.
2: మొక్కని ఎక్కువ లోతుగా నాటితే ఉల్లిపాయ మొక్కగా మారే మధ్య ఆకు మొలకెత్తదు. అందుకే మధ్య ఆకు మొలవడానికే మేం ఈ ఎత్తు వరకు నాటడం లేదు.
0: ఉల్లిపాయల వరుసల మధ్య 10 సెంటీమీటర్లు ఎడంగా, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడంలో నాటాలి. సారవంతమైన భూముల్లో మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల వరకు ఎడం ఉండవచ్చు. తద్వారా పాయలు పెద్దవిగా పెరుగుతాయి. దక్షిణ ఘనా దేశంలో మైక్ థామ్సన్ మొక్కలన్నీ సరైన లోతులో సరైన ఎడంలో నాటడానికి ఒక తెలివైన పనిముట్టుని వాడతాడు. స్థానిక నిపుణుడొకరు 3 మీటర్ల పొడవైన ఇనుప కడ్డీ ఒకటి తయారు చేశాడు. ఆ కడ్డీకి 15 సెంటీమీటర్ల ఎడంలో వేలి మందాన 60 వేలంత పొడవైన ఇనుప పళ్ళని అతికారు. 3 పనివాళ్లు ఆ కడ్డీని తడి ఇసుకలోంచి పైకి లాగి మొదటి పంక్తి నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో మట్టిలో నొక్కుతూ పోతారు.
3: దగ్గర దగ్గరగా నాటితే ఒక బస్తాడు ఉల్లిపాయలు పండుతాయి. అదే ఎడం ఎడంగా నాటితే ఉల్లిపాయలు గడ్డలు పెద్దవి అవుతాయి కాబట్టి 2 బస్తాలు పండుతాయి.
0: నాటిన తర్వాత ఉల్లిపాయలకు కొద్దిగా నీళ్లు పెట్టాలి. ఉల్లిపాయలు మెల్లగా పెరుగుతాయి. వాటి ఆకులు నేలను కప్పివేయవు కాబట్టి ఉల్లి పొలంలో క్రమం తప్పకుండా కలుపు తీసేస్తుండాలి. కలుపు మొక్కలు ఉల్లిపాయల్లోంచి నీళ్లు పోషకాలను హరిస్తాయి. మట్టి ఆరోగ్యంగా ఉండడానికి సేంద్రియ ఎరువులు

ఇప్పుడు ఈ వీడియోలో మనం నేర్చుకున్నవి ఓసారి చూద్దాం. ఉల్లిపాయల వేర్లు బోర్లుగా ఉంటాయి కాబట్టి వాటికి మంచి సారవంతమైన భూమి కావాలి. ఒక పొలంలో మూడేళ్లకు ఒకసారి మాత్రమే ఉల్లిపాయలను పండించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఉల్లిపాయలను ఎత్తైన పాదుల్లో నాటాలి. మొలకలని 6 వారాల వయసులో ఉన్నప్పుడు నాటాలి. మొలకలని పైకి లాగేటప్పుడు వేర్లు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. మొలకలని 10 సెంటీమీటర్ల ఎడంలో నాటాలి. 10 సెంటీమీటర్ల ఎడంలో వరుసలు చేయాలి. మొలకలను నాటేటప్పుడు వేర్ల పైభాగం నేల కన్నా ఎత్తులో ఉండాలి. పాదులకు తగినన్ని నీళ్లు పెడుతూ తరచు కలుపు తీస్తుండాలి. ఉల్లిపాయలను మీరు బాగా చూసుకుంటే అవి మిమ్మల్ని బాగా చూసుకుంటాయి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: శ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703331022.
2: శపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665 58773.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే అక్షయ. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు ఆయుష్మాన్ భవ లో ముందుగా జ్యూస్ ని ముత్యాలుగా ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. ఏదైనా ఎప్పుడైనా ఒకేలా ఉంటే చూసి చూసి మనకే బోర్ కొడుతుంది. పైగా ఇప్పటి హైటెక్ తరం ఏం చేసినా ఏం చూసినా సూపర్ స్పెషల్ గా ఉండాలని కోరుకుంటుంది. తినే వంటకాల్లోనూ లెక్కకు మిక్కిలి ఫ్యాషన్లు ట్రెండ్లు పుట్టుకొచ్చాయంటేనే ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. హోటల్లోనే కాదు, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు కూడా వడ్డించిన పదార్థాలు ఎంత రుచిగా ఉన్నాయన్నా దాంతో పాటు వాటిని ఎంత అందంగా ఆకర్షణీయంగా అలంకరించామన్నది కూడా ముఖ్యమైపోతుంది. అలాంటి వారి కోసం కొత్తగా మార్కెట్లోకి వచ్చిందే ఈ స్పెరిఫికేటర్. చిన్న సైజు ఫ్లాస్క్ లా ఉండి కరెంటుతో పనిచేసే దీంతో జ్యూస్లు, సాస్లు, పాలు, కాఫీ, టీ, కొబ్బరి నీళ్లు ఇలా ఏ పానీయాన్నైనా నిమిషాల్లో చిన్న చిన్న ముత్యాలుగా మార్చేయచ్చు. మరి ఇది ఎలా సాధ్యమో తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: కదండి, ఇప్పుడు జ్యూస్ ని ముత్యాలుగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ద్రవ పదార్థాల్లోనూ కొద్దిగా సోడియం ఆల్జినేట్ ని వేసి ఆ మిశ్రమాన్ని సిరంజ్ లాంటి వాటిలో వేసి చుక్కలు చుక్కలుగా నీటిలో పడేలా చేసి చిన్న చిన్న ముత్యాలను తయారు చేయడం ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ ఇలా చేయడం శ్రమతో కూడిన పని. అందుకే పెద్ద పెద్ద హోటల్లోని వంటకాల్లోనే ఇలా అలంకరించడం చూస్తుంటాం. కానీ ఈ స్పెరిఫికేటర్ తో ఎవరైనా ఇంట్లోనే సులభంగా ఈ ముత్యాలను చేసుకోవచ్చు. జ్యూస్ లు తాగినని మారం చేసే పిల్లలకు వాటిని చిన్న చిన్న ముత్యాల్లా చేసి గిన్నెలో వేసి అందించవచ్చు. ఇక ఫలూదా, లస్సీ, ఐస్ క్రీమ్, డెజర్ట్స్ లాంటి వాటిల్లోనూ మనకు నచ్చిన ఫ్లేవర్ ఉన్న స్ట్రాబెరీ, యాపిల్, పైనాపిల్, మామిడి లాంటి పండ్ల రసాల ముత్యాల్ని వేసుకోవచ్చు. అలాగే కేకులు, స్వీట్ల మీద కూడా వీటిని అలంకరిస్తే చూడ చక్కగా కనిపిస్తాయి కదా. కొందరు పాలల్లో డికాషన్, కాఫీ, టీ ముత్యాలను వేసి ఆ పానీయాలను ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఈ స్పెరిఫికేటర్ తో పాటు సుమారు 10 కిలోల ముత్యాలను తయారు చేసుకునేందుకు అవసరమయ్యే 70 గ్రాముల సోడియం ఆల్జినేట్, 100 గ్రాముల కాల్షియం క్లోరైడ్ ని అందిస్తారు. మనం ఎంచుకున్న పానీయంలో కొద్దిగా సోడియం ఆల్జినేట్ ని వేసి ఆ మిశ్రమాన్ని స్పెరిఫికేటర్ లో పోయాలి. దీనిలో ముత్యాలు 2 సైజుల్లో వచ్చేందుకు 2 రకాల రంధ్రాలున్న కప్పులు విడివిడిగా ఉంటాయి. ఇక సోడియం ఆల్జినేట్ ద్రవ్యాలు జెల్ గా మార్చాలంటే దానికి కాల్షియం అవసరం. అందుకే ముందుగానే కొంచెం కాల్షియం క్లోరైడ్ నీళ్లను కలుపుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్పెరిఫికేటర్ బటన్ నొక్కి అందులో నుంచి వచ్చే బొట్టు బిల్లలను కాల్షియం క్లోరైడ్ కలిపిన నీళ్లలో పడేలా అమర్చుకోవాలి. ఇలా ఏ పానీయాన్నైనా వెంటనే ముత్యాల్లా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ స్పెరిఫికేటర్లు ఆన్లైన్ దుకాణాల్లో కూడా దొరుకుతున్నాయి. ఇంటికి వచ్చిన అతిథులకు ఎప్పుడూ పండ్ల రసాన్ని గ్లాసులో వేసిస్తే ఏం గొప్ప చెప్పండి. వాటిని ప్లేట్లో వడ్డించి తినడానికి స్పూన్ వేసిస్తే భలే మజాగా ఉంటుంది కదా. మరి ఈనాటి ఆయుష్మాన్ బావాలో ఇది తెలుసుకున్నాం కదండి. మరి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్.

0: Dr. S. Purnachand, MD, Interventional Pulmonologist, Emergency Critical Care Team.
1: Dr. P. Praveen, MS, Orthopedics. Dr. Machavarupu Mahesh, MBBS, DNB, MS, Neurosurgery, Brain and Spine Surgeon. Dr. N. Madhuri, MBBS, MS, MCH, Surgical Oncology, FI, MAS, Cancer Surgeon.
2: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదండి. మరి ఇప్పుడు ఎక్కలు తగ్గడానికి ఒక మంచి పరికరం అయితే వచ్చిందండి. మరి దాని గురించి తెలుసుకుందాం. ఎక్కలు ఎవరికైనా కొంతసేపు వచ్చి ఆగిపోతాయి, కానీ కొంతమందికి తరచూ వస్తూ ఇబ్బంది పడతాయి, ఓ పట్టాన ఆగవు కూడా. అలాంటి వాళ్ళ కోసమే సాన్ అంటానియోలోని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు ఫోర్స్డ్ ఇన్స్పిరేటరీ సెక్షన్ అండ్ స్వాలో టూల్ అనే పేరుతో ఒక ఎల్ ఆకారాన్ని ఉన్న స్ట్రాని రూపొందించారు. దీన్ని ఎక్కలు వస్తున్న వాళ్ళలో పరీక్షించి చూడగా 92% మందికి వెంటనే తగ్గాయట. ఇది ఎలా పనిచేస్తుందంటే, చిన్న ట్యూబ్లా ఉన్న దీనికి రెండు, చిన్నది పెద్దది రెండు రంధ్రాలుంటాయి. దీనికి అమర్చిన లిడ్ని జరపడం ద్వారా పిల్లల కోసం చిన్నది, పెద్దల కోసం పెద్ద రంధ్రం తెరుచుకునేలా చేసుకోవాలి. తర్వాత స్ట్రాని గ్లాసులో ఉంచి పై భాగాన్ని నోట్లో పెట్టుకుని బలంగా పీల్చగాని నీళ్లు ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోతాయి. ఆ వేగానికి ఎక్కలకు కారణమైన ఫ్రెనిక్ వేగస్ నాడులు స్పందించడంతో అవి ఆగిపోతాయి. ఎందుకంటే ఈ రెండు నాడులు బిగుసుకుపోవడం వల్లే ఊపిరితిత్తుల మధ్య ఉన్న డయాఫ్రమ్ కండరం సంకోచం చెంది స్వరపేటిక పైన మూతలా ఉండే ఎపిగ్లాటిస్ ను మూసుకుపోయేలా చేస్తుంది. దానితో లోపల నుంచి వచ్చే గాలి స్వరపేటికి తగిలి హిక్ అనే శబ్దం వస్తుంది. ఈ స్ట్రాతో నీళ్లను పీల్చగాని ఆ వేగానికి బిగుసుకున్న నాడులు స్పందించడంతో డయాఫ్రమ్ మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది. దాంతో ఎపిగ్లాటిస్ తరచూ గాలి మార్గం సుమగం కావడంతో ఎక్కిలు ఆగిపోతాయి. మరి లిజనర్స్, తెలుసుకున్నాం కదండి. మరి ఈనాటి ఆయుష్మాన్ బావలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇతకు మీకు కోసం ప్లే అవుతుంది. విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: ఓకే లిజనర్స్, ఒక మంచి పాట అయితే వినేశారు కదండి. ఇప్పుడు తెల్ల నేరేడు పండు గురించి తెలుసుకుందాం. అల నేరేడు పండు అనగానే అందరికి గుర్తొచ్చేది నలుపు లేదా ముదురు వంకాయ వర్ణంలో ఉండే పండ్లే. కానీ తెల్ల నేరేడు పండు కూడా ఉన్నాయి. దాయ్ వాటర్ జామున్ పండ్ల మొక్కలతో సంకరించడంతో ద్వారా దీన్ని రూపొందించారట. పైగా ఈ మొక్కల్ని ఏడాదికి ఒక్కసారిగానే కాయలు కాసేలా చేశారు. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు తెలుపు రంగులో ఉండేలాగా, పండిన తర్వాత లేత గులాబీ రంగులోకి మారతాయట. ఈ పండ్లు తీపి, వగరు కలగలిసి రుచులతో వస్తాయి. పచ్చి వాటిని వైన్, వెనీగర్ తయారీ వాటిల్లో వాడతారు. పండ్లను జామ్స్, జెల్లీ, సాసులు చేస్తుంటారంట. ఈ పండ్లరసం మూత్ర వ్యాధులకు, జీర్ణ సమస్యలకు నివారించడానికి ఉపయోగపడతాయి. అమీబిక్ డిసెంట్రిక్ కి ఇది అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఇలాగే చక్కెర వ్యాధిని కూడా నియంత్రిస్తుంది. మందులా వాడినప్పటికీ ఈ గింజల్లోని ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొద్ది పాలనలో కాల్షియం, వాటి పోషకాలు లభ్యంగా ఉంటాయి. కాబట్టి నల్ల నేరేడు పండుతో పాటు ఈ తెల్ల నేరేడు పండు కూడా ఒకసారి తిని చూడండి. మరి లిజనర్స్, ఈ తెల్ల నేరేడు పండు వాటి యూజెస్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. మరి మళ్ళీ ప్రసారమయ్యే ఆయుష్మాన్ బావాలో మళ్ళీ కలుద్దాం. మరి వినండి, వింటూనే ఉండండి రేడియో 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే అక్షయ.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్

బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

జీవితంలో అసారములైన వాట్ల నుంచే సారవంతమైన వాట్లను సంపాదించుకోవాలి. ధనం అశాశ్వతం, దానిని దానము చేసి కీర్తిని సంపాదించాలి. అలాగే వాక్కు నుంచి సత్యమును, ఆయుష్యు నుంచి ధర్మము, కీర్తిని, ఇక శరీరము వల్ల పరోపకార పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉండాలి.

ప్రాజ్ఞుడు ముసలితనము, మృత్యువు లేనివాని వలె విద్యను, ధనమును సంపాదించాలి. మృత్యువు జుట్టుపట్టి లాగుతూ ఉన్నట్లే భావించి ధర్మాన్ని ఆచరించాలి. అనగా ధర్మాన్ని చేయుట రేపు మాపు అని జరుపక తక్షణమే అనుకున్న వెంటనే జరపాలి.

కలసి కూర్చున్నా, స్నేహం చేసినా, మైత్రిగా ఉన్నా, పోట్లాడినా, మరేమి కావించినా సత్పురుషులతోనే కాని దుష్టులతో ఎట్టి సంబంధం పెట్టుకోకూడదు.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అకుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెబిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అకుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అకుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మా శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మనం మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.

0: ఈశు కీర్తే మే కాముపార్జయః.
1: కాలం గడిచిపోతూనే ఉంటుంది, కానీ క్షణకాలమైనా ఆగదు కదా. దానితో పాటు ఆయుష్ కూడా తరిగిపోతూనే ఉంటుంది. ఈ దేహం అనిత్యమైంది. అనిత్యమైన ఇట్టి శరీరంతో నిత్యమై శాశ్వతమైన కీర్తిని సంపాదించాలి.
0: అనభిజ్ఞా పరస్వేషు.

0: ఆత్మజ్ఞం శత్రుత్వమభిపూజయేత్.
1: వయసులో పెద్ద ఏనను గుణహీనుణ్ణి పూజించరాదు. ధర్మాన్ని తెలుసుకుని మంచి ప్రవర్తన గల వానిని శూద్రునైనా పూజించవలను. శ్రోతలింతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు.

0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం సెల్ 9849124000.

0: చెవి పూట, ముక్కుది బుడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయం.

0: సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయించున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4.
1: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం మానవ సేవే మాధవ సేవ తెలుగు పాఠం వింటారు.
2: అది బీహార్ రాష్ట్రంలోని చంపారణ్ జిల్లా. అక్కడ నీలిమందు తోటలు ఎక్కువ. ఆ తోటల యజమానులు తెల్లదొరలు. తమ లాభం కోసం నీలిమందు తోటలను ఎక్కువగా పెంచమని రైతుల్ని బలవంతం చేసేవాళ్ళు. గతిలేక అటు రైతులు ఇటు కూలీలు రాత్రింబవాళ్ళు కష్టించి పనిచేసేవాళ్ళు. అయినా వాళ్ళకి ఫలితం దక్కేది కాదు. వాళ్ళెన్నో కష్టనష్టాలకు లోనైపోయారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జేబి కృపలాని, మజరుల్ హక్ మొదలైన నాయకులు ఈ విషయాలన్నీ గాంధీజీకి చెప్పి వాళ్ల సమస్యల్ని పరిష్కరించేందుకు ఆయన్ని చంపారణ్ జిల్లాకు తీసుకొచ్చారు. జిల్లా అధికారులు గాంధీజీ రాకను నిషేధించారు. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించిన గాంధీజీ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ఆ జిల్లాలో పర్యటించారు. అప్పుడు రైతులు, కూలీలు ఆయన్ని కలిసి తమ మూడు వినిపించారు.

0: బాపూజీ, మమ్మల్ని తెల్లదొరలు హింసిస్తున్నారు.
1: ఎందుకు?
0: నీలిమందు తోటల్ని సాగు చేయనందుకు.
1: ఈ తోటల్ని తప్పకుండా పెంచాలట బాబు.
0: పెంచినా ఫలితం దక్కట్లేదు మాకు.
1: ఎందుకని?
0: మా పంటను దొరలు చెప్పిన తక్కువ ధరకే అమ్మాలట.
1: అమ్మకపోతే
0: మా మీద కేసులు పెడుతున్నారు.
1: ఎన్నో విధాల బాధలు పెడుతున్నారు.
0: పైగా పంటల మీద పన్నులు వేస్తున్నారు.
1: పన్ను కట్టకపోతే
0: జరిమానా వేస్తున్నారు.
1: మరి జరిమానాలు కడుతున్నారా?
2: పన్నులే కట్టలేని వాళ్ళం, జరిమానాలు ఎలా కడతాం బాబయ్య?
1: జరిమానా కట్టకపోతే
0: జైలుకు పంపిస్తున్నారు.
2: మా జీవితాలు గాలిపటాలైనాయి బాబు.
1: మరి మీరెవరు? మీరేం పనులు చేస్తూ ఉంటారు?
3: మేము కూలీలం బాబు.
1: తోటల్లో పనిచేస్తారా?
3: అవునయ్యా.
1: మీ ఆరోగ్యం?
3: అది ఎవరికి పట్టింది బాబయ్య? ఒకడికి దగ్గు, ఒకడికి ఆయాసం, ఒకడికి క్షయ, ఒకడికి చర్మరోగం.
1: ఆ మూల కూర్చున్న ఆయన
3: కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు బాబు.
1: పేరు?
3: కిషన్ సింగ్.
1: కిషన్ భయ్య, ఇలా బాధపడుతూ కూడా నీవు తోటలో పనిచేస్తున్నావా?
4: లేకపోతే తిండి బట్ట ఎలా వస్తుంది బాబు?
1: సరే, మీ కష్టసుఖాలను గురించి అధికారులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తాను. ధైర్యంగా ఉండండి.
0: అలాగే బాబూజీ, మాకు మీరే దిక్కు.
1: అలా అనకండి. సాటి మనుషులకు సాయం చేయడం నా ధర్మం. అందరినీ ఆదుకునేవాడు ఆ దేవుడే. అందరం కలిసి ఆయన్ని ప్రార్థిద్దాం. రండి.
0: మాకు ప్రార్థనలు రావు బాబూజీ.
1: నేను చెప్పినట్లు అనండి చాలు.

0: ఈరోజు కార్యక్రమం ప్రార్థనతో ముగిసింది. రేపటి నుంచి సాయంకాలం పూట ఇక్కడే కలుసుకుంటాం.
1: అలాగే బాబూజీ, నమస్తే.

0: గాంధీజీ వస్తున్నారు, అందరూ లేచి నిలబడండి.
1: హరే రామ్, హరే రామ్, హరే రామ్, హరే రామ్.
0: నమస్తే బాబూజీ.
1: నమస్తే, కూర్చోండి. అందరూ వచ్చినట్లేనా ఈ సమావేశానికి అన్నట్లు కిషన్ భయ్య ఏడి?
2: అతను మాతోనే బయలుదేరాడు, కానీ
1: కానీ
2: నడవలేక దారిలోనే ఆగిపోయాడు.
1: అరే అయితే పదండి, అతని దగ్గరికే వెళ్దాం.
2: చీకటి పడింది బాబు, మీరు ఇక్కడే ఉండండి, అతను మేము తీసుకొస్తాం.
1: లేదు లేదు, నేను వస్తాను. పాపం అతను ఎంత బాధపడుతున్నాడో ఏమో.
2: బాబూజీ ఆగండి, లాంతర్ తెస్తున్నా.
1: తొందరగా తీసుకురా.
0: బాబూజీ అడుగో, కిషన్ సింగ్.
1: ఎక్కడ ఎక్కడ?
0: ఆ చెట్టు కింద కూర్చున్నాడు.
1: అయితే నడవండి తొందరగా.
3: రామ్ రామ్ రామ్.
1: కిషన్ భయ్యా.
3: బాపూజీ.
1: అయ్యో, పుండ్ల నుంచి చీము నెత్తులు కారుతున్నాయి.
3: కట్లు ఊడిపోయాయి బాబు.
1: కాళ్ళు చాపు భయ్యా, చీము నెత్తులు తుడిచేస్తాను.
0: బాబూజీ నేను తుడుస్తాం, మీరెందుకు పెద్దవాళ్ళు?
1: మనిషికి సేవ చేయడానికి పెద్ద చిన్న లేదు.
3: బాపూజీ మేము ఉత్తరేం చించి తుడుస్తున్నారా? అయ్యో
1: పర్వాలేదు భయ్యా,
3: ఇంకా చాలు బాపూజీ.
1: ఉండు, కట్టు కట్టడం పూర్తి కాని.
3: అయ్యో నేనెంత పాపాత్ముని, దేశానికే నాయకులైన మీ చేత సేవలు చేయించుకుంటున్నాను.
1: నాకిదే ఆనందం కలిగిస్తోంది.
3: బాబు మీరు చాలా పెద్ద మనసు బాబు.
1: ఒక రోగికి సేవ చేయడం నా అదృష్టం. నేను రేపు నా ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా నాతో రావాలి.
3: ఎందుకు బాపూజీ?
1: కాలి పుండ్లు మానే వరకు నువ్వు నా దగ్గరే ఉండాలి.
3: అలాగే బాపూజీ. బాపూజీ ఇప్పుడు నా ఆరోగ్యం మెరుగైంది.
1: చాలా సంతోషం నాయన.
3: అయ్యా మీరు చేసిన ఉపకారం మర్చిపోలేను.
1: మాటి మాటికి ఎందుకలా అంటావు కిషన్? నా విధి నేను చేశాను అంతే.
3: మీరు మహాత్ములు బాబు. ప్రతిరోజు నా కాలి పుండ్లను కడిగి మందులు వేసి కట్లు కట్టి నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేశారు.
1: హరే రామ్.
4: తాతయ్య గాంధీజీ ఎంత గొప్పవాడు.
5: ఆయన మహాత్ముడురా, అందుకే ఆయన్ని జాతిపిత అన్నారు.
4: మానవ సేవ అంటే ఆయనకు అంతిష్టమా?
5: ఇంకా అనుమానమా? ఆయన జీవితం అంతా మానవ సేవలోనే గడిపాడు.
6: తాతయ్య మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, దీని అర్థం చెప్పవు?
5: చెబుతానమ్మా, తప్పకుండా చెబుతాను. మాధవుడు అంటే దేవుడు, ఆయన్ని అందరం సేవిస్తాం, అవునా?
6: అవును.
5: దేనికోసం ఆయన సేవిస్తాం?
6: మంచి జరగాలని.
5: మంచి ఎవరికి?
6: మనకి.
5: మనకి అంటే?
6: మనందరికి.
5: మనందరికీ అంటే?
6: మానవులందరికీ.
5: అయితే మనం నిజంగా మానవులందరి కోసం దేవుని ప్రార్థిస్తున్నామా?
6: లేదు.
5: గోపి నువ్వు చెప్పు.
4: లేదు తాతయ్య.
5: దీనిని బట్టి ఏం తెలుస్తోంది? ఎవరికి వాళ్ళు తమకు మంచి జరగాలని దేవుని ప్రార్థిస్తున్నారు, సేవిస్తున్నారు, దీన్ని స్వార్థం కోసం అంటారు. కానీ దేవుడికి అందరూ సమానమే కదా, అవునా?
6: అవును, అందరూ సమానమే.
5: మానవులంతా ఆయన శిష్యులోని వాళ్లే కాబట్టి ఆయన అందరికీ మంచి చేయాలి. అందువల్ల మనం ఇతరుల మంచిని కూడా కోరుకోవాలి, దీన్నే పరార్థం కోసం అంటారు. ఏమంటారు చెప్పండి?
6: పరార్థం కోసం.
5: ఈ పరార్థాన్ని కోరడం గొప్పవాళ్ళ లక్షణంరా, తెలిసిందా?
6: తెలిసింది తాతయ్య.
5: అలా కోరుకుంటే భగవంతుడు సంతోషిస్తాడు, ఎందుకునో చెప్పగలరా?
6: మానవులందరూ ఆయన బిడ్డలే కాబట్టి.
5: అలాగే మానవుల సేవ ఎవరు చేసినా ఆయన సంతోషిస్తాడు. అందరి మంచి కోసం మనం దేవుని సేవించిన

0: లేక మంచి బుద్ధితో మానవులకు సేవ చేసినా ఆయన సంతోషిస్తాడు. బాగా అర్థమైందని చెప్పింది. నీకేమర్థమైందో చెప్పరా గోపి.
1: మానవ సేవ చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు.
0: అంటే మానవ సేవ భగవంతుడి సేవతో సమానం అన్నమాట. ఈ విషయాన్నే అందంగా చెప్పారు మన పెద్దలు. ఏం చెప్పారో తెలుసా?
2: మానవ సేవయే మాధవ సేవ అని.
0: వెరీ గుడ్ లత. ఇంకో విషయం
2: ఏంటిది తాతయ్య?
0: మానవులందరికీ మంచి జరగాలని ఊరికే కోరడం కన్నా మనకు చేతనైనంత సేవ చేయడం గొప్ప. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను.
1: చెప్పు తాతయ్య.
0: నాకు జ్వరం వచ్చిందనుకోండి, మీరేం చేస్తారరా?
1: మందు బిళ్ళలు వేస్తాం.
0: అప్పుడు జ్వరం తగ్గిపోతుంది. అలా కాకుండా దేవుడా మా తాతయ్యకి జ్వరం తగ్గించు అని ఊరికే కూర్చోరు కదా.
1: ఎందుకు కూర్చుంటాం?
0: అలాగే ఒకడు రోడ్డు మీద తెలివి తెప్పి పడిపోయాడనుకో, అతనిని ఏం చేయాలప్పుడు?
1: డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి,
2: వైద్యం చేయించాలి.
0: అది సేవంటే. అంతేకాని కళ్ళు అప్పగించి చూస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చుంటే అది మానవ సేవ కాదు, మాధవ సేవ అంతకన్నా కాదు.
2: ఇప్పుడు బాగా అర్థమైంది తాతయ్య.
0: కొంతమంది ఏమంటారంటే అందరూ భగవంతుని రూపాలే, అందరిలోనూ భగవంతుడున్నాడు, అందువల్ల ఎవరికి సహాయం చేసినా అది మాధవ సేవ అవుతుంది అని.
1: తాతయ్య, రోగులు కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు తమ పని తాము చేసుకోలేరు కదా.
0: అవును, చేసుకోలేరు.
1: అటువంటి వాళ్లకు సహాయపడితే అది నిజమైన సేవ కదూ.
0: అవును బాబు, చక్కగా ఆలోచించి చెప్పావు. అదే గొప్ప మాధవ సేవ, మానవ సేవ.
2: అలాగే ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడినా కూడా.
0: అవునమ్మా లత, చక్కగా చెప్పావు. ఇప్పుడు మీరు మానవ సేవే మాధవ సేవ అంటే ఏమిటో బాగా తెలుసుకున్నారు కదా
1: తాతయ్య.
0: ఏమిటి గోపి?
1: 3వ తరగతి తెలుగు వాచకంలో ఈ పాఠం ఉంది.
0: ఇందాక నుంచి చెప్పలేదే మరి.
1: నువ్వు చెప్పేదంతా వినాలని.
0: ఏం తెలివితేటలరా బాబు. సరే, ఏది ఆ పాఠం చేయండి.
1: ఇదిగో తాతయ్య,
0: ఇందులో తెలియని ఏమన్నా ఉంటే అడగండి.
2: కార్మికులు అంటే అర్థం?
0: పనిచేసేవారు.
1: చర్యలు అంటే?
0: చేతలు. లత, ఈ పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యం చెప్పమ్మా.
2: ఒక మంచి గుణాన్ని మాటలతో కాకుండా చర్యల ద్వారా చాటి చెప్పాలి.
1: తాతయ్య, సమావేశం అంటే?
0: కొంతమంది ఒక చోట చేరి ఉండడం. దీన్ని ఒక సొంత వాక్యంలో చెప్పు గోపి.
1: నిన్న మా ఇంట్లో చిన్న పిల్లల సమావేశం జరిగింది.
0: గుడ్. ఇద్దరు బాగానే చెప్పారర్రా.
2: కలయ చూసి అంటే?
0: బాగా పరిశీలించి చూసి అని అర్థం అమ్మా.
1: ఇబ్బందులు అంటే?
0: ఇబ్బందులు అంటే కష్టాలు.
2: ఉత్తరీయం అంటే?
0: నేనిప్పుడు కప్పుకున్న ఈ వస్త్రాన్ని ఉత్తరీయం అంటారమ్మా. సరే, నేనిప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి.
2: అలాగే అడుగుతాయ్యా.
0: గోపి, బాపూజీ తన చర్యల ద్వారా ఏం చెప్పారు?
1: మానవ సేవే మాధవ సేవ అని చాటి చెప్పారు.
0: లత, చంపారణలో ఉన్నప్పుడు గాంధీజీ ఏం చేసేవారమ్మా?
2: కార్మికుల మంచి చెడ్డలను విచారిస్తూ వారి కష్టాలను తొలగించడానికి ప్రయత్నం చేసేవారు.
0: కుష్ఠిరోగి ఎందుకు కష్టపడి పనిచేసేవాడు? గోపి, నువ్వు చెప్పరా.
1: తిండి కోసం, బట్ట కోసం పనిచేసేవాడు.
0: చంపారణ్ ఏ రాష్ట్రంలో ఉంది? లత, నువ్వు చెప్పమ్మా.
2: బీహార్ రాష్ట్రంలో ఉంది.
0: గోపి, చంపారణ్లో ఎక్కువగా ఉన్న తోటలేవి?
1: నీలిమందు తోటలు.
0: గాంధీజీని ప్రజలు ఏమని పిలిచేవారు?
2: బాపూజీ అని పిలిచేవారు.
0: బాగుందర్రా. సరే, ఈ పాఠంలో నీతి ఏమిటర్రా?
1: మానవ సేవ మాధవ సేవ అంత విలువైనది.
2: మానవ సేవ చేస్తే మాధవ సేవ చేసినట్లే.
0: లత, గోపి, మీకు ఈ పాఠం బాగా అర్థమైంది కదా?
2: అర్థమైంది తాతయ్య.
0: సరే, ఇక అల్లరి చేయకుండా చదువుకోండి, వెళ్ళండి.
3: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం మానవ సేవే మాధవ సేవ తెలుగు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం గొర్రెపిల్ల తోడేలు తెలుగు పాఠం వింటారు.
4: మావయ్య మావయ్య, మైత్రి నా బంతి లాక్కుంది చూడు.
5: ఏ మైత్రి, ఇలా రా. ఎందుకు వైష్ణవ్ బంతి లాక్కున్నావుట?
4: చూడు మావయ్య.

0: వైష్ణవ్ బౌలింగ్ సరిగ్గా చేయకుండా నన్ను అవుట్ చేయాలని చూస్తోంది.
1: వైష్ణవి, మైత్రి చెప్పింది నిజమేనా?
2: కాదు మావయ్య, నేను బౌలింగ్ బాగానే చేస్తున్నాను. అదే అవుట్ అయిపోయి నా తప్పని గొడవ పెడుతోంది. కావాలంటే భార్గవిని అడుగు.
1: భార్గవి, నువ్వు చెప్పు, నిజంగా ఏం జరిగిందో చెప్పు.
0: మరేమో మా అయ్య, వైష్ణవ్కి బౌలింగ్ చేయడానికి సరిగ్గా రాదట, అందుకే మైత్రి అవుట్ అయిందట. వీళ్ళిద్దరూ అందుకే గొడవ పడుతున్నారట.
1: అని మైత్రి నాతో చెప్పమందా?
0: నేనేమి చెప్పమనిలేదు, అదే నిజం.
1: చూడు మైత్రి, నాకంతా తెలుసు. వైష్ణవి, భార్గవి నీకంటే చిన్నవాళ్ళు, వాళ్ళకి క్రికెట్ ఆడడం కూడా నువ్వే నేర్పిస్తున్నావు, అవునా?
0: అవును. అయితే
1: ఆట సరిగా రాని వాళ్లతో ఆడుతున్నప్పుడు నువ్వు కాస్త ఓపికతో ఉండాలి. అంతేకాని చిన్నవాళ్ళని అలా ఇబ్బంది పెట్టడం తప్పు కదూ.
0: చూడు మావయ్య, తనకసలు ఎంత నేర్పినా బంతి పట్టుకోవటమే రాదు. ఇక బంతి విసరటం అంటే తనకిష్టం వచ్చినట్లు విసిరేస్తోంది.
2: అదేం కాదు మావయ్య, మైత్రి చెప్పినట్లే విసురుతున్నాను. ఏదో వంక పెట్టి నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటుంది.
0: ఏం కాదు, నీకు అసలు ఆడటమే రాదు.
2: చూడు మావయ్య, నాకు ఆడటమే రాదట.
1: అబ్బబ్బబ్బబ్బా, ఆపుతారా మీ గోళ?
0: నాకెవరైనా సరే ఆటలో తప్పుగా ఆడితే ఇష్టం ఉండదు.
1: నీకిష్టం ఉండకపోతే నచ్చ చెప్పాలి, అయినా వినకపోతే వినని వాళ్లతో ఆడడం మానేయాలి. అంతేగాని అమాయకపు గొర్రెపిల్ల మీద విరుచుకుపడ్డ పొగరుబోతు తోడేలులాగా నీ ప్రతాపం చిన్నవాళ్ల మీద చూపించకూడదు.
0: ఈ గొర్రెపిల్ల తోడేలు ఏమిటి మావయ్య?
1: అదో కథలే.
0: మావయ్య మావయ్య, ఆ కథ ఏమిటో చెప్పవు ప్లీజ్.
1: మరైతే ఇక మీదట మీరెప్పుడు ఆటల్లో గొడవ పడకుండా ఉంటానంటేనే మీకు ఆ కథ చెప్తాను. కథ అనేసరికి అంతా ఒక్కటైపోయారే. భేష్, అయితే వినండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథలోని చిత్తడవిలో ఓ పొగరుబోతు తోడేలు నివసించేది. అది ఆ అడవి సమీపంలోని ఓ కొండ గుహలో నివసించేది. రోజు అడవిలో ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ దొరికిన ఏదో ఒక జంతువును పట్టి చంపి తింటూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు
3: ఏ రోజు పొద్దున్నీ తిరుగుతున్నా ఒక్క జంతువున్నా దొరకలేదు. ఆకలి మండిపోతూ ఉంది. ఎలాగైనా సరే ఏదో ఒక జంతువును వీతికి పట్టుకుంటా. ఏదైనా కనిపించిందా చచ్చినా వదిలిపెట్టను. నా అదృష్టం బాగుంటే ఏదో ఒక జంతువు నా కంట పడకపోతుందా, నా కడుపు నిండకపోతుందా. అబ్బా, ఇప్పటికే బాగా తిరిగాను. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి పుడుతున్నాయి, కానీ ఒక్క జంతువున్నా దొరకలేదు. ఏం చేస్తాం? అప్పుడే ఎండ నడి నెత్తి మీదికొచ్చింది. కళ్ళు తిరిగిపోతున్నాయి, దాహంతో నాలుక తడారిపోతుంది.
4: అదిగో అదిగో, ఈ కొండకు అటుపక్కకెళితే అక్కడ ఏరు పారుతూ ఉంటుంది. పొట్ట నిండా నీళ్లు తాగి కొంచెం ఓపిక తెచ్చుకుంటాను. ఈలోగా ఏ జంతువున్నా తగిలితే వెంటబడి చంపేస్తాను. ఏదో ఒకటి నీళ్లు తాగటానికి ఈ ఏటి దగ్గరికి రాకపోదు. చూస్తాను, మాటేసి కోచుకొని కూర్చుంటాను. నా అదృష్టం బాగుంది. ఎతకపోయిన తీగ కాళ్ళకి తగిలినట్టు. అదిగో అదిగో, దూరం నుంచి గుర్రు పిల్ల అయితే వస్తుంది. నేను ఈ చెట్టు చాటుని దాక్కుని సమయం కనిపెట్టి దాని మీద దాడి చేస్తాను. గుర్రె మాంసం తిని ఎన్ని రోజులైందో. అబ్బా అబ్బా, దాన్ని చూస్తుంటే

0: పెట్టుకుంటూనే నా నోరు ఊరిపోతుంది. ఇవాళ నా పంట పంచినట్టు.
1: అయ్యో, నేను మా మందలోంచి తప్పిపోయి చాలా దూరం వచ్చేసాను. ఇప్పుడు ఏం చేయను? పెద్దల మాట చద్దిమూట అని ఊరికే అన్నారా? ఓసే పిల్ల, మందకి దూరంగా ఎటు వెళ్ళకే అని మా అమ్మ అంటే విన్నానా? వద్దన్నా వినకుండా నీళ్లు తాగుతానని మొండి పట్టుపట్టి ఒక్కదాన్నే ఇలా వచ్చాను. ఎంత దూరం వచ్చినా ఏటికింకా చేరనేలేదు. పరుగెత్తుకెళ్ళి నీళ్లు తాగేసి మా మందలో కలవాలి, లేకుంటే ఇంకేమన్నా ఉందా? అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తోంది.
0: గుర్రు పిల్ల దానంతటదే నా దగ్గరికి వచ్చేస్తుంది. దానికి కనపడకుండా ఇక్కడే దాక్కుని ఉంటాను.
1: అమ్మయ్యా, ఎలాగైతేనే ఏరు దగ్గరికి వచ్చేశాను. అబ్బా, అమృతంలాగా ఉన్నాయి నీళ్లు. పోయిన ప్రాణం లేచి వచ్చినట్టుంది.
0: ఈ గుర్రె పిల్లను పోనివ్వకూడదు. ఎలాగైనా మాటల్లో పెట్టి అదరగొట్టాలి.
1: కడుపు నిండింది. గబగబా పరిగెత్తుకెళ్ళి మా వాళ్ళందరికీ ఈ నీళ్ల సంగతి చెప్తాను.
0: ఏయ్ గుర్రె పిల్ల, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు?
1: నేను
0: ఏమిటా సనుగుడు, నసుగుడు? ఎవరు నువ్వంటే సమాధానం చెప్పవే.
1: అయ్య బాబోయ్, ఈ తోడేలు కంట్లో పడ్డాను. దుష్టునికి దూరంగా ఉండడం మంచిది, కానీ దీని బారి నుంచి తప్పించుకోవడం ఎలా? ఇప్పుడు ఏది దారి?
0: ఏమిటే, ఏమిటా తలబెరుసు, ఎవరు నువ్వు?
1: అయ్యా, ఎందుకలా మీది మీదికి వస్తున్నారు?
0: ఎందుకో చెప్పాలా నీకు? చెప్తా. ఎందుకు నువ్వు నేను తాగే నీటిని ఎంగిలి చేశావు?
1: నేను మీరు నీళ్లు తాగడం చూడనేలేదు. చూస్తే ఇటువైపు వచ్చేదాన్ని కాదు.
0: ఓహో, అలాగా? అంతగా కళ్ళు నెత్తికెక్కాయా?
1: మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు.
0: నేను తాగే నీళ్లను తాగేస్తూ పైన అర్థం కావడం లేదంటావా?
1: అయ్యా, నన్ను క్షమించండి. ఈ నీళ్లు మీవని నాకు తెలియనే తెలీదు.
0: తెలీదంటే వదిలేస్తాననుకుంటున్నావా? చస్తే వదలడం. నా నీళ్లను ఎందుకు తాకి మలినం చేశావు?
1: నేనేమో వాగుకు కింది భాగాన ఉన్నాను, మీరేమో పైభాగాన ఉన్నారు. నేనెలా మీ నీళ్లను మలినం చేస్తాను?
0: అసలు నా నీళ్లను ఇంగిలి చేయడమే తప్పు.
1: మీరు ముందు తాగేకే కదా నేను తాగుతున్నాను.
0: ఏమిటి, నాకే వదిలిస్తున్నావా? నేను తాగే నీళ్లను ఎంగిలి చేస్తూ నాకే ఎదురు నిలుస్తావా?
1: అయ్యో, నేనేమన్నాను? మీరు తాగాకే నేను తాగుతున్నాను, మీ ఎంగిలి నీళ్లే నేను తాగుతున్నానని మనవి చేస్తున్నానంతే.
0: పుట్టివానికి పుట్టెడు బుద్ధులన్నట్టు ఎక్కడో మాటలు బాగానే నేర్చావే. నీ పొగరు అనసంది వదిలిపెట్టనుండు.
1: ఇవి మీ నీళ్ళని నిజంగా నాకు తెలీదు. మా అమ్మని కాదని వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. క్షమించి వదిలిపెడితే వెళ్ళిపోతాను.
0: ఇంత జరిగాక నిన్నింత తేలిగ్గా వదిలిపెడతానా?
1: అయ్యా, నన్ను వదిలిపెట్టండి. నిజంగా నాకే పాపమో తెలీదు.
0: ఏడుపులకు నేను కరిగిపోతా అనుకున్నావేమో, అదేం కుదరదు.
1: ఇంకెప్పుడు ఇటుకేసి రాను. నా మాట నమ్మి వదిలిపెట్టండి.
0: నేను ఊరుకునే కొద్దీ మితిమీరిపోతున్నావే. ఏమిటి, వెళ్ళిపోతావా?
1: అవును.
0: నీలాంటి జిత్తుల మారి గొర్రెని వదిలేస్తే ఇంకేమన్నా ఉందా?
1: ఈ తోడేలు నన్ను చంపందే వదిలిపెట్టేలా లేదు. ఇప్పుడేం చేయాలి? ఏదో ఉపాయం ఆలోచించి ఈ అపాయాన్ని తప్పించుకోవాలి, లేదా కాలికి బుద్ధి చెప్పాలి.
0: పరిగెత్తుకుని పారిపోతావు అనుకుంటున్నావా? నాకంటే బాగా పరిగెత్తగలవా? ముందు నా మాటకు జవాబు చెప్పుకోదులు.

0: అయ్యా అయ్యా, నా మీది మీదికి రాకండి, నీ కాళ్ళు పట్టుకుంటాను.
1: ఏ దొంగ వినయాలు చూసి మోసపోయేంత పిచ్చివాణ్ణి కాను నేను. నిరుడు నా ముందే నీ స్నేహితులతో నన్ను ఎందుకు తిట్టావు?
0: రామ రామ, నేను నిరుడు మిమ్మల్ని తిట్టడమా? అది జరిగే పనే కాదు.
1: ఎందుకు?
0: పోయిన సంవత్సరం నేనసలు పుట్టనే లేదు. నేను పుట్టి 3 నెలలే అయింది.
1: 3 నెలలు 3 ఏళ్ళు నాకెలా తెలుస్తుంది?
0: నా మాట నమ్మండి, నేను పుట్టిన దగ్గర నుంచి మిమ్మల్ని ఎప్పుడూ చూడనే లేదు. నేనెందుకు తిడతాను?
1: బాగానే మాటకు మాట చెప్తున్నావు. నువ్వు కాకపోతే నీ అబ్బ మరొకడు తిట్టే ఉంటాడు. నీ గొర్రె ముఖాలన్నీ ఒకేలా ఏడుస్తాయి. ఎట్లా పోల్చుకునేది?
0: ఎవరో తిట్టారు, నన్ను శిక్షిస్తారా?
1: ఎవరైతేనే తిట్టు తిట్టే. నన్ను తిట్టినందుకు నీ అంతు చూడకుండా వదిలిపెడతానా?
0: చేయని తప్పుకు నన్ను దండిస్తారా? ధర్మప్రభువులు, మీరే ద్రోహం చేస్తారా?
1: అందితే జుట్టు లేకుంటే కాళ్ళు పట్టుకుని నీలాంటి వాళ్ళను వదిలేదే లేదు.
0: అయ్యో అయ్యో, నా మీదికి రాకండి. ఉత్తపుణ్యానికి నా ప్రాణాలు తీయకండి. నేనే పాపము ఎరగను, నన్ను చంపకండి. నా తప్పేమీ లేదు. అబ్బా అయ్యో అబ్బా, నన్ను
2: విన్నారా పిల్లలు? తోడేలు దుర్మార్గం.
3: పాపం ఆ గొర్రె పిల్లలు తలుచుకుంటేనే జాలేస్తుంది మావయ్య.
2: నిజమే, ఒక్కోసారి మనం ఊహించకుండానే దుర్మార్గుల చేతికి చిక్కిపోతాం.
4: ఆ గొర్రె పిల్ల అలా ఒంటరిగా వెళ్ళకపోయినా బాగుండేది.
5: వాళ్ళమ్మ వద్దని చెప్పినా వినలేదు, అందుకే అలా జరిగింది.
2: అందుకే మన పెద్దవాళ్ళు పెద్దల మాట చద్ది మూట అని చెప్తారు.
4: అంటే ఏమిటి మావయ్య?
2: మన పెద్దవాళ్ళు మనకంటే ముందు ఈ లోకాన్నంతా చూసి బాగా అనుభవం సంపాదించుకుని ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకుని తమ పిల్లలకు తెలియచెప్తారు.
4: మావయ్య, ఇందాక ఆ కథలో వెతకపోయిన తీగ కాళ్ళకే తగిలినట్టు అని ఆ తోడేలంది కదా, అంటే ఏమిటి?
2: బాగా అడిగావు మైత్రి. మీరంతా కథని జాగ్రత్తగా విన్నట్టు నాకు అర్థమవుతోంది. మనం ఏదైనా వస్తువు కోసమో లేదా మరో దానికోసమో వెతుకుతుంటే ఆ వస్తువే మన ముందరికి రావడాన్ని సూచిస్తూ ఈ సామెతను వాడతారు.
4: గొర్రెపిల్ల తన మనసులో దుష్టునికి దూరంగా ఉండాలి అని అనుకుంటుంది. ఇది సామెతేగా?
2: ఎందుకు కాదు, చక్కని సామెత. దుష్టుడు అంటే దుర్మార్గుడు, చెడ్డవాడు. దుర్మార్గునికి ఎంత దూరం ఉంటే అంత మంచిది అని ఈ సామెత అర్థం. తోడేలును చూసి భయపడ్డ గొర్రెపిల్ల అపాయంలో ఉపాయాన్ని ఆలోచించాలి అనుకుంది, లేకపోతే కాలికి బుద్ధి చెప్పాలి అనుకుంది.
4: అంటే
2: మనకేదన్నా కష్టం కలిగితే ఆ కష్టాన్ని తప్పించుకోవడానికి మనం ఉపాయం వెతకాలి. ఆ సమయంలో గొర్రెపిల్లకు ఏం ఉపాయం తోచిందో ఊహించండి.
4: అది పరిగెత్తుకెళ్ళిపోవాలనుకుంది.
2: ఆ అది సరే. ఈ కథను విన్నాక మీరేం తెలుసుకున్నారో చెప్పండి.
4: నేను చెప్పనా మావయ్య?
2: చెప్పు.
4: చెడ్డవాడు చెడ్డ పని చేయడానికి దేనికి వెనకాడడు.
2: నిజమే. తోడేలు గొర్రెను చంపడానికి ఎన్ని ఎత్తులేసిందో చూశాం కదా.
4: అంతేకాదు మావయ్య, దుర్మార్గునికి చెడు పని చేయటానికి ఏ కుంటి సాకు దొరికినా చాలు.
2: బాగా చెప్పావు. వేరే వాళ్లను బాధ పెట్టడానికి చెడ్డవాళ్లకు ఏదో వంక దొరికే తీరుతుంది. అందుకే చెడ్డవాళ్ల జోలికి పోవడం అన్ని విధాలా నష్టమే కలిగిస్తుంది. ఆటపాటల్లోనూ చదువులోనూ మీకు ఎన్నో కష్టాలు వస్తూనే ఉంటాయి. అంత మాత్రాన ఒకరినొకరు కొట్టుకోకూడదు, నాకే బలం ఉందని ఎవ్వరూ విర్రవేగకూడదు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే మీకంటే బలహీనంగా ఉన్న వారిపై మీ బలాన్ని చూపి బాధ పెట్టకూడదు. తెలిసిందా?
6: ఓ తెలిసింది మావయ్య. ఇంకా మీదట మేము ఎప్పుడు కొట్లాడుకోం, అందరం కలిసిమెలిసే ఉంటాం.
7: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం మానవ సేవే మాధవ సేవ మరియు గొర్రెపిల్ల తోడేలు తెలుగు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జీపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865 5873.
3: రేడియో విష్ణు 90.4 శ్రోతులందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
4: నేను మీ విజయ. లిజనర్స్, మరి రోజు ఆగస్ట్ 28వ తేదీ ప్రపంచ చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత కీలకమైన ఘట్టాలను, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ముచ్చట్లను ఈనాటి మన కార్యక్రమంలో తెలుసుకుందాం. సమాజంలో నిరుపేదలకు, సామాన్యులకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం 2014 ఆగస్ట్ 28న అధికారికంగా ప్రారంభించబడింది. దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక చేర్పుల విప్లవంగా ఈరోజు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.
3: అవునమ్మా, కోట్లాది మంది సామాన్యులని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకువచ్చిన పథకం ఈ రోజుకు ఎంతో ఆర్థిక ప్రాధాన్యత కూడా ఉంది. ఇక మానవ హక్కుల చరిత్రలో చూస్తే 1963 ఆగస్ట్ 28న అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన చారిత్రక ర్యాలీలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తన ప్రసిద్ధ ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ప్రసంగాన్ని అందించారు. నల్ల జాతీయుల సమాన హక్కుల కోసం, లింగవర్ణ వివక్ష లేని ప్రపంచం కోసం ఆయన చేసిన ఆ ప్రసంగం ప్రపంచ మానవ హక్కుల ఉద్యమాలలో ఒక మహోన్నతమైన మైలురాయిగా నిలిచింది.
4: ఇకలానే తెలుగు చలనచిత్ర రంగాన తొలి తరానికి చెందిన ప్రముఖ నటి, సుప్రసిద్ధ నేపథ్య గాయని ఆర్ బాల సరస్వతి గారు 1928 ఆగస్ట్ 28న జన్మించారు. ఆమె తెలుగు సినిమాలో తొలి నేపథ్య గాయనిగా చరిత్ర సృష్టించి భక్త పోతన, మంగళసూత్రం వంటి అనేక చిత్రాల్లో అమర గీతాలను ఆలపించి శ్రోతలను మురిపించారు. బాలనటిగా ప్రయాణం ప్రారంభించి గాయనిగా మరియు నటిగా దక్షిణ భారత సినీ వికాసానికి తనదైన శైలిలో మహోన్నత సేవలు అందించిన దిగ్గజ కళాకారిణి ఆమె.
3: ఇక తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో శతాధిక చలనచిత్ర గీతాలను ఆలపించి ఆకాశవాణి రేడియో కళాకారిణిగా అలరించిన ప్రముఖ గాయని ఏపి కోమల గారు 1934 ఆగస్ట్ 28న జన్మించారు. ఆమె నాటి స్వర్ణయుగ చిత్రాలలో జానపద, భక్తి మరియు లలిత గీతాలని తనదైన మధురమైన

0: గాత్రంతో ఆలపించి శ్రోతల ఆదరాభిమానాల్ని పొందారు. రేడియో మాధ్యమం ద్వారా, చలనచిత్ర సంగీతం ద్వారా దశాబ్దాల పాటు సంగీత అభిమానులను రంజింపచేసిన ప్రతిభావంతురాలైన గాయని ఆవిడ.
1: ఇకలని దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తల్లిగా, అమ్మమ్మగా, సహాయ నటిగా వందలాది చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన సుప్రసిద్ధ నటి డబ్బింగ్ జానకి గారు 1949 ఆగస్టు

0: తెలంగాణ యాక్షన్ హీరోగా కథానాయకుడిగా దశాబ్దాల పాటు అలరించి ప్రస్తుతం విలన్ మరియు సహాయ పాత్రల్లో మెప్పిస్తున్న ప్రముఖ సినీ నటుడు సుమన్ గారు 1959 ఆగస్టు 28న జన్మించారు. ఆయన నేటి భారతం, సితార, అన్నమయ్య వంటి చిత్రాలలో వెంకటేశ్వర స్వామి పాత్రతో సహా విభిన్నమైన పాత్రల్లో పోషించి ప్రేక్షకుల హృదయాలలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. మార్షల్ ఆర్ట్స్ ప్రవేశంతో సరికొత్త యాక్షన్ వరవడిని తెచ్చి దక్షిణ భారత వెండితెరపై అగ్ర కథానాయకుడిగా వెలిగిన ప్రతిభావంతుడైన నటుడు ఆయన.
1: ఇకలని దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో కథానాయిక, ప్రతినాయిక మరియు సహాయ నటిగా విశేష ప్రజాదరణ పొందిన సుప్రసిద్ధ నటి నళిని గారు 1964 ఆగస్టు 28న జన్మించారు. ఆమె 1980ల కాలంలో తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో అగ్రనటుల సరసన కథానాయిక నటించి అత్యుత్తమ విజయాలు అందుకున్నారు. తదనంతర కాలంలో టీవీ సీరియల్స్ లో మరియు చిత్రాల్లో శక్తివంతమైన విలన్ పాత్రలు, హాస్య పాత్రలు పోషిస్తూ నేటికి ప్రేక్షకుల్ని అలరిస్తున్న నటి ఆమె.
0: ఇక కళాదర్శిని సంస్థ ద్వారా సాంస్కృతిక సేవలకు, నాటకరంగ వికాసానికి తోడ్పడుతూ ఫాదర్ జో సెబాస్టియన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా సేవలందించిన ఆధ్యాత్మిక మరియు కళాసేవా నిర్వాహకులు ఫాదర్ రవిశంకర్ గారు 1967 ఆగస్టు 28న జన్మించారు. ఆయన యువతలో కళాభిరుచిని, సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించడానికి అనేక నాటక, సంగీత ప్రదర్శనల నిర్వహణలో కీలక పాత్ర వహించారు. కళాసేవ ద్వారా సామాజిక మార్పుకు, ఆధ్యాత్మిక వికాసానికి కృషి చేస్తున్న ప్రముఖ సాంస్కృతిక నిర్వాహకులు ఆయన.
1: అలానే ప్రపంచ డిజిటల్ మరియు సాంకేతిక రంగంలో ఫేస్బుక్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా సేవలు అందించిన ప్రముఖ అమెరికన్ సాంకేతిక అధికారి, రచయిత్రి షెరిల్ శాండ్బర్గ్ 1969 ఆగస్టు 28న జన్మించారు. ఆమె కార్పొరేట్ ప్రపంచంలో మహిళా నాయకత్వాన్ని పెంపొందించేందుకు లీనిన్ అనే ప్రముఖ గ్రంథాన్ని రచించి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు ప్రేరణగా నిలిచారు. సిలికాన్ వ్యాలీలో అత్యంత ప్రభావవంతమైన మహిళా సాంకేతిక నాయకురాలిగా గుర్తింపు పొందిన వినూత్న పారిశ్రామికవేత్త ఆమె.
0: ఇక తెలుగు సాహిత్య, నాటక రంగాల్లో హాస్య, వ్యంగ్య రచనలతో ప్రత్యేక వరవడిని సృష్టించిన సుప్రసిద్ధ రచయిత, నటుడు, నాటకకర్త భమిడిపాటి కామేశ్వరరావు గారు 1958 ఆగస్టు 28న భౌతికంగా దూరమయ్యారు. ఆయన హాస్య బ్రహ్మగా పేరుగాంచి అనేక ప్రహసనాలు, నాటకాలు రచించి నాటి తెలుగు రంగాన్ని నవ్వుల సముద్రంలో ముంచెత్తారు. ఫ్రెంచి నాటకాలను తెలుగు వాతావరణానికి అనుగుణంగా స్వతంత్ర అనువాదాలు చేస్తూ తెలుగు నాటక రంగానికి కొత్త వెలుగులు తెచ్చిన మహోన్నత నాటకకర్త ఆయన.
1: అలానే శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో సుదీర్ఘకాలం ప్రజాసేవ అందించి బహుజన నాయకుడిగా పేరుగాంచిన ప్రముఖ రాజకీయ నేత చీకటి పరశురామనాయుడు గారు 1988 ఆగస్టు 28న భౌతికంగా దూరమయ్యారు. ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికై వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, రైతు సంక్షేమానికి విశేషంగా కృషి చేశారు. నిరాడంబరమైన రాజకీయ జీవితంతో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించిన ధీర ప్రజానాయకుడు ఆయన.
0: ఇక తెలుగు చలనచిత్ర రంగాన అద్భుతమైన సంభాషణలతో, కథా కథనాలతో సంచలనాలు సృష్టించిన ప్రముఖ నాటక, సినీ రచయిత, దర్శకుడు, నటుడు డివి నరసరాజు గారు 2006 ఆగస్టు 28న భౌతికంగా దూరమయ్యారు. ఆయన పెళ్లి చేస్తూడు, గుండమ్మ కథ, ఎం ధర్మరాజు వంటి అనేక మరపురాని చిత్రాలకు పదునైన హాస్యభరితమైన సంభాషణలు అందించి విజయవంతం చేశారు. రంగస్థలంపై, వెండితెరపై తన మాటల ఈటలతో తెలుగు ప్రేక్షకుల మనస్సులను గెలుచుకున్న మహోన్నత సీనియర్ రచయిత ఆయన.
1: అలానే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతగా అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ సినీ నిర్మాత బి సత్యనారాయణ గారు 2015 ఆగస్టు 28న భౌతికంగా దూరమయ్యారు. ఆయన శ్రీ సత్యనారాయణ ఆర్ట్స్ పథకంపై నాణ్యమైన సందేశాత్మక చిత్రాలను నిర్మించి తెలుగు సినీ రంగానికి తనదైన సేవలు అందించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి, మంచి చిత్రాల నిర్మాణానికి ప్రోత్సాహాన్ని అందించిన ప్రముఖ చలనచిత్ర నిర్మాత ఆయన.
0: ఇక భారతీయ శాస్త్ర విజ్ఞాన రంగంలో భౌతిక శాస్త్ర పరిశోధనల్లో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త నరేంద్ర కుమార్ గారు 2017 ఆగస్టు 28న ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన క్వాంటం ఫిజిక్స్ మరియు ఘనస్థితి భౌతిక శాస్త్రంలో చేసిన విప్లవాత్మక పరిశోధనలకు గాను శాంతిస్వరూప్ భట్నాగర్ పురస్కారం మరియు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంచాలకుడిగా సేవలందిస్తూ భారతీయ విజ్ఞాన రంగాన్ని ప్రపంచ వేదికపై సమున్నతంగా నిలిపిన మహోన్నత శాస్త్రవేత్త ఆయన. లిజనర్స్.

0: ఆగస్టు 28వ తేదీకి సంబంధించిన చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో సంఘటనలు, అదేవిధంగా ఎంతో మంది మహామహుల జయంతులు వర్ధంతులు కూడా తెలుసుకున్నాం కదండి. మరి ఈ రోజు టాపిక్లోకి వెళ్లబోయే ముందు మన శ్రోతలందరికీ ఒక చక్కని పాట వినిపిద్దామమ్మా.
1: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం? మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.
2: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: వినాయక మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడి విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈ రోజు ఒక అద్భుతమైన విషయాన్ని అయితే మనం మాట్లాడుకోవాలమ్మా.
3: అవునన్నయ్య.
2: ఇవాళ ఏంటంటే, పొద్దున్నే మా ఇంట్లో పాత పుస్తకాలు బీరువా సర్దుతుంటే నాకు ఒక అద్భుతమైన నిధి దొరికిందనుకో.
3: ఏంటది?
2: దాన్ని చేతిలోకి తీసుకోగానే ఒక్కసారిగా నా చిన్నతన జ్ఞాపకాలు, మా ఊళ్ళో స్కూలు, అదేవిధంగా మా టీచర్ల మాటలు, అదేవిధంగా మా తాతయ్య నానమ్మ నేర్పిన పద్యాలు అన్నీ ఒక్కసారి కళ్ళ ముందు మొదలయ్యనుకో. అసలు ఆ ఒక్క పుస్తకం మన తెలుగు వారింట్లో ఉందంటే అది కేవలం ఒక పుస్తకం కాదు, మన తెలుగు సంస్కృతికి, భాషకి, అక్షర జ్ఞానానికి నడిచే విజ్ఞాన సర్వస్వం. అదే మన పెద్ద బాలశిక్ష. ఈరోజు మన రేడియో విష్ణులో మన ఈరోజు ముచ్చట్ల కార్యక్రమంలో మరి ఆ తీపి జ్ఞాపకాల నిధి అయిన పెద్ద బాలశిక్ష గురించి మన శ్రోతలతో కొన్ని విషయాలు పంచుకోవాలి అని అనిపించింది.
3: తప్పకుండానయ్యా. మరి పెద్ద బాలశిక్ష అనే పేరు వినగానే మనసేదో తెలియని చిన్ననాటి అమాయకత్వంలోకి, ఆనందంలోకి జారిపోతుంది. మరి ఈ రోజుల్లో పిల్లలకి ఇంటర్నెట్, గూగుల్, వికీపీడియా ఉన్నాయి. కానీ ఒకప్పుడు మన పూర్వీకులకి మన చిన్నతనంలో మనకు సమస్త విజ్ఞానాన్ని పంచిన ఏకైక దివ్య విజ్ఞాన కోసం మన పెద్ద బాలశిక్షే. అసలు అక్షరమాల ఈల నుంచి మొదలుపెట్టి పద్యాలు, సామెతలు, నీతి కథలు, గణితం, నక్షత్రాలు, తీదులు, శతాబ్దాల చరిత్ర వరకు అన్నింటినీ ఒకే చోట గుప్పించిన అద్భుతమైన గ్రంథం అది. మరి ఈనాటి డిజిటల్ యుగంలో ఆనాటి బాలశిక్ష గొప్పదనాన్ని స్మరించుకోవడం నిజంగా ఒక తీపి జ్ఞాపకమే అనుకో.
2: అవునమ్మా. అసలు ఈ పెద్ద బాలశిక్ష వెనుకున్న చరిత్ర ఎంత గొప్పదో తెలుసా? 19వ శతాబ్దం మధ్యలో, అంటే దాదాపు 1856 ప్రాంతంలో పుదూరి సీతారామ శాస్త్రి గారు ఈ అద్భుత గ్రంథానికి రూపకల్పన చేశారు. ఆ రోజుల్లో బడికి వెళ్లే పిల్లలకి చదవడం, రాయడంతో పాటు సమాజంలో ఎలా జీవించాలి, నీతి నియమాలు ఏంటి, మన సంస్కృతి ఏంటి అని నేర్పించడానికి ఒక పరిపూర్ణమైన పుస్తకం లేకపోవడాన్ని గమనించి ఆయన ఈ బాలశిక్షని రచించారు. ఆ తర్వాత కాలంలో ఎందరో మహనీయులు దీన్ని మరింత విస్తరించి పెద్ద బాలశిక్షగా తీర్చిదిద్దారు. ఆ రోజుల్లో ప్రతి తెలుగింట్లో రామాయణ, భారత గ్రంథాలతో పాటు ఖచ్చితంగా ఉండే ఏకైక పుస్తకం

0: ఈ పెద్ద బాలశిక్షే. ఇంట్లో పెద్ద బాలశిక్ష ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఇంట్లోనే ఉన్నట్టే అని మన పెద్దలు ఊరికే అనలేదు. అప్పట్లో చిన్నపిల్లల బడి చదువులకి ఇదే పునాది. ఉదయాన్నే బడిలో పెద్ద బాలశిక్ష పట్టుకుని పిల్లలందరూ ఒకే స్వరంతో ఓనమాలు చదువుతుంటే ఆ ప్రాంగణం అంతా ఒక పవిత్రమైన విజ్ఞాన దేవాలయంగా మారిపోయేది.
1: అవునన్నయ్య, అసలు ఆ పుస్తకంలో వర్ణమాల, గుణింతాలు, ఒత్తులతో పాటు వేమన శతకం, సుమతి శతకం లాంటి నీతి పద్యాలు, అర ఎక్కాలు, పావు ఎక్కాలు, సంప్రదాయ కొలతలు, తిథులు, నక్షత్రాలు, పంచతంత్ర కథలు, మర్యాద రామన్న కథలు, ఇలా అన్ని విషయాలు ఒకే చోట లభించేవి. ఈరోజు మనం పిల్లల కోసం 10 రకాల పుస్తకాలు కొంటున్నాం, కానీ ఆ రోజుల్లో ఒకే ఒక్క పెద్ద బాలశిక్ష పుస్తకంలో ఇవన్నీ కూడా ఇమిడి ఉండేవి. మరి ఉదాహరణకి వేమన పద్యం తీసుకుంటే, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచులా జాడవేరు అని ఎంత తేలికగా వస్తువుల స్వభావాన్ని, మనుషుల అంతరంగాన్ని పిల్లలకు వంటపెట్టించేవారు. అలానే సంప్రదాయ కాలమానం ప్రకారం కార్తెలు, ఋతువుల గురించి చదువుకోవడం వల్ల రైతులకు కూడా ఎంతగానో ఉపయోగపడేది.
0: అవునమ్మా, ఈనాటి స్మార్ట్ ఫోన్ల యుగంలో పిల్లలకి వేళ్ల చివర సమస్త సమాచారం దొరుకుతున్నా మన భాష, సంస్కృతి, మన మూలాలు, ముఖ్యంగా నీతి నియమాలు లోపిస్తూ ఉన్నాయి. పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుల్లో మునిగిపోయి సొంత భాషలో అఆలు కూడా సరిగ్గా రాయలేకపోతున్న పరిస్థితులు మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం. ఇటువంటి సమయంలో మన పిల్లలకి మన సంస్కృతిని, తెలుగు భాష తీయదనాన్ని పరిచయం చేయడానికి పెద్ద బాలశిక్షణ మించిన ఉత్తమమైన సాధనం మరొకటి లేదు. ప్రతి తెలుగు ఇల్లు తన పిల్లలకి ఇచ్చే అతిపెద్ద కానుక పెద్ద బాలశిక్షే కావాలి. రాత్రిపూట తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మలు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని అందులోని కథలు చెప్పడం, పద్యాలు పాడించడం చేస్తే పిల్లలకి అద్భుతమైన జీవిత విలువలు అలవడతాయి.
1: అవునన్నయ్య, ఈ రోజుల్లో మనం ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ తీసి గూగుల్ అని టైప్ చేస్తున్నాం. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి మన చిన్ననాటి రోజుల్ని తలుచుకుంటే అప్పట్లో మనకి ఇంటర్నెట్ లేదు, డిజిటల్ తెరలు లేవు. అయినా సరే ఏ అనుమానం వచ్చినా ఇళ్లల్లో తాతయ్యల నుంచి మన వరకు అందరం పరిగెత్తికెళ్ళి తీసి ఏకైక ఎన్సైక్లోపీడియా మన పెద్ద బాలశిక్ష. ఆ రోజుల్లో మన ఇళ్లలో ఉండిన అక్షరాల విజ్ఞాన జ్ఞాని అది. నిజంగా పుస్తకం తిరిగేస్తుంటే కలిగే ఆనందం, ఆశ్చర్యం ఈరోజు ఏ డిజిటల్ తెర ముందు రావు కదా.
0: అవునమ్మా, ఈరోజు గూగుల్ లేదంటే వికీపీడియా చేసే పని ఆ రోజుల్లో ఒకే ఒక్క అచ్చు పుస్తకం అత్యంత ప్రామాణికంగా చేసి చూపించింది. ఇంట్లో ఎవరికైనా తిథి నక్షత్రం తెలియాలన్నా, పండుగ ముహూర్తం చూడాలన్నా, పిల్లలకి పద్యాలు నేర్పించాలన్నా, లేదంటే లెక్కల్లో పావు ఎక్కాలు లేదంటే ముప్పావు ఎక్కాల సందేహం వచ్చినా, చివరికి మన సంప్రదాయాలు, ఋతువులు, కార్తెలు, నక్షత్ర మండలాల సమాచారం కావాలన్నా అందరి చూపు పెద్ద బాలశిక్ష మీదే ఉండేది. ఆ రోజుల్లో పెద్ద బాలశిక్ష చెప్పిందే వేదం, అందులోని విషయాలే ప్రామాణికం. అదొక సజీవ గ్రంథాలయం అనుకో.
1: అవును, మరి అసలు ఆ పుస్తకంలో ఉన్న విషయాల విస్తృతి చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదనుకో. ఒకవైపు వర్ణమాల ఈలతో ప్రారంభమై గుణింతాలు, ఒత్తులు, సంస్కృత సమాసాలు నేర్పిస్తూనే మరోవైపు సుమతి శతకం, వేమన శతకం, భాస్కర శతకాల నుంచి సమాజంలో మనిషి ఎలా జీవించాలో చెప్పే నైతిక విలువలను నూరిపోసేవి. మరి పిల్లలకి చిన్నతనంలోనే అక్షర జ్ఞానంతో పాటు సంస్కారం, సంప్రదాయం వంటబట్టడానికి ఆ పుస్తకం వేసిన పునాది అంతా ఇంతా కాదు. ఆ బొమ్మలు, ఆ నల్లటి ముద్రణ, ఆ పుటల వాసన తలుచుకుంటేనే మనసులో ఏదో తెలియని మధురానుభూతి కలుగుతుందనుకో.
0: అవునమ్మా, ఆ పుస్తకం గురించి మనం మాట్లాడుకుంటుంటే ఒక అద్భుతమైన విషయం గుర్తొస్తుంది. పుదిరి సీతారామ శాస్త్రి గారు ఈ మహత్తరమైన గ్రంథానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత గాజుల లక్ష్మీ నర్సు శ్రేష్ఠి గారు, మరికొందరు మహనీయులు దీన్ని కాలానికి తగినట్లుగా విస్తరిస్తూ వచ్చారు. ఆ రోజుల్లో ఒక పరిపూర్ణమైన విద్యా వ్యవస్థ ఒకే పుస్తకంలో ఇమిడి ఉండేది. అంకగణితం చూసుకుంటే కేవలం సాధారణ 1, 2, 3 లెక్కలే కాకుండా సంప్రదాయ భారతీయులు వాడే పాత కొలతలు, రూకలు, వీసాలు, పావలాలు, కాసుల లెక్కింపుల వరకు ప్రతిదీ పక్కాగా ఉండేది. వ్యాపారస్తుల నుంచి రైతులకి, గృహిణుల నుంచి విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సార్వజనీన సమాచారం అందులో ఉండేది.
1: అవునన్నయ్య, మరి ఇప్పటి తరానికి కార్తెలంటే ఏంటో, తిథులు ఎన్నుంటాయో, ఋతువులు ఎలా మారుతాయో చాలా మందికి తెలియదు. కానీ పెద్ద బాలశిక్ష చదివిన ఆనాటి పిల్లలకి ఆకాశంలో నక్షత్రాలను చూసి సమయం చెప్పే పరిజ్ఞానం అలవడేది. ఆశ్వీజం, కార్తీకం అంటూ తెలుగు నెలల పేర్లు, ప్రభవ నుంచి అక్షయ వరకు ఉన్న 60 తెలుగు సంవత్సరాల పేర్లు నోటుకొచ్చి ఉండేవి. పంచతంత్ర కథలు, మర్యాదరామన్న కథలు చదువుతుంటే పిల్లల్లో ఆలోచన శక్తి, సమస్యల్ని

0: పరిష్కరించే తెలివితేటలు వికసించేవి. నాటికి నేటికి ఆ పుస్తకం ఇచ్చిన విజ్ఞాన సంపద అమూల్యమైంది.
1: అవునమ్మా, ఈ రోజుల్లో మనం ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్తో బాధపడుతూ ఉన్నాం. గూగుల్లో ఒక విషయం కోసం వెతికితే వేల కొద్ది లింకులు వచ్చి పడతాయి. అందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక అయోమయానికి గురవుతాం. కానీ నాటి పెద్ద బాల శిక్షలో ప్రకటితమైన ప్రతి మాట నిజమైన విజ్ఞానానికి అనుభవానికి ప్రతీక. అందుకే నాటి పెద్దలు పెద్ద బాల శిక్షలోని విషయాలని కళ్ళు మూసుకుని ప్రామాణికంగా స్వీకరించేవారు. ఏ విజ్ఞానం కావాలన్నా వెంటనే ఆ పసుపు పచ్చని లేదంటే ఎర్రటి బైండింగ్ పుస్తకం తిరగేయడమే అందరి అలవాటు కూడా.
0: మరి సాంకేతికత పెరిగి మన చేతుల్లోకి ఎన్ని స్మార్ట్ ఫోన్లు వచ్చినా మన ఇంటి మూలల్లో ఉన్న పెద్ద బాల శిక్ష లాంటి పుస్తకాలని మనం మర్చిపోకూడదు. డిజిటల్ తెరలు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, కానీ పెద్ద బాల శిక్ష లాంటి పుస్తకాలు సంస్కారాన్ని విజ్ఞానాన్ని ఇస్తాయి. ప్రతి తెలుగింట్లో ఒక పెద్ద బాల శిక్ష పుస్తకం ఖచ్చితంగా ఉండాలి. మన పిల్లలకి ప్రతిరోజు అందులోని ఒక పద్యం, ఒక నీతి కథ, మన సంప్రదాయాల వెనుక ఉన్న తార్కికతను పరిచయం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన మాతృభాషను, మన విజ్ఞాన సంపదని కాపాడుకోవడం అంటే మన మూలాల్ని మనం గౌరవించుకోవడమే. ఈ రోజుల్లో మనం క్యాలెండర్ చూసి తేదీలు గుర్తుపెట్టుకోవడానికి కష్టపడుతున్నాం. కానీ ఆ రోజుల్లో పెద్ద బాల శిక్ష తిరిగేసి మన తాతయ్యలు అమ్మమ్మలు ఆకాశంలో చుక్కల్ని చూసి తిథులు నక్షత్రాలు లెక్కబెట్టి కాలంతో పాటు జీవించేవారు. అసలు పెద్ద బాల శిక్షలో కాలమానం గురించి, కార్తెల గురించి ఎంతటి పరమాద్భుతమైన శాస్త్రీయ విజ్ఞానం నిండి ఉందో తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తుందనుకో.
1: అవునమ్మా, నువ్వన్నది అక్షరాల నిజం. ఈనాటి డిజిటల్ యుగంలో మనకి వెదర్ యాప్లు, శాటిలైట్ సూచనలు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో మన పల్లెటూళ్లలో రైతులకి వాతావరణ శాఖ కూడా మన పెద్ద బాల శిక్షే. అసలు ఆకాశంలోని 27 నక్షత్రాలు, 12 రాసులు, 15 తిథులు, 24 కార్తెలను ఎంత సులభంగా, ఎంతటి ప్రామాణికంగా పెద్ద బాల శిక్షలో పొందుపరిచారో తలుచుకుంటేనే మన పూర్వీకుల మేధస్సుకి దండం పెట్టాలనిపిస్తుంది.
0: ముందుగా కార్తెల విషయానికి వస్తే, మరిప్పటి నవతరానికి కార్తె అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. కానీ పెద్ద బాల శిక్ష ప్రకారం సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నక్షత్రం పేరు మీదుగా ఆ కార్తె అని పిలుస్తారు. అశ్వినితో మొదలై రేవతి వరకు 27 నక్షత్రాల పేర్ల మీద 27 కార్తెలుంటాయి. అశ్విని కురిస్తే అడవి పండుతుంది, రోహిణి కార్తెల్లో రోళ్లు పగులుతాయి, మృగశిర కార్తెలు వర్షాలు పడతాయి అని మన పెద్దలు చెప్పే సామెతలు కేవలం మాటలు కావు. అవి శతాబ్దాల అనుభవంతో పెద్ద బాల శిక్షలో రాసిన వాతావరణ శాస్త్ర సూత్రాలు.
1: అక్షరాల నిజమమ్మా. మృగశిర కార్తె రాగానే మన ఇళ్లలో ఇంగువ తింటారు, చేపల వంటకాలు వండుతారు. రోహిణి కార్తెలో సూర్యతాపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరం చల్లబడ్డానికి వడదెబ్బ తగలకుండా పానకాలు మజ్జిగలు తాగుతారు. అంటే కాలంలో వచ్చే మార్పులను బట్టి మనిషి ఆహార అలవాట్లు ఎలా ఉండాలో కూడా పెద్ద బాల శిక్షలోని ఈ ఖగోళ విజ్ఞానం మనకి నేర్పించింది. అశ్విని నుంచి రేవతి వరకు వర్షాలు ఎలా కురుస్తాయో చెప్పే ఆ వివరాలు రైతులకు వ్యవసాయంలో ఏ విత్తనాలు వెయ్యాలో, ఎప్పుడు నాట్లు వెయ్యాలో మార్గదర్శనం చేసేవి కూడా.
0: అవునన్నయ్య, ఇక తిథులు పక్షాల విషయానికి వస్తే సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉండే దూరాన్ని బట్టి అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఉండే శుక్లపక్షం, పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉండే కృష్ణపక్షం ఇలా 15 తిథులను విభజించారు. పాడ్యమి, విదియ, తదియ నుంచి చతుర్దశ వరకు ఉన్న ప్రతి తిథికి ఒక విశిష్టత ఉంది. చంద్రుని గమనం వల్ల సముద్రంలో అలలు ఎలా పెరుగుతాయో, మనిషి మనసుపై ఆ ప్రభావం ఎలా ఉంటుందో మన పాతతరం వారు పెద్ద బాల శిక్ష ఆధారంగా లెక్కించేవారు. ఇది కేవలం నమ్మకం కాదు, ఖచ్చితమైన ఖగోళ గణితం.
1: అవునమ్మా, ఇంకా చెప్పాలంటే మన తెలుగు సంవత్సరాలు 60 ఉన్నాయి. ప్రభవ నుండి అక్షయ వరకు ఉన్న ఆ 60 సంవత్సరాల పేర్లు చదువుతుంటేనే ఒక గొప్ప లైవ్ వినిపిస్తుంది. యుగాలు, మన్వంతరాలు, కల్పాల నుంచి సెకండ్ల వరకు కాలాన్ని ఎంత సూక్ష్మంగా కొలవచ్చో మన పెద్దబాల శిక్ష చాలా సరళంగా వివరించింది. ఋతువులు చూస్తే వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర ఋతువులు ఎలా వస్తాయి, ఆ సమయంలో ప్రకృతి ఎలా మారుతుందో వర్ణించిన తీరు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ విజ్ఞానాన్ని చదివిన నాటి పిల్లలు ప్రకృతితో మమేకమై జీవించేవాళ్లు.
0: కానీ ఈ రోజు మనం పిల్లలకి విదేశీ క్యాలెండర్లు, నెలల పేర్లు మాత్రమే నేర్పిస్తూ మన స్వదేశీ కాలమాన విజ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోతున్నాం. సాంకేతికతను ఎంతగా వాడుకున్నా మన పెద్ద బాల శిక్షలోని ఈ ప్రాచీన ఖగోళ రత్నాలను మన పిల్లలకు పరిచయం చేద్దాం. నక్షత్రాలు, తేదులు, కార్తెలు, వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను వారికి వివరిద్దాం. మన మూలాల్ని కాపాడుకోవడంలోనే మన జాతి సంస్కృతి నిలిచి ఉంటుంది. పెద్ద బాల శిక్షలో ఉన్న ప్రాచీన భారతీయ కాలమాన విజ్ఞానాన్ని నేటి ఆధునిక ఖగోళ శాస్త్రంతో

0: పోల్చి చూస్తే మన పూర్వీకుల పరిశీలన శక్తి, గణిత నైపుణ్యం ఎంత సైంటిఫిక్ గా ఉందో అర్థమై ఆశ్చర్యం కలుగుతుంది.
1: లిజనర్స్, ఈరోజు మనం మాట్లాడుకునే అంశం పెద్ద బాలశిక్ష గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. సో మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు కార్యక్రమంలో మీ అందరి కోసం ఒక చక్కని పాట వస్తోంది, విని ఆనందించండి.

0: ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. చాలా మంది ప్రాచీన కాలమానాన్ని కేవలం పండుగలు లేదంటే నమ్మకాలకే పరిమితం అనుకుంటారమ్మా. కానీ నిశితంగా కనుక గమనిస్తే పెద్ద బాల శిక్షలో పొందుపరిచిన తిథులు, నక్షత్రాలు, రాసులు, కార్తెలు అన్నీ ఖచ్చితమైన ఖగోళ పరిశీలనల ఆధారంగా రూపొందించిన విజ్ఞానం. ఉదాహరణకి ఆధునిక శాస్త్రం భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని సౌరమానం అని, చంద్రుడు భూమి చుట్టూ తిరగడాన్ని చాంద్రమానం అని పిలుస్తుంది. కానీ పెద్ద బాల శిక్షలో ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ లూర్ని సోలార్ పద్ధతిని ఎంత అద్భుతంగా వివరించారో.
2: అవునయ్య, ఆధునిక ఖగోళ శాస్త్రం క్రాంతి వృత్తాన్ని, అంటే సూర్యుడు ఆకాశంలో తిరిగేలా కనిపించే మార్గాన్ని 360 డిగ్రీల చక్రంగా పరిగణిస్తుంది. పెద్ద బాల శిక్షలు ఈ 360 డిగ్రీల చక్రాన్ని 12 రాసులుగా, అంటే ప్రతి రాశి 30 డిగ్రీలుగా, అలానే 27 నక్షత్ర మండలాలుగా, అంటే ప్రతి నక్షత్రం 13 డిగ్రీల 20 నిమిషాలుగా విభజించారు. ఇక ఆధునిక సైన్స్ ప్రకారం సూర్యుడు ఆకాశంలో ఒక నిర్దిష్ట నక్షత్ర ప్రాంతంలోకి ప్రవేశించడాన్ని మనం కార్తె అని పిలుస్తాం. సూర్యుడు 27 నక్షత్రాల గుండా వెళ్లడానికి పెట్టే సమయాన్ని 27 కార్తెలుగా పెద్ద బాలశిక్ష విభజించింది. అంటే ఒక కార్తె వ్యవధి సుమారు 13.5 రోజులన్నమాట. ఇది ఆధునిక సైన్స్ చెప్పే సోలార్ ట్రాన్సిట్ లాజిక్ కు 100% సరిపోతుంది.
1: అవునమ్మా, అలాగే వాతావరణ మార్పులను అంచనా వేయడంలో కూడా కార్తెల పాత్ర అద్భుతం. ఆధునిక వాతావరణ శాస్త్రం ఏ సమయాల్లో ఋతుపవనాలు వస్తాయో, ఎప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతాయో గ్లోబల్ ఉపగ్రహాల ద్వారా చెబితే, మన ప్రాచీన పెద్ద బాల శిక్షలు సూర్యుని స్థానాన్ని బట్టి మృగశర కార్తెలు వర్షాలు ఆరంభమవుతాయని, రోహిణి కార్తెలు ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుకుంటాయని వేల సంవత్సరాల క్రితమే రాసిపెట్టారు. రైతులకి ఇది ఒక పక్కా సైంటిఫిక్ అగ్రికల్చరల్ క్యాలెండర్ లా పనిచేసేది.
2: ఇక తిథుల విషయానికొస్తే ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు సూర్యుడికి చంద్రుడికి మధ్య కోణం మారుతూ ఉంటుంది. ఈ కోణం ప్రతి 12 డిగ్రీలు పెరగడాన్ని మన పెద్ద బాల శిక్షలు ఒక తిథిగా నిర్వచించారు. 360 డిగ్రీలు పూర్తి కావడానికి 30 తిథులు పడతాయి, అంటే 15 శుక్లపక్షం, 15 కృష్ణపక్షం. చంద్రుని కక్ష పూర్తిగా వృత్తాకారంలో కాకుండా దీర్ఘ వృత్తాకారంలో ఉండటం వల్ల కొన్ని తిథుల వ్యవధి 24 గంటల కంటే ఎక్కువ లేదా తక్కువ ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని కూడా మన ప్రాచీన కాలమానంలో సూర్యోదయ సమయాన్ని బట్టి సరిచేసేవారు. ఇది ఆధునిక ఆర్బిటల్ మెకానిక్స్ కు ప్రత్యక్ష నిదర్శనం.
1: అవునమ్మా, మన పూర్వీకుల దగ్గర టెలిస్కోపులు, కంప్యూటర్లు లేకపోయినా కేవలం గణితం, నక్షత్ర పరిశీలనలతో భూమి, సూర్యుడు, చంద్రుల గమనాన్ని అంత ఖచ్చితంగా లెక్కించారు. ఆధునిక ఖగోళ శాస్త్రం దానికి సాంకేతిక భాషని జోడిస్తే పెద్ద బాల శిక్ష మన రోజువారీ జీవితానికి, సంస్కృతికి అన్వయించేలా సులభమైన భాషలో అందించింది. కాబట్టి మన ప్రాచీన కాలమానం కేవలం ఒక నమ్మకం కాదు, అది పరిశీలనాత్మక ఖగోళ శాస్త్రం.
2: అవునన్నయ్య, మనం నిశితంగా ఆలోచిస్తే ఆ రోజుల్లో అసలు పెద్ద బాల శిక్ష లేని ఇల్లంటూ ఉండేది కాదు. ఏ తెలుగు ఇంటికి వెళ్ళినా పూజ గదిలోనో, నానమ్మల పెట్టెపైనో, లేదా హాల్లోని పాత బీరువాలోనో ఖచ్చితంగా పెద్ద బాల శిక్ష కనిపిస్తుంది. అసలు ఈ రోజుల్లో మనం స్కూళ్లలో పిల్లల కోసం ప్రత్యేకంగా చదివిస్తున్న సబ్జెక్టులన్నీ కూడా, అంటే తెలుగు, సైన్స్, సోషల్, మ్యాథ్స్, బయాలజీ, నీతి కథలు, ఇలా ఒకటేమిటి సకల విజ్ఞాన శాస్త్రాలన్నీ కూడా ఒక పెద్ద బాల శిక్షలోని ఏమిడుండేవి.
1: నువ్వు అన్నది 100కి 100 పాళ్ళు నిజమమ్మా. అందుకే ఈ రోజుకి మన ఇళ్లలో ఎవరైనా చదువుల్లో లేదంటే సాధారణ పరిజ్ఞానంలో కాస్త వెనకబడి ఉన్నారంటే

0: పెద్దవాళ్ళు వెంటనే ఏమంటారో తెలుసా, ముందెళ్ళి ఆ పెద్దవాళ్ళ శిక్ష చదువు వెళ్ళు అని అంటూ ఉంటారు. అంటే ఒక మనిషి సమాజంలో తెలివైన వాడిగా, విజ్ఞానవంతుడిగా, మంచి సంస్కారం ఉన్న వ్యక్తిగా ఎదగడానికి కావలసిన ప్రాథమిక విజ్ఞానం అంతా ఆ ఒక్క పుస్తకంలోనే దొరుకుతుందని మన పెద్దల నమ్మకం.
1: నిజమే అన్నయ్య. అసలు ఆయా సబ్జెక్టుల పరంగా చూస్తే పెద్ద బాల శిక్షలో ఏమేమి ఉండేవో ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవరికైనా సరే ఒళ్ళు గగురు పొడుస్తుందనుకో. తెలుగు మరియు సాహిత్యం, వర్ణమాల, గుణింతాలు, ఒత్తుల నుంచి మొదలుపెట్టి సందులు, సమాసాలు, శతక పద్యాలు, కావ్య పరిచయాల వరకు మాతృభాష ప్రావీణ్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేది. ఇక గణితం కేవలం ఒకట్లు రెండ్లు ఎక్కాలు మాత్రమే కాకుండా పావు, అర, ముప్ప, వీసం, కాసు లాంటి సంప్రదాయ భిన్నాలు మరియు లెక్కల్ని వేగంగా మనసులోనే చేసే మానస గణితాన్ని నేర్పించేది. ఇక సోషల్ మరియు హిస్టరీ, భారతదేశ చరిత్ర, ముఖ్యాంశాలు, నదులు, పుణ్యక్షేత్రాలు, ప్రపంచ వింతలు, పరిపాలనా విభాగాలు, సమాజంలో పౌరుడిగా ఎలా నడుచుకోవాలో చెప్పే పౌరనీతి ఉండేవి. ఇక బయాలజీ మరియు సైన్స్ విషయానికొస్తే మానవ శరీర భాగాలు, అవయవాల విధులు, వృక్షజాలం, జంతుజాలం, పక్షుల రకాలు, మన చుట్టూ ఉండే వాతావరణంలో జరిగే మార్పుల్లాంటి ప్రకృతి విజ్ఞానం పొందుపరచబడి ఉండేది. ఇక నీతి కథల విషయానికొస్తే పంచతంత్రం, హితోపదేశం, మర్యాద రామన్న కథల ద్వారా మనుషుల్లో నైతిక విలువల్ని, సమయస్ఫూర్తిని నూరిపోసేవి.
0: అక్షరాల నిజమమ్మా. ఈ రోజుల్లో మనం పిల్లల కోసం వెన్ను బరువు పెంచేసి 5-6 పుస్తకాల సంచులు మోయిస్తూ ఉన్నాం. కానీ ఆ రోజుల్లో ఒకే ఒక్క పెద్ద బాల శిక్ష పిల్లవాడి చేతికిస్తే చాలు, అది అతనికి ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కావలసిన సమగ్ర విజ్ఞానాన్ని అందించేది. చదువులో వెనకబడిన విద్యార్థికి ఆ పుస్తకం ఒక అద్భుతమైన సంజీవనిలా పనిచేసేది. అందులోని అక్షరాల అమరిక, ఉదాహరణలు ఎంతో సులభంగా అర్థమయ్యేలా ఉండేవి.
1: అందుకే ఆ రోజుల్లో చదువుకున్న మన పెద్దలకి ఏ విషయంలోనైనా అపారమైన పరిజ్ఞానం ఉండేది. వారు కేవలం పుస్తక పురుగులుగా మారకుండా సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకున్న పరిపూర్ణ మానవులుగా తయారయ్యేవారు. ఈనాటి డిజిటల్ యుగంలో మన పిల్లలు గూగుల్, యూట్యూబ్లలో సమాచారాన్ని వెతుక్కుంటున్నారు. కానీ ఆ సమాచారాన్ని విజ్ఞానంగా మార్చే పునాది మాత్రం పెద్ద బాలశిక్షలోనే ఉంది. అందుకే మన రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఇచ్చే సందేశం ఒకటి, మీ ఇంట్లో పిల్లలు చదువులో వెనకబడి ఉన్నారని కంగారు పడకండి. వారి చేతికి ముందుగా మన పెద్ద బాలశిక్షను ఇవ్వండి. అందులోని అక్షరాలు, పద్యాలు, లెక్కలు, కథలు వారిలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, తెలివితేటల్ని తప్పకుండా బయటకు తీస్తాయి. సకల విజ్ఞానమిది మన పెద్ద బాలశిక్ష, దానిని చదువుదాం, మన పిల్లలకి చదివిద్దాం. నాటి పెద్ద బాలశిక్ష అందించిన అక్షర జ్ఞాన పునాదులు మన సంప్రదాయ విజ్ఞానం.
0: ఎంతటి సాంకేతిక విప్లవం వచ్చినా, ఎంతటి డిజిటల్ యుగంలోకి మనం అడుగు పెట్టినా, మన సంస్కృతి, మన భాష, మన సంస్కారాలే మనకి అసలైన గుర్తింపు. పెద్ద బాల శిక్షలో విజ్ఞాన గనిని మన తర్వాత తరాలకి బదులంగా అందించి చైతన్యవంతమైన నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుదాం.
1: లిజ్నెస్ మరి పెద్ద బాల శిక్ష విశేషాలు, ఖగోళ విజ్ఞానం, సకల శాస్త్రాల సమ్మేళనం మరియు సామాజిక అంశాలపై మన సంస్కృతిలో నిండి ఉన్న విజ్ఞానాన్ని ఆధునిక సైన్స్ కోణంలో అర్థం చేసుకున్నప్పుడే మన మూలాలపై మనకు గౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. లిజనర్స్ మరింత వరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి పెద్ద బాల శిక్షకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

అది పట్టెడా?

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 hours అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2377 96 23 7295.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి మంచి మాటలు, చక్కటి పాటలు వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-2377-96-23-7295.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. మరి ముందుగా మా శ్రోతలందరికీ రక్షాబంధన్ రాఖీ పండుగ శుభాకాంక్షలు. లిజినెస్ మరి ఎప్పట్లాని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోపోయే మంచి మాట ఏంటంటే, తస్మా నీతాన్ సదా పూత్య భూషణాచ్ఛాదనాశనై భూతికా వైన నైర్నిత్యం సత్కారేషుత్సవేషుచ. అంటే తమ ఇంట పండుగలు శుభకార్యాలు జరుపుకునేటప్పుడు ఆడబిడ్డల్ని పిలిచి భోజనం పెట్టి వస్త్రాలు పెట్టి మరి వీలైతే వస్తువులు ఇచ్చి తోడబుట్టిన ఆడపిల్లను సంతృప్తిపరచవలెను అనర్థం. సోచంతి జామ యోయత్ర వినస్వత్యాసు తత్కులం నసోచంతితు ఎత్రైత వర్జతి తత్తి సర్వదా అంటోంది మనుస్మృతి. అంటే ఆడపడుచులు ఏ ఇంట సోదరులతో ఆదరింపబడతారు ఆ ఇంట వారి వంశం వర్తిల్లుతుంది. ఆడపిల్లలను ఆదరించకపోతే వారి వంశం నశిస్తుంది అని అర్థం. లిజినెస్ మరి ఒక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు రాఖీ పండుగ కాబట్టి చాలామంది అరే ఈరోజు మా అన్న ఏం గిఫ్ట్ ఇస్తాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అరే మనం రాఖీ కట్టించుకుంటే మళ్ళీ గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. కానీ మనం కట్టేది రక్షాబంధన్ అందులోనే ఉంది కదండి. మనం పసుపు దారం కట్టినా చాలు, అది ఒక రక్షతో సమానం అనమాట. కాబట్టి ఏమీ ఆశించకుండా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి రక్ష కట్టాలి. అలానే వారికి ఉన్నంతలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి తమకు వీలైనంతగా ఇచ్చి వస్తువులుగా

చీరలు కాదు వాళ్ళ స్తోమతను బట్టి ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరచాలి. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని మాట గురించి తెలుసుకున్నాం కదండి. ఇక్కడ ఈనాటి మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు. చౌటప్పల్ నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ్, పృథ్వీరాజ్, రుద్రగణేష్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి అందరికీ కూడా రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు అంటున్నారు. మరి ఏదైనా ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి శ్రోతలందరికీ కూడా మీ తరపు నుండి, రేడియో విష్ణు తరపు నుండి కూడా రక్షాబంధన్, రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

మరి పూర్వం దేవతలకి రాక్షసులకి మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. మరి యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. మరి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి సమరం చెయ్యడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. మరి సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. ఇక శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెప్తున్నాయి. ఇకలని మరొక ఇతిహాసం విషయానికి వస్తే, మరి ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుడికి అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. మరి శిశుపాలుణ్ణి శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడి చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టుకట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడతాడు. ఇక తర్వాత శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తికి సంబంధించి కూడా ఒక చక్కని కథ ఉంది. మరి అది కూడా ఏంటనేది తెలుసుకుందాం. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నిన్న గ్రామం నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి రోజు శీర్షిక వచ్చేసి రక్షాబంధనం అంటున్నారు. రక్తం పంచుకు పుట్టిన బంధం ఇది, జన్మ జన్మలకు విడిపోని అనుబంధం ఇది. అన్న అంటే ఆకాశమంత ఆసర, చెల్లంటే గుండెల్లో దాచుకున్న ఆశ, అక్కంటే అమ్మ తర్వాత అమ్మ, తొమ్మడంటే ఆమెకు మొదటి బిడ్డ. కలిసి ఆడిన ఆటలెన్నో, కలిసి పడిన పోట్లాటలెన్నో, తల్లి తిడితే ఒకరినొకరు కాపాడుకున్న క్షణాలెన్నో, పెళ్ళై దూరం వెళ్ళినా చెదరని బంధం, రాఖీ పండుగకే కాదు ప్రతి కష్టంలో తోడుండే సొంతం, ఇది రక్తంతో రాసుకున్న ఒప్పందం, గుండె లోతుల్లో దాచుకున్న ఆనందం, జన్మ జన్మల సంబంధం ఈ రక్త సంబంధం. అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి శ్రోతలందరికీ మీ తరపు నుండి రెడియో విష్ణు 90.4 తరపు నుండి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గోరింటాకు చిత్రం నుండి అన్నా చెల్లెలి అనుబంధం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజ్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను అటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి చెప్పుకున్నాం కదండి, మరి శ్రీ మహావిష్ణువుకి బలి చక్రవర్తికి సంబంధించి ఒక చక్కని స్టోరీ కూడా ఉంది అని చెప్పి అన్నాను కదా, మరి అదేంటనేది తెలుసుకుందాం. మరి సృష్టిలోని రాఖీ కట్టించుకున్న మొదటి సోదరుడట ఎవరు తెలుసుకుందాం. మరి శ్రీమద్ భాగవతం పురాణం ప్రకారం రక్షాబంధనం ఆవిర్భావానికి అత్యంత ప్రామాణికమైన మూలం. మరి రాక్షస రాజైన బలిచక్రవర్తి తన అతులిత శక్తితో దానగుణంతో 3 లోకాలను జయించి ఇంద్ర పదవిని చేజిక్కించుకోవడానికి నర్మదా నదీ తీరంలో యజ్ఞం తలపెడతాడు. దేవతల అభ్యర్థన మేరకు శ్రీ మహావిష్ణువు వామనావతారం దాల్చి బలిచక్రవర్తి యజ్ఞశాలకు వెళ్ళి 3 అడుగుల నేలను దానంగా కోరుతాడు. వామనుడు 1 అడుగుతో భూమిని, మరో 1 అడుగుతో ఆకాశాన్ని కొలిచి 3వ అడుగు ఎక్కడా అని అడగ్గా బలిచక్రవర్తి సత్యనిష్టతో తన శిరస్సును చూపుతాడు. బలిచక్రవర్తి యొక్క భక్తికి త్యాగానికి అత్యంత ప్రసన్నుడైన విష్ణుమూర్తి అతనికి పాతాళ లోకంలో ప్రత్యేకంగా సుతల అనే రాత్యాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాక బలిపై ఉన్న ప్రేమతో అతడు కోరిన వరం ప్రకారం స్వయంగా శ్రీ మహావిష్ణువే పాతాళ లోకంలో ద్వారపాలకుడిగా ఉండిపోతాడు. మరి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లేకపోవడంతో శ్రీ మహాలక్ష్మి తీవ్ర విచారంలో మునిగిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆమె నారద మహర్షిని సలహా అడుగుతుంది. నారదుడు శ్రావణ పౌర్ణమి రోజున పాతాళానికి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాసూత్రం అనగా

రాఖీని కట్టి అతడిని సోదరుడిగా స్వీకరించి విష్ణుమూర్తిని దక్షిణగా అడగమని సూచిస్తాడు. మరి నారదుని సూచన మేరకు శ్రీ మహాలక్ష్మి ఒక సాధారణ స్త్రీ రూపంలో పాతాళలోకానికి వెళ్తుంది. బలిచక్రవర్తి వద్దకు వెళ్లి అతని కుడి చేతికి పవిత్రమైన రక్షాసూత్రాన్ని అనగా రాఖీని కడుతుంది. ఆ రక్షాసూత్ర ప్రభావంతో లక్ష్మీదేవి చూపించిన ప్రేమానురాగాలకు బలిచక్రవర్తి యొక్క మనస్సు ద్రవించిపోతుంది. తనను సోదరిగా భావించి, మరి చెల్లమ్మ నీకేం కావాలో కోరుకో, ఈ త్రైలోక్యాల్లో ఏది అడిగినా ఇస్తాను అని మాటిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి తన నిజరూపాన్ని ప్రకటించి, సదా రక్షణగా నిలిచే సోదర, నాకు సంపదలు ఏమీ వద్దు, ద్వారపాలకుడిగా ఉన్న నా భర్త శ్రీ మహావిష్ణువును స్వేచ్ఛాపరుడిని చేసి వైకుంఠానికి పంపు అని అడుగుతుంది. బలిచక్రవర్తి లక్ష్మీదేవిని తన సోదరిగా గౌరవించి ఇచ్చిన మాట ప్రకారం విష్ణుమూర్తిని ద్వారపాలకుల బాధ్యతల నుండి విముక్తుణ్ణి చేస్తాడు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి వైకుంఠానికి తిరిగి వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ విష్ణుమూర్తి బలి యొక్క సత్యనిష్టకు మెచ్చి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 4 నెలల పాటు అనగా చాతుర్మ్యాసం అతని వద్దే ఉంటాను అని వరమిస్తాడు. మరి ఈ విధంగా శ్రీ మహాలక్ష్మి బలిచక్రవర్తికి రక్షాసూత్రాన్ని కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకువెళ్లిన శ్రావణ పౌర్ణమి రోజే రక్షాబంధనగా శాశ్వతంగా నిలిచిపోయింది. లిజినెస్, మరి రక్షాబంధనకు సంబంధించి మరొక చక్కని స్టోరీ తెలుసుకున్నాం కదండి. ఇకలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి SMS చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ముందుగా మీకు అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మా కోసం జీవన రాగం చిత్రం నుండి ఒక కొమ్మకు పూసిన పువ్వులం అనే చక్కని పాటను మరి మా బ్రదర్స్ అందరి కోసం వినిపించండి. అలానే మా బ్రదర్స్ బ్రహ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి మరి వారి కోసం వినిపించండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీ బ్రదర్స్ కోసం అలానే శ్రోతలందరి కోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్. మరి మరొక ఎస్ఎంఎస్ కూడా పంపించారండి. మరి భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక, మరి వీరంతా కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శ్రోతలందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి జీవన రాగం చిత్రం నుండి ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, అందరికీ కూడా శ్రోతలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీకోసం చక్కని పాటను ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరీ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోమేమిటో మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఈ రోజు అయితే మనకి ఇంకా చాలా చాలా స్క్రిప్ట్ అయితే ఉంది, కానీ చాలా మంది చాలా సాంగ్స్ ప్లే చేయమంటున్నారు కాబట్టి టైం లేదు. కాబట్టి మరి రేపటి కార్యక్రమంలో కూడా మనం వ్యాస పౌర్ణమి గురించి, అలానే జంధ్యాల పౌర్ణమి గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలుసుకుందాం. ఇకలానే మరి ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మవారికి సంబంధించి ఒక చక్కని టాపిక్ గురించి తెలుసుకుందాం. మరి కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదటండి, ఆ తల్లి సంకల్పమే ప్రధానమట. మరి సమస్త భూమండలానికి నాభిస్థానమే కాంచీపురం. అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభి నుండి తల్లి పోషిస్తుంది, అందుకే కామాక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టం లేకుండా పోషిస్తుంది. మరి ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను ఇక్కడ సుగంధ కుంతలాంబ అవతారంలో దర్శించవచ్చు. అంటే ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది. ఇక ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా ఇక్కడ డంకా వినాయకుడు దర్శనమిస్తాడు. మరి ఏకాంబరేశ్వర సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని డంకా బజాయింపుతో అందరికీ తెలియచేస్తాడు. ఇక కామాక్షి తల్లి ఆలయంలో అరూపలక్ష్మీదేవి దర్శనమిస్తుంది. మరి కామాక్షి తల్లిని అర్చించిన తరువాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని ఆ అరూపలక్ష్మి తల్లికి ఇచ్చి దాన్ని ప్రసాదంగా తీసుకుంటే భర్తను నిందించిన దోషం పోతుంది. మరియు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూపలక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాప విమోచనం అవుతుంది. అలానే కాత్యాయని దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచీపురం. తపస్సులో భాగంగా శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకుని సైకత లింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన ఆలింగనంతో అనగా కౌగిలితో కాపాడుకుంటుంది. అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజులు మరియు కుచుమల ముద్రలు ఇప్పటికీ కూడా అక్కడ శివలింగంపై అగుపిస్తాయి. ఇక కామాక్షిదేవి ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉన్న ఉత్సవ కామాక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడలు తుండిర మహారాజు, శివుడి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా ఉంటాడు. ఇక అమ్మ ధ్యానంలో

శోకాపహంత్రీసతాం అనే దివ్యవాక్కు గురించి వర్ణన ఉంటుంది. ఎవరైతే సతతం మనశ్శుద్ధితో అమ్మను ధ్యానించే సత్పురుషులు ఉంటారో అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తన యొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది. భుజం తట్టి నేనున్నాను అని ధైర్యం చెప్తుంది. లిజనెస్, మరి కంచి కామాక్షి అమ్మవారికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇకలా నీనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమితుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తెలికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఆగస్టు 28 ముందుగా మీకు అందరికీ రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మహిళామణులందరికీ శ్రావణ మాసం 3వ శుక్రవారం శుభాకాంక్షలు అంటున్నారు. అలానే ఆగస్టు 28 హీరో సుమన్ గారి పుట్టినరోజు. ఆయనకు అలానే మా పెద్దాపురంలోనే పుట్టి ఎన్నో చిత్రాల్లో నటీమణులకు గాత్రదానం చేసినటువంటి లివింగ్ లెజెండ్ శ్రీమతి డబ్బింగ్ జానకి గారి పుట్టినరోజు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయగలరు అంటున్నారు. తప్పకుండానండి. మరి సుమన్ గారికి, డబ్బింగ్ జానకి గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. అలానే ఆగస్టు 28 ప్రముఖ కథారచయిత, నటులు, దర్శకులు అగు డివి నర్సరాజు గారి వర్ధంతి. అలానే దాదాపుగా చిత్ర పరిశ్రమ తొలినాళ్లలో ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించినటువంటి గాయని ఏపీ కోమల గారి జయంతి. మరి వీరిద్దరికీ కూడా ఘన నివాళులు తెలియజేయండి అంటున్నారు. మరి ఎందుకంటే ఆ రోజుల్లో కళామ తల్లివికి నిర్విరామంగా అనిర్వచనీయమైన సేవలను అందించడం వల్లే చిత్ర పరిశ్రమ ఇంతగా ఎంతగానో అభివృద్ధి చెందడం జరిగింది అంటున్నారు. కాబట్టి వారి సేవలను ఎప్పుడూ ఎవ్వరూ విస్మరించకూడదనేది నా అభిప్రాయం అంటున్నారు. ఆ భావంతోనే పాతతరం వారి కోసం, అందరికీ తెలియపరచడం కోసం నేను ఎంతగానో పరితపిస్తూ ఉంటాను అంటున్నారు. అలానే మరి ఈరోజు రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి అనేవి ఈనాటివి కాదు. మనం మరింత లోతుగా మూలలకు వెళ్ళి ఆలోచిస్తే ద్వాపర యుగంలోని మరి శ్రీ మహావిష్ణువు, మరి ద్వాపర యుగంలోని శ్రీకృష్ణ పరమాత్మ చేతి వ్రేలికి గాయాలను తగలగా, మరి అయ్యో అన్నయ్య అని చెప్పి పాండవుల పట్టమనిషి అగు ద్రౌపదీమాత కృష్ణుని గాయానికి తన చీర చెంగు చించి రక్తాన్ని కారకుండా కాపాడినప్పుడు, మరమ్మా ద్రౌపది నీకే కష్టం వచ్చినా నిన్ను నీ కుటుంబాన్ని నేను అన్ని విధాలా ఆడుకుంటాను అని చెప్పేసి అంటాడు. ఇక ఈరోజు నుండి నాకు సుభద్ర ఒకతే కాదు, నాకు ఇద్దరు చెల్లెళ్ళు అంటూ ఇదే నా అభయం అంటూ అభయహస్తం ఇవ్వడం జరిగింది అని చెప్పి అంటాడు. అన్నమాట ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ పాండవులను కలకాలం ఆదుకోవడం జరిగింది అని చెప్పి అంటున్నారు. మరి సందర్భంగా నాది ఆడజన్మ చిత్రం నుండి సుశీలమ్మ గారు ఆలపించిన ఆర్ సుదర్శన్, ఆర్ గోవర్ధన్ గారి సంయుక్త సంగీత సారథ్యంలో డాక్టర్ దాశరథి గారి సాహిత్యం, మరి కన్నయ్య నల్లని కన్నయ్య అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే నటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి సోమనాథన్ జనార్దన్ రావు గారు వనజమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి. మరి విష్ణు ఎఫ్ఎం శ్రోతలందరికీ అలాగే స్టాఫ్ అందరికీ కూడా మరి రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటున్నారు. అదేవిధంగా మరి మా పెద్దక్క తిరుపతమ్మకు మరియు చిన్నక్క ఓబులమ్మకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ బంగారు గాజులు చిత్రం నుండి అన్నయ్య సన్నిధి అదే నాకు పిన్నిది అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, అందరికీ కూడా మరి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి ఇలాను కామాక్షమ్మ వారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి శివుడు ఎప్పుడైనా పార్వతీదేవిపై మరి కోపగించుకున్నాడా? అసలు ఏం జరిగింది తెలుసుకుందామా. మరి కొన్ని సరదాగా చేసే పనులు కూడా సరిదిద్దుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మరి ఇది జీవులకే కాదు దేవతలకు కూడా తప్పదు. ఓ సంతోష సమయంలో పార్వతీదేవి సరదాగా పరమశివుడి యొక్క కళ్ళు మూసిందట. ఆ క్షణమే శివుడు సోమ సూర్యాగ్ని లోచనుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఆయన కనులు. మరి కళ్ళు మూస్తే పరిస్థితి ఏంటి? వారికి క్షణమే చిన్న సమయమే, కానా సమయం మనకు కొన్ని వందల వేల సంవత్సరాలు. సృష్టి అంతా కూడా ఓ కుదుపుకులోనైపోయింది. మరి శివుడు ఆగ్రహంతో మరి వెళ్ళి తపస్సు చేసుకోమని, ప్రక్షాళన చేసుకోమని పార్వతీదేవి మీద కోప్పట్టాట. మరి వచ్చి కాంచీపురంలో తపస్సు చేసి కామాక్షిదేవి అయ్యింది. మరి తపస్సు చేస్తున్నా వదిలేరా స్వామి? లేదు, భయంకరమైన నీటి ప్రవాహాన్ని పంపారు. ఆవిడ దుర్గని పంపి అవపోసన పట్టించేసింది తెలియక. వెంటనే ఇంకా ఉధృతంగా ప్రవాహం వచ్చింది. అప్పుడు తెలుసుకుంది అది శివుడి యొక్క ఆగ్రహం అని. వెంటనే శివలింగాన్ని కౌగిలించుకుని మరి కంప కంప అందట, అంటే రక్షించండి రక్షించండి అని చెప్ప అందట. ఆ ప్రవాహమే కంపానది అయ్యింది. మరి పార్వతీదేవి తర్వాత ఏం చెయ్యాలి అని అడిగారు శివుణ్ణి. అరుణాచలం వెళ్ళి గౌతమ మహర్షిని కలవమన్నారట. అమ్మవారు మహర్షికి శిష్యురాలైంది. ఆయన చెప్పిన అద్భుతమైన అరుణాచల వైభవం విని పాప ప్రక్షాళన చేసుకుని స్వామివారిని చేరిందట. లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇకలా నీ నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని మాయ, కట్లవారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమం ప్రతిరోజు వింటున్నాము అంటున్నారు. మరి మెసేజ్ అనేది ప్రత్యేక రోజుల్లో మాత్రమే పెడుతున్నాము అని చెప్పంటున్నారు. అలానే శ్రోతలందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటున్నారు. అలానే ఈరోజు రాఖీ పౌర్ణమి గురించి చాలా చక్కని విషయాలు తెలియజేశారు, అనేక ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ఈరోజు మా కోసం రాఖీ పౌర్ణమి సందర్భంగా ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. అలానే ఆధ్యాత్మిక విషయాలు తెలియాలంటే రేడియో విష్ణు వినాల్సిందే అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రమణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి రక్షాబంధన్ ఇతిహాసం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి శ్రోతలందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇకలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ముందుగా మీకు అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మరి కామాక్షి అమ్మవారి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. అలానే శ్రోతల పాటలు కూడా చాలా అద్భుతంగా సెలెక్ట్ చేసుకున్నారు అందరూ కూడా అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి సర్దార్ గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శ్రోతలందరికీ కూడా మరి రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటున్నారు. అలానే విష్ణు ఎఫ్ఎం స్టాఫ్ అందరికీ, మరి అలానే శ్రోతలందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటున్నారు. తప్పకుండానండి. మరి మీ తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి శ్రోతలందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. లిజినెస్, మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. మరొక్కసారి మా శ్రోతలందరికీ కూడా మరి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో రచ్చబండ కథ వింటారు. గుబురుగా పెరిగిన మామిడి చెట్టు మొదట్లో ఉన్న రాతిబండ మీద కూర్చున్న పెద్ద మల్లయ్యకు తమ ఊరి రచ్చబండ మీద కూర్చున్నట్లుగా ఉంది. ఎండిన పొగాకు కడల్ని రెండుగా చీల్చుతూ అరచేతిలో వేసుకుని నలుపుతూ పచ్చి మోదుగు ఆకులోని నారలు పీకి ఉండలా చుట్టి పొగాకు కడల్ని నొక్కుతూ చుట్ట తయారు చేసుకున్నాడు. నెత్తిమీద రుమాలులో దాచుకున్న అగ్గిపెట్టి తీసి ఊపిచూశాడు. అందులో కొద్ది మాత్రమే పుల్లలు ఉండవనుకుని ఒక పుల్ల గీసి గాలికి ఆరిపోకుండా జాగ్రత్తగా చేయి అడ్డుపెట్టి నోట్లో ఉన్న చుట్ట అంటించాడు. బొగ్గలు చొట్టపోయేలా పీలుస్తుంటే చుట్ట అంటుకుని గుప్పు గుప్పమంటూ పొగ పైకొస్తోంది. విరగబోసిన మామిడి పూతలో నుండి చీమలు ఒక్కొక్కటిగా రాలిపడుతూ చిటుక్కుమనిపిస్తుంటే తనకున్న సమస్యల్లాగానే బాధిస్తున్నట్లు అనిపిస్తుంది. కుదురుగా కూర్చోనకుండా

0: నీళ్లు రాలుతున్నాయి అనుకుంటూ చెట్టు మొదలకు వరగకుండా కాస్త ఎడంగా జరిగి కూర్చుని చుట్ట దమ్ము లాగుతుంటే చుట్ట పొగల్లా ఏవో కొన్ని ఆలోచనలు రంధ్రులు చుట్టుముడుతున్నాయి.
1: ఒరే బర్రెల మల్లయ్య, ఎక్కడ తెచ్చావురా? నీ బర్రెలని నా పొలంలో పడ్డాయి, అదలించకుండా చుట్ట కాలుస్తున్నావా? వీడిని ఎవడు కాస్తాడ్రా నీ ఎవ్వ అంటూ దూరం నుండి తిట్లు వినపడేసరికి మల్లయ్య కళ్ళు తెరచిన ఐలోని మల్లన్న దేవుడిలా లేచి పక్కనే ఉన్న కర్ర అందుకుని, హై హై దొంగగుడ్లు, ఎంత కట్టడి చేసినా ఆగిసావు అంటూ పొలంలో వేస్తున్న బర్రెల్ని ప్రక్కనున్న కంచిలోకి అదిలించాడు.
2: ఒరే మల్లయ్య చూడ్రా, నా పొలంలో బర్రెలన్నీ జొరపడి ఎలా తొక్కి పాడుచేశాయో చూడు
0: అంటూ పొలం గల ఎడ్ల శివయ్య చిందులేస్తూ ఉరిమి ఉరిమి చూడసాగాడు.
1: నీ పొలంలోకి రాకుండా చూస్తాను గాని ఈసారి కుదిరి.
2: ఇగో బర్రె మల్లయ్య, మంచి మాటకు చెప్తున్నా, మరోసారి నా పొలంలోకి బర్రెలు పశువులు వస్తే ఇక విడిచిపెట్టేది లేదు. ఆ
0: వినపడకుండా నోట్లో నోట్లో ఏవేవో తుడుతూనే ఉన్నాడు. ఎడ్ల శివయ్య అన్న మాటలకు కోపం వచ్చిన పెద్ద మల్లయ్య శివయ్య మీది కోపంతో కర్ర అందుకుని దొరికిన బర్రెను దొరికినట్టు బాదాడు. మళ్లీ అటువైపు తిరగకుండా కుంటకట్ట కొమ్మ మీద కూర్చున్నాడు. కూర్చున్నాడన్నమాటేగాని పెద్ద మల్లయ్యకు ఇంతకుముందు శివయ్య తనను బర్రెల మల్లయ్య అంటూ పిలిచిన పిలుపు మాత్రం చెవిలో జోరీగలా దూరి ఇంకా తొలుస్తూనే ఉంది. తన గతం ఒకసారి మనసులో సినిమా రీలులా తిరగసాగింది. ఊర్లో అందరి చేత పిల్లల మర్రి పెద్ద మల్లయ్య అనిపించుకుని తను 5 ఎకరాల భూమికి కామాంధు. తన భార్య మల్లికాంబ 10 మంది కూలీలను వెంటబడి వేసుకుని పొలం పనులు చేయిస్తూ అందరి చేత మల్లక్క అని పిలిపించుకునేది. కరువు కాలాన్ని తట్టుకోలేక ఎదిగిన ఆడపిల్లల్ని గుండెల మీద పెంచలేక 3 ఎకరాలు ఆడపిల్లల పెండ్లకి ఖర్చు చేశాడు. చిన్న బిడ్డ ముఖానికి ఏదో మాయరోగం అంటిందంటే బిడ్డ ఏడ్పు చూడలేక 1 ఎకరం అమ్మి ఆసుపత్రుల చుట్టూ తిప్పాడు. పైసలైతే ఒడిశాయి కాని అల్లుడు మాత్రం బతికి బట్టగట్టలేదు. ఉన్న 1 ఎకరం కొడుకు పట్టం చదువులకు పెట్టుబడిగా పెట్టిన బడిలో చదివిన కొడుకు మాత్రం చదువుల పంటగా ఎదగలేకపోయాడు. ఇక తమకంటూ భూమి ఏమీ మిగలకపోయినందున మల్లికాంబ 10 మంది ఆడవాళ్లలో ఒకరిగా పరాయి పొలాల్లోకి నాట్లకు వెళుతోంది. ఇక తాను వ్యవసాయం చేద్దామంటే భూమి లేదు, సాయం చేసి మనుషులు లేరు. ఏమీ పాలుపోని పిల్లల మర్రి పెద్ద మల్లయ్యకు ఎవరో సలహా ఇచ్చారు, ముసలితనంలో నువ్వు పొలం పనులు ఏం చేయగలవు? మన ఊరి బర్రెల్ని ఒకచోట రోజంతా కాయడం బాగుంటుందని నేలకు ఊరి మీద 10-15 కుంచాల ధాన్యం దొరికినా మీ ఇద్దరి ప్రాణాలకు చావు ఉండదని చెప్పారు. ఈ మాట భార్య మల్లికాంబకు చెప్పి విచారించాడు. చెప్పింది అంతా విని, అయ్యా మన ఊర్లోని పెద్ద చెరువు ఏనాడో ఎండిపోయే, నీటి చుక్క అందక మంచి మంచి పొలాలన్నీ నెర్రలు బాసిపాయే, ఏమున్నా బాయిల క్రింద పొలాలు కరెంటు ఉంటే పారుతున్నాయి, లేకుంటే ఎండుతున్నాయి. మనం భూమి కౌలుకు తీసుకుందామంటే మాత్రం ఎవరిస్తారు? నువ్వా? రెక్కల కష్టం చేయడానికి నీ ఒంట్లో బలముడిగిపాయే, అలకటి పని నీకు తోచింది చెయ్యయ్యా అంటూ వద్దని అనలేదు, చెయ్యమని ప్రోత్సహించలేదు. ఎటో తేల్చుకొని సందిగ్ధంలో పడ్డ పెద్ద మల్లయ్య ముందు ఒక పని ఉండాలనుకుని ఊరి బర్రెల్ని పశువుల్ని కాయాలనుకున్నాడు. కాని తన పేరు పిల్లల మర్రి పెద్ద మల్లయ్య నుండి ఇలా అందరి నోళ్లల్లో బర్రెల మల్లయ్యగా మారిపోతుందని ఊహించలేకపోయాడు. ఊరు మారి అయినా బతకవచ్చుగాని అవ్వా అయ్యా పెట్టిన పేరు మారిపోయి బతుకు వెళ్లదీయడం బాధ కలిగిస్తుంది. అలా పిలుస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. పొద్దు వాలిపోతోంది. పెద్ద మల్లయ్య ఆలోచనలన్నింటినీ బర్రెలు గొట్టెలతో తొక్కుతున్నట్లు ఆగమారంగా ఊర్లోకి ఉరగడానికి వస్తుంటే మల్లయ్య వాటన్నింటికీ అడ్డంగా నిలబడి ఒక్కొక్క బర్రెను పశువును పరిశీలనగా చూస్తూ ఊర్లోకి తరలించుకుపోయాడు. రచ్చ

కొండకాడికి వచ్చిన పశువుల మంద, చెల్లా చెదిరైన చీమల దండుల, ఎవరి ఇంటి పశువు వారి ఇంటి వైపు పరిగెట్టాయి. రచ్చబండకాడ కాసేపాగిన పెద్ద మల్లయ్య పశువులు చేరాయో లేదోనని ఒకసారి ఊర్లో తిరిగి ఇల్లు చేరేసరికి రాత్రి 7 దాటిపోయింది. మల్లికాంబ అప్పుడే ఎసరు వార్చుతోంది. ఇంటి ముందు గడిమంచం వాల్చుకుని చుట్ట కాల్చుతూ కూర్చోవడం పెద్ద మల్లయ్యకు పరిపాటు. ఏవయ్యా, బుక్కెడు తిని పడుకుందూ గాని రారాదు. మల్లికాంబ పిలుపులో పెద్ద మల్లయ్య దినచర్య పూర్తి అవుతుంది. చెరో ఇంత ఎంగిలిపడి మల్లయ్య మల్లికాంబ నిద్రలోకి జారిపోతుంటే బయట నుండి ఏనుగడ తీసుకుని, ఒరే మల్లన్నా, ఒరే మల్లన్నా, ఓ బర్రెల మల్లన్నా అన్న పిలుపు వినిపించేసరికి, ఎవరు ఆ వత్తున్నా అంటూ మల్లికాంబ తలుపు తీసి చూసింది. ఎదురుగా పింజారి పాలేరు నిలబడి ఉన్నాడు. ఏంది లింగయ్యా ఇంత రాత్రి వచ్చినావు? ఆ ఏం లేదు మల్లక్క, గౌడి బుర్రే ఇంకా ఇంటికి రాలేదు, ఏవేందో అడిగి రమ్మని పంపిండ్రు. పక్కలోనే ఉలిక్కిపడ్డ మల్లయ్య, ఏంది లింగయ్యా బర్రె రాలేదా? నేనే కదా కొట్టంలోకి తోలి వచ్చినా. ఏడబోయిందో మరి, బర్రె మాత్రం కొట్టంలో లేదు. ఇప్పటి వరకు చూశాం కానీ రాలేదు. రాత్రి వరకు కూడా రాకుండా ఉంటే ఎగిరి వార గట్లకొచ్చి ఎక్కడికి పోయిందో ఎతకమని చెప్పిండ్రు భద్రయ్య, మరి నేనొస్తా అంటూ వెళ్ళాడు. ఇదేందయ్యో, ఊరి బర్రెలు అన్నీ రాంగాలేంది, ఈ బర్రె ఏడ తప్పించుకుపోయిందంటో మరి. భర్త వైపు చూస్తూ అంది, ఆ బర్రె దొంగ బర్రె కాదే, దాని మానాన అది మేసుకుంటూ ఉంటుంది. మందలో ముందట నడుస్తూ భద్రయ్య కొట్టంగానే అందులోకి వెళ్తుంది. ఇయ్యాల కూడా అది కొట్టంలోకి వెళ్ళంగా నేను చూశానే, కొట్టం ఏనుగడ కూడా నేనే దగ్గరకు జరిపి వచ్చినా. చిత్రంగా ఉందే, బర్రె తప్పించుకుందా ఏంది? మల్లికాంబ స్వరంలో కొంత ఆతృత ధ్వనించింది. ఏమోనే, నాకు ఎటూ సమజవుతా లేదు. నేనొకసారి భద్రయ్య కొట్టం వైపు వెళ్ళి చూసొస్తానుండు. రాత్రి బాగా అయింది. ఊరి నిండా కుక్కలు చేరాయి. తెల్లవారగట్లే వెళ్ళి చూద్దాంలే, నువ్వు పడుకో అయ్యా అంటూ మల్లికాంబ భర్తకు కొంత భరోసా ఇచ్చింది. రాత్రంతా భార్యాభర్తలిద్దరికీ మగత మగతగాని నిద్రపట్టింది. పూర్తిగా తెల్లవారక ముందే పెద్ద మల్లయ్య కర్ర పుచ్చుకుని బర్రె వచ్చిందో లేదోనని చూడటానికి భద్రయ్య ఇంటివైపు బయలుదేరాడు. అలికిడి విన్న మల్లికాంబ లేచి తాను వస్తానంది. మల్లయ్య వద్దని ఎంత వారించినా వినకుండా భర్తకు తోడుగా గుడ్డి గుడ్డిగా వెలుగుతున్న టార్చ్ లైట్ ఒత్తుకుంటూ బయలుదేరింది. ముందు కొట్టల్లో చూశారు, బర్రెను కట్టివేసే గుంజ ఖాళీగానే కనిపించింది. కొట్టానికి కొద్ది దూరంలో ఉన్న దొడ్డివైపు వెళ్లారు. అక్కడ పడుకున్న లింగయ్య వీళ్ళిద్దరినీ గమనించి, దొడ్లోకి బర్రె రాలేదక్క, వస్తే నేను కట్టిపడేసేవాణ్ణి కదా, అది ఏడ తప్పిపోయిందో ఏందో అంటూని గొంగడి తన్ని పడుకున్నాడు. మాకు అర్థం కావటం లేదు లింగయ్య, బర్రె పడబోయిందో ఏందో అంటూని పెద్ద మల్లయ్య భయంతో కుప్పకూలిపోయాడు. ఏందయ్యో, నువ్వట్లా గుండె చెదురుతే ఎట్లా అంటూ మల్లికాంబ మల్లయ్యను అదిమి పట్టుకుంటుంది. అది కాదే, పింజాలి భద్రయ్య మంచి మనిషి కాడు, మందలో నా ఒక్క బర్రె ఎట్లా పోయిందని నిలదీస్తాడు, బర్రె దొరికే వరకు ఎంటబడతాడు. అందరి బర్రెల్లా దాన్ని కాసం, అది తప్పించకపోతుందని మనమేమన్నా కలగన్నామా ఏంది? ఆయన కొట్టంలో నుండి పారిపోతే మనమేం చేస్తాం? నువ్వు ఏం ధైర్యం చెడకు, ఊరా అడివా ఎవరైనా మనకు తోడుంటారులే. పద పద, తెల్లారిపోతోంది, రంగనాయకుల గుట్ట పొంట చిలుకవాకు బట్టుకు వెతుకుదాం. మసక చీకట్లో భార్యాభర్తలిద్దరూ వెతుకుతూ వెళ్తున్నారు. వాళ్ళిద్దరూ రచ్చబండకాడికి చేరుకునేసరికి ఉదయం 8 గంటలవుతోంది. బర్రె మాత్రం దొరకలేదు. ఊరి బర్రెలన్నీ పశువులన్నీ ఒక్కొక్కటిగా మందగా చేరుతున్నాయి. నిత్యం రచ్చబండకాడ రాజకీయాలు మాట్లాడుకునే ఊరి పెద్దలు కూడా ఒక్కొక్కరుగా రాసాగారు. ఏంది మల్లయ్య, ఇవాళ మల్లికాంబ కూడా వచ్చింది? ఇద్దరూ కలిసి బర్రెలు మేపుతున్నారా ఏంది? పొద్దుపోతాంది, ఇంకా మందకు మళ్ళిస్తలేరేంది?

అంటూ వచ్చిన వారు అడుగుతున్నారు. పింజారి భద్రయ్య మెల్లగా అక్కడకు చేరుకుని మందని ఒకసారి పరికించి చూసి, ఒరే మల్లయ్య, రాత్రి నా బర్రె ఇంటికి రాలేదురా. అది వట్టి బర్రె కూడా కాదు, గౌడీ బర్రె. పశువులు కాయడం మానేసి కట్ట మీద చుట్ట కాల్చుకుంటూ కూసుంటే సరిపోతుందా అంటూ గద్దిస్తున్న పటేల వంక చూస్తూ ఎడ్ల

0: రాలేదంటే బర్రె మల్లయ్య, అయితే నా బర్రెను నేనే దాచుకుని నీతో అబద్ధం చెబుతున్నాను అనుకుంటున్నావా ఏంది అంటూ భద్రయ్య పటపట పండ్లు కొరుకుతూ మాట్లాడుతూ ఊరి పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్తున్నాడు. లేదయ్యా, నేను బర్రెల్ని భద్రంగానే కాశాను. ఊరందరి బర్రెలు జాగ్రత్తగానే ఉన్నాయి. కానీ మీ ఒక్క బర్రె ఎలా తప్పిపోయిందో. మల్లయ్యకు మాటలు తడబడుతుంటే మల్లికాంబ మధ్యలోని అందుకుని, లేదు భద్రయ్య, మాకు రాత్రంతా నిద్రలేదు. మూల చుక్క పొడవకముందే మేమిద్దరం మీ బర్రె కోసం ఊరి పొలిమెరల్ని వెతికాం. బర్రె కనిపించలేదు. బొమ్మ నమ్మండి అంటూ మొరపెట్టుకున్నట్లు చెప్పసాగింది. మల్లయ్య బర్రె పారిపోయింది. పారిపోయిందని మన భద్రయ్య అబద్ధం చెబుతాడా చెప్పు. ఎక్కడ పోయిందో వెతకండి. గౌడి బర్రెలు అలాగే పారిపోతుంటాయి. వెతికి పట్టుకోండి. అక్కడ చేరిన పెద్ద మనుషులు తలా ఒక సలహా ఇవ్వసాగారు. ఇగో మల్లయ్య, వీళ్ళందరి ముందరా చెబుతున్నా, నా బర్రెను నాకు 2 రోజుల్లో తెచ్చి ఇచ్చావో సరే, లేకుంటే ఈ రచ్చబండ కాడ కట్టేసి పంచాయతీ జరిపిస్తా. ఇక నీ ఇష్టం అంటూ భద్రయ్య ఒక హెచ్చరిక జారీ చేసి రుసరుసలాడుతూ ఊళ్ళోకి వెళ్లాడు. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో రచ్చబండ కథ విన్నారు. దీని తర్వాత భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు. మరి నమస్కారాలతో మీ విజయ.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. మనం రాత్రింబవళ్ళు కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. కానీ మన చిన్న అజాగ్రత్త మన కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్ పై ఎవరికన్నో పడొచ్చు. మేల్కోండి, సైబర్ నేరాలు అరికట్టండి.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: FM 90.4.
1: హాయ్ లిజనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. లిజనర్స్, ఒకవైపు మార్షల్ ఆర్ట్స్ కరాటే ఫైట్లతో రాజసమైన రూపంతో అప్పట్లో కుర్రకారును ఊపేసిన యాక్షన్ హీరో, మరోవైపు సాక్షాత్తు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి, ఆ శ్రీరామచంద్రుడికి నిలవెత్తు ప్రతిరూపంలా వెండి తెరపై కనిపించి కోట్ల మంది భక్తుల చేత దండం పెట్టించుకున్న దివ్యమైన నటుడు. 1980వ దశకంలో తనదైన శైలిలో హీరోగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుని హీరోగానే కాక ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా భారతీయ తెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన రాజసాన్ని, సుస్థిరమైన స్థానాన్ని సృష్టించుకున్న మెగా విలక్షణ నటుడు సుమన్. ఈరోజు మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో ఆ రాజసానికి మారుపేరైన సుమన్ గారి చలనచిత్ర ప్రస్థానం, ఆయన సాధించిన అరుదైన విజయాల విశేషాల గురించి వివరంగా తెలుసుకుందాం. తెలుగు చలనచిత్ర రంగానికి సుమన్ అనే పేరుతో అత్యంత సుపరిచితుడైన సుమన్ గారు దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోని ఒక ప్రత్యేకమైన అధ్యాయం. మార్షల్ ఆర్ట్స్ కరాటే విద్యల్లో నిష్ణాతుడైన ఆయన 1980వ దశకంలో యాక్షన్ హీరోగా తెలుగు, తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టి తనదైన డాన్సులు, పోరాట ఘట్టాలు సమ్మోహనకరమైన రూపంతో అశేష ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్నారు. హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఒక బలమైన మాస్ మరియు క్లాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారాయన. కథానాయకుడిగా అలరించడమే కాకుండా అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామిగా, శ్రీరామదాసులు శ్రీరాముడిగా, భక్త రామదాస్ వంటి భక్తిరస చిత్రాలు ఆయన కనబరిచిన దైవిక అభినయం తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేసింది. దేవుడి పాత్రలకు నిలవెత్తు రూపంలా మారి భక్తుల నుంచి బ్రహ్మరథం అందుకున్న అతి కొద్ది మంది నటుల్లో సుమన్ గారు అగ్రతాంబూలం పొందుతారు. ఇక తర్వాత రజనీకాంత్ గారి శివాజీ చిత్రంలో ప్రతి నాయకుడిగా, అలానే పలు భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా విభిన్నమైన పాత్రలను పోషిస్తూ 5 దశాబ్దాలుగా దక్షిణ భారత సినీ జగత్తులో తనదైన నటనతో రాజసాన్ని వెలికిస్తున్నారు. ఏ రంగంలోనైనా విజయ శిఖరాలను అధిరోహించాలంటే దాని వెనుక ఉన్న పునాది ఎంతో దృఢమైనదై ఉండాలి. విలక్షణ నటుడు సుమన్ సినీ రంగానికి రాకముందు కరాటేలో అత్యున్నత ప్రావీణ్యం సంపాదించి కరాటే మాస్టర్గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. బ్లాక్ బెల్ట్ సాధించిన ఆయన మార్షల్ ఆర్ట్స్ విద్యలో ఎంతో మందికి శిక్షణనిస్తూ

ఉన్న సమయంలో ఆయన కుటుంబ స్నేహితుడైన కిట్టు సుమన్ గారిని ప్రముఖ తమిళ నిర్మాత టిఆర్ రామన్న గారికి పరిచయం చేశారు. ఆ పరిచయమే ఆయన జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పింది. తమిళంలో టిఆర్ రామన్న గారి నిర్మాణంలో తెరకెక్కిన నీచల్ కులం చిత్రంతో ఆయన వెండితెరకు శ్రీకారం చుట్టారు. తొలి చిత్రంలోని ఒక గంభీరమైన పోలీస్ అధికారి పాత్రను పోషించి తన రాజసమైన రూపంతో ఫిట్నెస్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఒక కరాటీ మాస్టర్గా మొదలైన ఆ ప్రయాణం వెండితెరపై ఒక తిరుగులేని యాక్షన్ స్టార్గా అవతరించడానికి పునాది వేసింది. లిజనెస్, మరి సుమన్ గారి సినీ విశేషాలు మరిన్ని తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాఠం విద్దాం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ

0: వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్ లిజనెస్. మరి సుమన్ గారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. 1980వ దశకంలో జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ చిత్రం సితారా సుమన్ గారి కెరీర్ను మలుపు తిప్పిన అద్భుతమైన సినిమా. అందులో రాజుగా ఆయన నటన, ఎమోషన్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలానే టి కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన నేటి భారతం చిత్రం సుమన్ గారికి నటుడిగా విపరీతమైన గుర్తింపును, ప్రజాదరణను తెచ్చిపెట్టింది. ఇక తర్వాత ఆయన నటించిన బావా బామృతి చిత్రం ఆయన నట జీవితంలోని ఒక సంచలన విజయం. ఈ సినిమాలో రాజు పాత్రలో కనబరిచిన నటనకు గాను సుమన్ గారు ప్రతిష్టాత్మకమైన నంది ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకోవడం విశేషం. పెద్దింటి అల్లుడు, అలెగ్జాండర్, 20వ శతాబ్దం వంటి చిత్రాలు పవర్ఫుల్ యాక్షన్ మాస్ అవతారాలతో అలరించడమే కాకుండా సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన రారాజు చిత్రంలోనూ తనదైన మార్పు చూపించారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో రజనీకాంత్ గారి శివాజీ చిత్రంలో ఆదిశేషన్ అనే విలక్షణమైన ప్రతినాయకుడి పాత్రలు విలనిజానికి కొత్త రాజసాన్నిత. గంగోత్రి, బాలు, లెజెండ్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు పవర్ఫుల్ క్యారెక్టర్ రోల్స్ పోషిస్తూ ఏ పాత్ర ఇచ్చినా దానికి నిండుతనాన్ని తెచ్చే మహోన్నత నటుడిగా సుమన్ గారు తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. తన సుదీర్ఘ సినీ జీవితంలో అన్నమయ్య చిత్రం ఒక మహోన్నతమైన మైలురాయి అని సుమన్ గారు ఎంతో గర్వంగా చెప్తారు. సాక్షాత్తు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాత్రను పోషించడానికే ఆ భగవంతుడు తన్ను ఈ సినిమా పరిశ్రమకు తీసుకువచ్చాడని ఆయన గట్టిగా నమ్ముతారు. ఆ దివ్యమైన పాత్రకు ప్రాణం పోయడం వెనుక సుమన్ గారు పడిన శ్రమ, చూపించిన భక్తి ప్రపత్తులు నిజంగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. పౌరాణిక పాత్రలకు నిలువెత్తు రూపమైన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని ఈ పాత్ర కోసం కఠినమైన నియమాలు పాటించారు. రామారావు గారు పోషించిన పౌరాణిక పాత్రల ప్రభావాన్ని మనం 10% చేయగలిగినా చాలు అని భావించిన సుమన్ గారు ఎన్టీఆర్ గారు షూటింగ్ సమయంలో నేలపై నిద్రించేవారని, వేకువజామున 3 గంటలకే నిద్రలేచి వ్యాయామం చేస్తూ ఆధ్యాత్మిక నియమాలు పాటించేవారని తెలుసుకున్నారు. ఆ మహానటుడి మార్గాన్ని అనుసరిస్తూ సుమన్ గారు కూడా ఏకంగా 8 నెలల పాటు నేలపైనే నిద్రపోయారు. ప్రతిరోజు ఉదయాన్నే 3 గంటలకు నిద్రలేచి సంపూర్ణంగా శాకాహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ అత్యంత పవిత్రమైన జీవనశైలిని గడిపారు. సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు ఇల్లు, షూటింగ్, షూటింగ్, ఇల్లు మాత్రమే తన ప్రపంచంగా మలుచుకుని కుటుంబ జీవితానికి కూడా దూరంగా ఉంటూ ఒక తపస్సులా ఆ పాత్రను పూర్తి చేశారు. నటుడిగా సుమన్ గారు పోషించిన ఒక్కో పాత్ర వెనుక ఆయన చూపిన అభినయం, ఆ పాత్రల ప్రాముఖ్యత ఎంతో ఆకట్టుకునేలా ఉంటాయి. మరి ఆయన కెరీర్లోని ముఖ్యమైన పాత్రల నటన లోతులను మరింకాస్త వివరంగా తెలుసుకోబోయే ముందు ఒక చక్కటి పాటను విందాం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. ఇక జంధ్యాల గారి క్లాసిక్ చిత్రం సితారాలో సుమన్ గారు రాజు అనే ఛాయాగ్రహుడి అంటే ఫోటోగ్రాఫర్ పాత్రలో జీవించారు. ఒక అమాయకపు పల్లెటూరి యువకుడిలా, ఆ తర్వాత సితారా నటనను ప్రోత్సహించే ప్రేమికుడిగా, చివరికి త్యాగ నిరతిని చూపి విలక్షణమైన అభినయంతో ప్రేక్షకుల్ని ఎంతగానో కన్నీళ్లు పెట్టించారు. మరి చిత్రంలో ఆయన కంటి చూపుతోని భావాలు పండించిన తీరు ఇప్పటికీ మరవలేం. ఇక టి కృష్ణ గారి సంచలన చిత్రం నేటి భారతంలో సమాజంలోని అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించే బాధ్యత గల యువకుడిగా సుమన్ గారి నటన ఒక ప్రపంచనం. అన్యాయంపై తిరగబడేటప్పుడు ఆయన చూపించిన ఆక్రోశం, ఆవేశం అప్పట్లో యువతలో పెద్ద ఊపిరిచ్చాయి. ఈ సినిమాతోనే ఆయన ఒక బలమైన సోషల్ యాక్షన్ హీరోగా ఎదిగారు. ఇక బావ బావమర్ది చిత్రంలో రాజు అనే పాత్ర సుమన్ గారి కెరీర్లోనే బయలురాయి. కృష్ణరాజు గారితో పోటీ పడి మరీ నటించిన ఈ సినిమాలో ఒకవైపు బావపై అపారమైన అభిమానం చూపిస్తూనే, మరోవైపు ఆత్మగౌరవం కోసం పోరాడే పవర్ఫుల్ పాత్రలో ఆయన కనబరిచిన నటనకు ప్రతిష్టాత్మకమైన నందీ ఉత్తమ నటుడు పురస్కారం లభించింది. యాక్షన్ సినిమాల విషయానికొస్తే ఇన్స్పెక్టర్ ప్రతాప్, అలెగ్జాండర్ చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్గా, కాకి డ్రెస్లు సుమన్ గారు చూపించిన రాజసం వేరు. నిజమైన కరాటే యోధుడు కావడం వల్ల ఆయన చేసిన మార్షల్ ఆర్ట్స్ పోరాట ఘట్టాలు, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ అప్పట్లో మాస్ ప్రేక్షకులకు పునకాలు తెప్పించాయి. ఇక అలానే రజనీకాంత్ గారి శివాజీ చిత్రంలో ఆదిశేషన్ అనే విలన్ పాత్రతో ప్రతినాయకత్వంలో ఒక సరికొత్త శకాన్ని సృష్టించారు. సాధారణంగా విలన్ అంటే అరచి కేకులు వేయడం చూస్తారు.

ఉంటాం. కానీ ఇందులో సుమన్ గారు ఎంతో స్టైలిష్ గా రాయల్ గా ఉంటూనే కంటి చూపుతో భయం పుట్టించేలా క్రూరమైన విలనిచాన్ని పండించారు. ఆ కోటు, ఆ నడక, ఆ విలక్షణమైన డైలాగ్స్ దక్షిణ భారత చలనచిత్ర రంగాన్ని ఊపేశాయి. ఇక అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రిలో ఆయన పోషించిన నరసింహ అనే పవర్ఫుల్ ఫ్యాక్షన్ నాయకుడి పాత్రను మనం ఎప్పటికీ మర్చిపోలేము. కంటి చూపుతోనే గంభీరమైన రాజస్థాన్ ఒలికిస్తూ కూతురిపై ప్రేమను, శత్రువులపై పగను ఒకేసారి పండించిన తీరు ఆ సినిమాకి పెద్ద అసెట్ కలిగించింది. ఇక అలానే పవన్ కళ్యాణ్ బాలు చిత్రంలో రంగారావుగా, నితిన్, జయం మరియు ఇతర చిత్రాల్లో కూడా బాధ్యత గల తండ్రిగా ఆయన అభినయం ఎంతో గుందాగా ఉంటుంది. మరంతేకాకుండా సరైనడు చిత్రంలో డీజీపీ రంజిత్ గా, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ లు డీజీపీ అర్జున్ బాల్దేవ్ గా, కాకి డ్రెస్ లు ఆయన గంభీరమైన ఆఫీసర్ లుక్ నేటి తరం ప్రేక్షకుల్ని సైతం ఎంతగానో ఆకట్టుకుంది. ఇక విజయ్ తమిళ చిత్రం వరుసలో గౌతమ్ అనే పాత్రతో కన్నడ, మలయాళ భాషల్లోనూ పెద్ద తరహా పాత్రలో కనిపిస్తూ ఏ తెరపై కనిపించినా తనదైన రాయల్ ప్రెజెన్స్ తో సీన్ రీచ్ చేసేలా చేయడం సుమన్ గారి ప్రత్యేకత. వయసు పెరిగినా నటనలో ఆ గంభీరత, ఆ స్పష్టమైన ఉచ్చారణ, ఆ ఆకర్షణీయమైన శారీరక భాష కొంచెమైనా తగ్గకుండా 5 దశాబ్దాలుగా వెండి తెరకు శోభను చేకూరుస్తున్నారు మన సుమన్ గారు. మరి తనదైన మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ శైలితో రాజసమైన రూపంతో మాస్ హీరోగా అలరించడమే కాకుండా మరి వెంకటేశ్వరుడిగా, శ్రీరాముడిగా భక్తి పారవశ్యాన్ని పండించి ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెండితెరపై సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన విలక్షణ నటుడు సుమన్ గారు. మరి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం తరపున తెలుగు మరియు దక్షిణ భారత ప్రేక్షకాభిమానుల తరపున సుమన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. లిజనర్స్, మరింత వరకు సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో నటుడు సుమన్ గారి గురించి తెలుసుకున్నాం కదండి. తెలుగు ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మనకలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా భయపెడుతున్నారా? గుర్తుంచుకోండి, పోలీసులు వీడియో కాల్లో మిమ్మల్ని అరెస్టు చేయరు. భయపడకండి, పోలీసులను ఆశ్రయించండి.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: శ్రోతలందరికీ ఆణిముత్యాలు కార్యక్రమానికి స్వాగతం. సినిమా పాటకు సాహిత్యం, సంగీతం రెండు రెక్కల్లాంటివి. అవి సమతుల్యంగా ఉంటేనే పాట 10 కాలాల పాటు విరాజిల్లుతుంది. అలనాటి సినిమా పాటలలో కవులు, సంగీత దర్శకులు వీటికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. భాష, భావ సౌందర్యంతో సాహిత్యం ఉంది కనుక ఆ పాటలకు ఇప్పటికీ ప్రాచుర్యం ఉంది. అందుకనే ఎక్కడో ఒక చోట మనకు అలనాటి పాటలు వీణులు విందు చేస్తూనే ఉంటాయి. అటువంటి పాటలు వినాలంటే చూనినవ్వండి రేడియో విష్ణు 90.4.
2: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 88

ఆణిముచ్చల కార్యక్రమంలో ముందుగా దసరా బుల్లోడు చిత్రం నుంచి చేతిలో చెయ్యేసి చెప్పువావా పాట వింటారు. ఆచార్య యాత్రేయ గీతానికి కేవీ మహాదేవన్ స్వరాలు అందించారు. పి సుశీల ఘంటసాల గానం చేశారు. 1971లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో విజయవంతంగా ప్రదర్శింపబడింది. విబి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాట వినండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరి ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఘంటసాల పీసుశీల గానం చేసిన చేతిలో చెయ్యేసి చెప్పుబావ పాటు విన్నారు కదా. తర్వాత పాట కేవీఎస్ కుటుంబరావు దర్శకత్వంలో కృష్ణ చంద్రకళ కథానాయకులుగా 1971లో విడుదలైన చిత్రం నమ్మక ద్రోహులు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల గానం చేసిన నీ కళ్లలోన నీలి అందం ఉంది పాటు వింటారు. రచన సి నారాయణ రెడ్డి, సంగీతం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: బాలు సుశీల ఆలపించిన నారాయణ రెడ్డి గీతం నీ కళ్లలోన నీలి పాట విన్నారు కదా. తర్వాత పాట నిండు దంపతులు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన మల్లెపూలు జడలో చుట్టి పాట వింటారు. గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం టివి రాజు మరియు విజయ కృష్ణమూర్తి. ఇక ఈ సినిమాకి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఎన్టీ రామారావు సావిత్రి కథానాయకులుగా నటించారు. మరి పాట విందామా?

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: సి నారాయణ రెడ్డి గీతమైన మల్లెపూలు జడలో చుట్టి పాట విన్నారు కదా. ఇప్పుడు 1969లో విడుదలైన దో భాయి హిందీ చిత్రం ఆధారంగా 1971లో తెలుగులో పునర్నిర్మించిన చిత్రం నేను మనిషినే. జీవీఆర్ శేషగిరిరావు దర్శకత్వంలో కృష్ణ, కాంచన జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఏది ఇలలోన అసలైన న్యాయం పాట వింటారు. సి నారాయణ రెడ్డి అందించిన ఈ పాట బాలు పాడారు, వేద స్వరాలు సమకూర్చారు. మరి విందామా?

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. వేద సంగీత సారథ్యంలో నేను మనిషినే చిత్రం నుంచి బాలుగానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు జీవీఆర్ శేషగిరిరావు దర్శకత్వంలో 1971లో విడుదలైన చిత్రం పట్టిందల్లా బంగారం, చలం రాజశ్రీ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి గానం చేసిన నువ్వెంతో బాగుంటావు పాట వింటారు. రచన జంపన పెద్దిరాజు, సంగీతం ఘంటసాల.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: చలం రాజశ్రీ ప్రధాన తారాగణంగా పట్టిందల్లా బంగారం చిత్రం నుంచి మంచి పాట విన్నారు కదా. తర్వాత మీరు వినబోయే పాట వి మధుసూదన్ రావు దర్శకత్వంలో 1971లో విడుదలైన చిత్రం పవిత్ర బంధం. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, కృష్ణంరాజు, జి వరలక్ష్మి ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన పచ్చబొట్టు చెరిగిపోదులే పాట వింటారు. పాట రచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: FM 90.4. గుడ్ ఆఫ్టర్నూన్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 లో మహిళ విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే ప్రియా. సో లిసనర్స్, మరి ఈనాటి మహిళ కార్యక్రమంలో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మేము ముందుకు వచ్చేసానండి. మరి అందులో ఫస్ట్ టాపిక్ గురించి చిన్న బ్రీఫింగ్ తెలుసుకుందామా? చిన్నప్పుడు నేర్చుకున్న విద్య అవసరానికి పనికొస్తుందంటారు పెద్దలు. ఉదయ్పూర్ కు చెందిన శశికళ విషయంలో ఈ వాక్యాలు నిజమని రుజువయ్యాయి. భర్తను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో శశికళకు చిన్నప్పుడు నేర్చుకున్న వంట ఒక ఆయుధంగా మారింది. ఉదయ్పూర్కు వచ్చే విదేశీ యాత్రికులకు ఆమె వంట నేర్పటం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా 1000 మందికి పైగా విదేశీయులు ఆమె వద్ద వంట నేర్చుకున్నారు. జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ముందుకు వెళ్తే విజయం తప్పకుండా సాధించవచ్చనటానికి తానే నిదర్శనం అంటున్నారు శశికళ. మరి ఇప్పుడు శశికళ గారి గురించి తెలుసుకోనంటే మనం ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుంటాము. ఈ లోపు మీరు ఆవిడ గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నం అయితే చేసేయండి లిసనర్స్. అండ్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: After a short break, welcome back to Mahila. So listeners, మరి ఇందాక శశికళ గారి గురించి మనం చిన్న ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం కదా, మరి ఇప్పుడు మొత్తం తెలుసుకుందాము. మాది రాజస్థాన్ లో ఒక చిన్న పల్లెటూరు. నా భర్త ఉదయ్పూర్ లో ఒక హోటల్లో మేనేజర్ గా పనిచేస్తూ ఉండేవారు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే భర్త.

ఇద్దరు పిల్లలు, జీవితం ఆనందంగా గడిచిపోతూ ఉండేది. 2001లో ఒక రోజు నా భర్త హోటల్ నుంచి ఫోన్ చేసి, అరగంటలో వచ్చేస్తా, దాల్ పరోటా చేయి అని చెప్పారు. దాల్ పరోటా చేసి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయన రాలేదు. హోటల్లో క్లయింట్స్ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆలస్యం అవుతూ ఉంటుంది. కొన్ని గంటల తర్వాత ఆయన స్నేహితులు ఒకరు ఫోన్ చేశారు. ఆయనను ఎవరో హత్య చేశారని చెప్పారు. హఠాత్తుగా నా కళ్ళ ముందు జీవితం అంతా కుప్పకూలిపోయినట్లయింది. జీవించాలనే ఆశ లేకుండా పోయింది. ఇద్దరు చిన్నపిల్లలను పైకి తీసుకురావాలనే కోరిక ఒక్కటే నన్ను ఆ సమయంలో నడిపించింది. నా భర్త చనిపోయే సమయానికి నాకు ఎటువంటి ఆదాయం లేదు. కూరగాయలు కొనడానికి కూడా డబ్బులుండేవి కాదు. ఇంట్లో ఉన్న పిండితో రోటీలు చేసుకుని తినేవాళ్ళం. ఫీజులు కట్టకపోవడంతో మా పిల్లలను స్కూలుకు రావద్దని చెప్పారు. దాంతో వాళ్ళిద్దరినీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను. ఏం చేయాలో తెలియని ఆ స్థితిలో ఒక లాండ్రీలో దుస్తులు ఉతకటానికి చేరాను. అక్కడకు విదేశీ యాత్రికులు వస్తూ ఉండేవారు. ఒకరోజు ఐర్లాండ్కి చెందిన యాత్రికుడు ఒకరు తను ఉతికించుకోవడానికి వచ్చాడు. మాటల సందర్భంలో తనకు భారతీయ వంటకాలు చాలా ఇష్టమని చెప్పాడు. ఆ సమయంలో నేను భోజనం చేస్తున్నాను. అతనికి నా దగ్గర ఉన్న రోటీ కూర పెట్టాను. అతను వాటిని చాలా మెచ్చుకున్నాడు. ఆ తర్వాత 5 రోజుల పాటు రోజు వచ్చి నేను వండిన వంటలు తినేవాడు. ఆ వంటలు నేర్పమని అడిగాడు. విదేశీయులకు వంటలు నేర్పే కుకింగ్ స్కూల్ పెట్టాలనేది అతని ఆలోచనే. అలా ససి కుకింగ్ క్లాసెస్ ప్రారంభమయ్యాయి. మొదట్లో విదేశీయులకు వంటలు నేర్పడానికి చాలా భయపడ్డాను. ఎందుకంటే నా వద్ద వంట పాత్రలు ఉండేవి కాదు. చిన్న వంటింట్లో ఒక్క చెక్క టేబుల్ మాత్రమే ఉండేది. తొలిసారి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక జంట నా దగ్గరకు వంట నేర్చుకోవడానికి వచ్చారు. ఆ తర్వాత ఫ్రాన్స్కు చెందిన ఒక జంట వచ్చారు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఫ్రెంచ్ మాత్రమే వచ్చు. నాకు ఇంగ్లీష్ ఫ్రెంచ్ రెండూ రావు. వారు వచ్చేరని హిందీలో మాట్లాడుతూ ఉంటే నేను సైగల ద్వారానే వాళ్ళకి వంట నేర్పించాను. ఇప్పుడు నా వంటల క్లాసెస్కు ఇటలీ, రష్యా, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, పోలాండ్, స్పెయిన్ల నుంచి విదేశీ యాత్రికులు వస్తూ ఉంటారు. నాకు మొదట్లో రాజస్థానీ తప్ప వేరే భాషే వచ్చేది కాదు. పెళ్ళైన కొత్తలో హిందీ నేర్చుకున్నాను. వంట పాఠాలు నేర్పడం మొదలుపెట్టిన తర్వాత విదేశీ భాషలు నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఫ్రెంచ్, రష్యన్ వంటి భాషలు నేర్చుకోవడం చాలా కష్టం. ఉదాహరణకు గోధుమ పిండిని హిందీలో ఆటా అంటారు, ఇంగ్లీష్లో హోల్ వీట్ ఫ్లోర్ అంటారు, ఫ్రెంచ్లో ఫెరైన్ ది బెల్ ఎంటైర్ అంటారు. విదేశీయులందరికీ ఇంగ్లీష్ వచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, జపాన్ వంటి దేశాల నుంచి వచ్చేవారికి మాత్రం వారి మాతృభాష తప్ప వేరేది రాదు. అందువల్ల ఆహారానికి సంబంధించిన పదాలను నేర్చుకున్నాను. మొదట్లో ఈ పదాలు గుర్తుపెట్టుకోవడం కష్టమయ్యేది. ఒక పుస్తకం తీసుకొని దానిలో వాటిని రాసుకునేదాన్ని. ఇప్పుడు నెమ్మదిగా అలవాటైపోయింది. విదేశీ యాత్రికులు సాధారణంగా చాలా మంచిగా ఉంటారు. వారికి మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలంటే చాలా గౌరవం. మన వంటలంటే ఎంతో ఇష్టం. వారికి సాధారణంగా దాల్, ఆలు గోబీ, పన్నీర్ బటర్ మసాలా, చపాతీ, నాన్, గట్టికి సబ్జీ నేర్పిస్తూ ఉంటాను. ఒక్కో క్లాసు 5 గంటలు ఉంటుంది. వంటలు నేర్పడానికి ప్రతి వ్యక్తి వద్ద 1500 తీసుకుంటాను. వారి వద్ద నుంచి డబ్బులు సంపాదించడమే నా ఉద్దేశం కాదు. వారు మనకు అతిథులు. చాలా సందర్భాలలో వారు బొట్టు ఎలా పెట్టుకోవాలో నేర్పమంటారు. చీర కట్టుకోవడంలో సహకరించమంటారు. వాటికి నేను ఎప్పుడూ డబ్బులు తీసుకోను. కొందరైతే మన దేవుళ్ళ గురించి చెప్పమంటారు. వారికి నాకు వచ్చిన ఇంగ్లీష్లో కథలు చెప్తూ ఉంటాను. నేను ప్రతిరోజు చెప్పే ఈ క్లాసులు ఆదాయాన్ని ఇవ్వడమే కాదు, సాధికారతను, మానసిక ప్రశాంతతను కూడా ఇచ్చాయి. కష్టపడితే జీవితంలో ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవచ్చనే ధైర్యాన్ని ఇచ్చాయి. సో లిజనర్స్, మరి ఇప్పటి వరకు మనం శశికళ గారి గురించి తెలుసుకున్నాం కదండి. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకునే ముందు ఒక మంచి సాంగ్ వినేద్దాం.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
2: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం.
3: సో ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేసాం గద్ లిసనర్స్. మరి ఇప్పుడు మన మహిళా కార్యక్రమంలో మనకి ఎంతో ఇష్టమైన సెగ్మెంట్ అండి, అదండి మన ఆడవాళ్ళకి ఖచ్చితంగా కావాల్సిన సెగ్మెంట్. సో మరి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పంజరమే ఫ్యాషన్. ఏంటి పంజరం ఫ్యాషనా అనుకుంటున్నారా? సో హై హీల్స్, కిచెన్ హీల్స్, వెజ్ హీల్స్ ఎప్పటి నుంచో ఉన్నవే, ఇంకా ఎన్నాళ్ళని అవే వాడతాము, కాస్త కొత్తగా ప్రయత్నించొద్దు అనుకునే అమ్మాయిల కోసం వినూత్నంగా వస్తున్నవే ఇక్కేజ్ హీల్స్. పూల తీగలు అల్లుకున్న పంజరంలో రూపొందించిన ఈ హీల్స్ వేసుకుంటే కాళ్ల కింద కళాఖండాలు కదలాడుతున్నట్లుంటాయనడంలో ఆశ్చర్యమేముంది? ప్రముఖ బ్రాండ్లతో పాటు ఇతర కంపెనీల్లోనూ ఈ తరహా హీల్స్ వస్తున్నాయండి. మరి స్టైల్ స్టైల్ షరారా. షరారా అంటే మనకు అందరికీ ఆబ్వియస్ గా తెలుసు, మరి స్టైల్ స్టైల్ షరారా ఏంటో తెలుసుకుందాం. మోకాల దగ్గర నుంచి కింద వరకు కుచ్చులతో వెడల్పుగా వచ్చే షరారా ప్యాంట్లను మొఘలుల పాలన సమయంలో రాణి వాసవ స్త్రీలు వేసుకునేవారంట. కానీ ఇప్పుడు ప్రతి అమ్మాయి మహారాణి. పార్టీలు ఫంక్షన్లు ఉన్నప్పుడే కాదు, ఆఫీసులకు కాలేజీలకు కూడా రోజుకో రకం ఫ్యాషన్లతో మెరిసిపోతున్నారు. మరి అందుకే నిన్న మొన్నటి వరకు ఉత్తరాది వాళ్ళ పెళ్లి దుస్తుల్లో భాగంగా ఉన్న షరారా ప్యాంట్లు ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయాయి. పార్టీ వేర్గా వేసుకునే చుడీదార్లతో పాటు ఆధునికంగా కనిపించే టాప్లు కూడా రకరకాల షరారా ప్యాంట్లతో వస్తూ అమ్మాయిల మనసు దోచేస్తున్నాయండి బాబు. సో లిజనర్స్, మరి పంజరమే ఫ్యాషన్ గురించి, స్టైల్ స్టైల్ షరారా గురించి తెలుసుకున్నాం కదండి. మరి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: సో బ్యూటిఫుల్ సాంగ్ వినేసాం గుడ్ లిజనర్స్. మరి మనం మహిళా ఎండింగ్ కి కూడా వచ్చేసాము. అంటే మన లాస్ట్ సెగ్మెంట్ వినాల్సిన టైం కూడా వచ్చేసింది. అదే మన అందరి ఫేవరెట్ ఫుడ్. సో మరి ఈనాటి మహిళలో నేను చెప్పబోయే డిష్ ఏంటంటే చాక్లెట్ కేక్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా, ఉప్పు, చక్కెర, చాక్లెట్ పొడి, వెన్న, నూనె, పెరుగు, వాటర్, వెనిగర్, వెనిలా ఎసెన్స్, వంట సోడా. ఐసింగ్ కోసం చాక్లెట్ పొడి, వెన్న, పాలు, బ్రౌన్ షుగర్, వెనిలా ఎసెన్స్. మరి ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం తెలుసుకుందాం. కేక్ పాన్ కి కొద్దిగా వెన్న రాసుకుని పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మైదా, ఉప్పు, చక్కెర తీసుకుని అన్నిటినీ కలిపి పెట్టుకోవాలి. మరో గిన్నెలో వెన్న, నూనె, చాక్లెట్ పొడి, వాటర్ తీసుకుని అన్నిటినీ కలిపి స్టవ్ మీద సిమ్ లో పెట్టాలి. ఇది చిక్కగా అయ్యాక దింపేసి మైదాలో వేయాలి. ఇంకో గిన్నెలో పెరుగు పావు కప్పు, నీళ్లు, వెనిగర్, వెనిలా ఎసెన్స్, వంట సోడా కలిపి మైదా మిశ్రమంలో వేసి అన్నిటినీ బాగా కలిపి కేక్ పాన్ లో తీసుకోవాలి. 350 డిగ్రీల ఉష్ణోగ్రతలో ముందుగా వేడి చేసుకున్న ఓవెన్ లో ఈ కేక్ పాత్రను ఉంచి 35 నుంచి 40 నిమిషాల వరకు బేక్ చేసుకుని తీసుకోవాలి. ఓవెన్ లేకపోతే 6 లీటర్ల కుక్కర్ లో కప్పు ఉప్పు వేసి సన్నని మంటపై పెట్టాలి. కుక్కర్ వేడయ్యాక ఈ కేక్ పాత్రను అందులో ఉంచి మూత పెట్టాలి. విజిల్ మాత్రం పెట్టకూడదు. 45 నిమిషాలకు కేక్ తయారవుతుంది. ఇప్పుడు ఐసింగ్ తయారు చేసుకోవాలి. ఓ పాన్ లో వెన్న, వెనిలా ఎసెన్స్, బ్రౌన్ షుగర్, పాలు, చాక్లెట్ పొడి తీసుకుని పొయ్యి మీద పెట్టాలి. ఈ మిశ్రమం చిక్కగా అయ్యాక దింపేసి కేక్ మీద సమానంగా పరిచేస్తే చాలు, మన యమ్మీ యమ్మీ చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుంది. సెలవు ప్లస్ మరి ఈ లోపు మీరైతే చాక్లెట్ కేక్ ట్రై చేసేయండి. మనం ఇంకా బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: కేవైసీ అప్డేట్ కాకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని మెసేజ్ వచ్చిందా? అది నిజం కాదు, సైబర్ నేరగాళ్ల మాయ. వెంటనే మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: డబ్బులు పంపడానికి స్కానింగ్ అవసరం, కానీ డబ్బులు రావడానికి స్కాన్ చేయాల్సిన పని లేదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్త.
5: సో ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేసారు కదా లిసనర్స్. మరి ఈనాటి మహిళలు మనం శశికళ గారి గురించి తెలుసుకున్నాము, అండ్ పంజరం ఫ్యాషన్ గురించి తెలుసుకున్నాము, అండ్ స్టైల్ షరారా గురించి తెలుసుకున్నాము, అండ్ ఆ ఫేవరెట్ చాక్లెట్ కేక్ గురించి కూడా తెలుసుకున్నాం కదా. మరి ఇదండి ఇవాళ మహిళ. తిరిగి ప్రసారం అయ్యే మహిళలు మళ్ళీ కలుసుకుందాం, సేమ్ టైమ్ సేమ్ ప్లేస్, ఓన్లీ ఆన్ రేడియో విష్ణు 90.4. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే ప్రియా. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
6: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
7: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
6: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
6: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే అక్షయ. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు ఆయుష్మాన్ భవ లో ముందుగా జ్యూస్ ని ముత్యాలుగా ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. ఏదైనా ఎప్పుడైనా ఒకేలా ఉంటే చూసి చూసి మనకే బోర్ కొడుతుంది. పైగా ఇప్పటి హైటెక్ తరం ఏం చేసినా ఏం చూసినా సూపర్ స్పెషల్ గా ఉండాలని కోరుకుంటుంది. తినే వంటకాల్లోనూ లెక్కకు మిక్కిలి ఫ్యాషన్లు ట్రెండ్లు పుట్టుకొచ్చాయంటేనే ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. హోటల్లోనే కాదు, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు కూడా వడ్డించిన పదార్థాలు ఎంత రుచిగా ఉన్నాయన్నా దాంతో పాటు వాటిని ఎంత అందంగా ఆకర్షణీయంగా అలంకరించామన్నది కూడా ముఖ్యమైపోతుంది. అలాంటి వారి కోసం కొత్తగా మార్కెట్లోకి వచ్చిందే ఈ స్పెరిఫికేటర్.

సైజు ఫ్లాస్క్ లా ఉండి కరెంటుతో పనిచేసే దీంతో జ్యూస్లు, సాస్లు, పాలు, కాఫీ, టీ, కొబ్బరి నీళ్లు ఇలా ఏ పానీయాన్నైనా నిమిషాల్లో చిన్న చిన్న ముత్యాలుగా మార్చేయచ్చు. మరి ఇది ఎలా సాధ్యమో తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇతమి కోసం ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 ఈ నెంబర్ కు కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినసాం కదండి. ఇప్పుడు జ్యూస్ ని ముత్యాలుగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ద్రవ పదార్థాల్లోనూ కొద్దిగా సోడియం ఆల్జినేట్ ని వేసి ఆ మిశ్రమాన్ని సిరంజ్ లాంటి వాటిలో వేసి చుక్కలు చుక్కలుగా నీటిలో పడేలా చేసి చిన్న చిన్న ముత్యాలను తయారు చేయడం ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ ఇలా చేయడం శ్రమతో కూడిన పని. అందుకే పెద్ద పెద్ద హోటల్లోని వంటకాల్లోనే ఇలా అలంకరించడం చూస్తుంటాం. కానీ ఈ స్పెరిఫికేటర్ తో ఎవరైనా ఇంట్లోనే సులభంగా ఈ ముత్యాలను చేసుకోవచ్చు. జ్యూస్ లు తాగనని మారం చేసే పిల్లలకు వాటిని చిన్న చిన్న ముత్యాల్లా చేసి గిన్నెలో వేసి అందించవచ్చు. ఇక ఫలూదా, లస్సి, ఐస్ క్రీమ్, డెజర్ట్స్ లాంటి వాటిల్లోనూ మనకు నచ్చిన ఫ్లేవర్ ఉన్న స్ట్రాబెర్రీ, యాపిల్, పైనాపిల్, మామిడి లాంటి పండ్ల రసాల ముత్యాల్ని వేసుకోవచ్చు. అలాగే కేకులు, స్వీట్ల మీద కూడా వీటిని అలంకరిస్తే చూడ చక్కగా కనిపిస్తాయి కదా. కొందరు పాలల్లో డికాషన్, కాఫీ, టీ ముత్యాలను వేసి ఆ పానీయాలను ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఈ స్పెరిఫికేటర్ తో పాటు సుమారు 10 కిలోల ముత్యాలను తయారు చేసుకునేందుకు అవసరమయ్యే 70 గ్రాముల సోడియం ఆల్జినేట్, 100 గ్రాముల కాల్షియం క్లోరైడ్ ని అందిస్తారు. మనం ఎంచుకున్న పానీయంలో కొద్దిగా సోడియం ఆల్జినేట్ ని వేసి ఆ మిశ్రమాన్ని స్పెరిఫికేటర్ లో పోయాలి. దీనిలో ముత్యాలు 2 సైజుల్లో వచ్చేందుకు 2 రకాల రంధ్రాలున్న కప్పులు విడివిడిగా ఉంటాయి. ఇక సోడియం ఆల్జినేట్ ద్రవ్యాలు జెల్ గా మార్చాలంటే దానికి కాల్షియం అవసరం. అందుకే ముందుగానే కొంచెం కాల్షియం క్లోరైడ్ నీళ్లను కలుపుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్పెరిఫికేటర్ బటన్ నొక్కి అందులో నుంచి వచ్చే బొట్టు బిల్లలను కాల్షియం క్లోరైడ్ కలిపిన నీళ్లలో పడేలా అమర్చుకోవాలి. ఇలా ఏ పానీయాన్నైనా వెంటనే ముత్యాల్లా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ స్పెరిఫికేటర్లు ఆన్లైన్ దుకాణాల్లో కూడా దొరుకుతున్నాయి. ఇంటికి వచ్చిన అతిథులకు ఎప్పుడు పండ్ల రసాన్ని గ్లాసులో వేసిస్తే ఏం గొప్ప చెప్పండి. వాటిని ప్లేట్లో వడ్డించి తినడానికి స్పూన్ వేసిస్తే భలే మజాగా ఉంటుంది కదా. మరి ఈనాటి ఆయుష్మాన్ బావలో ఇది తెలుసుకున్నాం కదండి. మరి మరికొన్ని విషయాలు తెలుసుకుని ఒక బిట్ ఫ్లేవర్ తో మీరు ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: స్క్రీన్ షేరింగ్ యాప్స్ వాడుతున్నప్పుడు జాగ్రత్త, మీరు ఏం టైప్ చేస్తున్నారో అవతలి వారు చూడగలరని మర్చిపోకండి.
2: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదండి. మరి ఇప్పుడు ఎక్కులు తగ్గడానికి ఒక మంచి పరికరం అయితే వచ్చిందండి, మరి దాని గురించి తెలుసుకుందాం. ఎక్కులు ఎవరికైనా కొంతసేపు వచ్చి ఆగిపోతాయి, కానీ కొంతమందికి తరచూ వస్తూ ఇబ్బంది పడతాయి, ఓ పట్టాన ఆగవు కూడా. అలాంటి వాళ్ళ కోసమే సాన్ అంటానియోలోని టెక్సస్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు ఫోస్ట్ ఇన్స్పిరేటరీ సెక్షన్ అండ్ స్వాలో టూల్ అనే పేరుతో ఒక ఎల్ ఆకారాన్ని ఉన్న స్ట్రాని రూపొందించారు. దీన్ని ఎక్కలు వస్తున్న వాళ్ళలో పరీక్షించి చూడగా 92% మందికి వెంటనే తగ్గాయట. ఇది ఎలా పనిచేస్తుందంటే, చిన్న ట్యూబ్ లా ఉన్న దీనికి రెండు, చిన్నది పెద్దది రెండు రంధ్రాలు ఉంటాయి. దీనికి అమర్చిన లిడ్ ని జరపడం ద్వారా పిల్లల కోసం చిన్నది, పెద్దల కోసం పెద్ద రంధ్రం తెరుచుకునేలా చేసుకోవాలి. తర్వాత స్ట్రాని గ్లాస్ లో ఉంచి పైభాగాన్ని నోట్లో పెట్టుకుని బలంగా పీల్చగాని నీళ్లు ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోతాయి. ఆ వేగానికి ఎక్కులకు కారణమైన ఫ్రెనిక్ వేగస్ నాడులు స్పందించడంతో అవి ఆగిపోతాయి. ఎందుకంటే ఈ రెండు నాడులు బిగుసుకుపోవడం వల్ల ఊపిరితిత్తుల మధ్య ఉన్న డయాఫ్రమ్ కండరం సంకోచం చెంది స్వరపేటిక పైన మూతలా ఉండే ఎపిగ్లాటిస్ ను మూసుకుపోయేలా చేస్తుంది. దానితో లోపల నుంచి వచ్చే గాలి స్వరపేటికి తగిలి హిక్ అనే శబ్దం వస్తుంది. ఈ స్ట్రాతో నీళ్లను పీల్చగాని ఆ వేగానికి బిగుసుకున్న నాడులు స్పందించడంతో డయాఫ్రమ్ మళ్లీ యథాస్థితికి వచ్చేస్తుంది. దాంతో ఎపిగ్లాటిస్ తరచూ గాలి మార్గం సుమగం కావడంతో ఎక్కులు ఆగిపోతాయి. మరి లిజనర్స్ తెలుసుకున్నాం కదండి, మరి ఈనాటి ఆయుష్మాన్ భావలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీ కోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.
3: ఏంటో నీకు

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
4: ఓకే లిజనర్స్, ఒక మంచి పాట అయితే వినేసారు కదా.

ఇప్పుడు తెల్ల నేరేడు పండు గురించి తెలుసుకుందాం. అల నేరేడు పండు అనగానే అందరికి గుర్తొచ్చేది నలుపు లేదా ముదురు వంకాయ వర్ణంలో ఉండే పండ్లే. కానీ తెల్ల నేరేడు పండు కూడా ఉన్నాయి. దాయ్ వాటర్ జామున్ పండ్ల మొక్కలతో సంకరించడంతో ద్వారా తిని రూపొందించారట. పైగా ఈ మొక్కల్ని ఏడాదికి ఒక్కసారిగానే కాయలు కాసేలా చేశారు. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు తెలుపు రంగులో ఉండేలాగా పండిన తర్వాత లేత గులాబీ రంగులోకి మారతాయట. ఈ పండ్లు తీపి వగరు కలగలిసి రుచులతో వస్తాయి. పచ్చి వాటిని వైన్ వెనీగర్ తయారీ వాటిల్లో వాడతారు. పండ్లను జామ్స్ జెల్లీ సాసులు చేస్తుంటారంట. ఈ పండ్ల రసం మూత్ర వ్యాధులకు జీర్ణ సమస్యలకు నివారించడానికి ఉపయోగపడతాయి. అమీబిక్ డిసెంట్రిక్ కి ఇది అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఇలాగే చక్కెర వ్యాధిని కూడా నియంత్రిస్తుంది. మందులా వాడినప్పటికీ ఈ గింజల్లోని ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు కొద్ది పాలనలో కాల్షియం వాటి పోషకాలు లభ్యంగా ఉంటాయి. కాబట్టి నల్ల నేరేడు పండుతో పాటు ఈ తెల్ల నేరేడు పండు కూడా ఒకసారి తిని చూడండి. మరి లిజనర్స్, ఈ తెల్ల నేరేడు పండు వాటి యూజెస్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. మరి మళ్ళీ ప్రసారమయ్యే ఆయుష్మాన్ బావాలో మళ్ళీ కలుద్దాం. మరి వినండి, వింటూనే ఉండండి రేడియో 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే అక్షయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: వేడి వాతావరణంలో ఉల్లిపాయలు బాగా పెరుగుతాయి కాబట్టి ఆఫ్రికాలోని చాలా మంది రైతులు ఎండాకాలంలో ఉల్లిపాయలను పండిస్తారు. కానీ ఉష్ణమండలపు ఉల్లి రకాలను వర్షాకాలంలో కూడా పండించవచ్చు. ఇతర పంటల్లా కాకుండా ఉల్లిపాయల వేళ్లు బలహీనంగా బోలుగా ఉంటాయి. కాబట్టి ఉల్లిపాయలను ఎండాకాలంలో అయినా వర్షాకాలంలో అయినా పండిస్తే ఉల్లిపాయలు బాగా పెరగాలంటే సారవంతమైన బోలుగా ఉండే భూమి కావాలి. మంచి దిగుబడి రావాలంటే మీరు ఈ వీడియోలో నేర్చుకున్న విధంగా తగిన పొలాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మొక్కలకు పాదులను సిద్ధం చేయాలి. మొలకలను సరిగ్గా నాటాలి. ఉల్లిపాయల పొలాన్ని తయారు చేయడానికి ముందు మీరు భూమిని ఎంచుకోవాలి. మీకు సొంత భూమి లేకపోతే ఉత్తర ఘనాకు చెందిన హవాస్ అలీఫ్ వివరించినట్లుగా సకాలంలో ఒక పొలాన్ని ఎంచుకుని దాని యజమానితో చర్చించడం చాలా ముఖ్యం.
1: ఒక్క పొలంలో ఉల్లిపాయలు వేసి అక్కడ ఎరువులు పశువులు గొత్తెలు వేసిన ఫలితం ఉండదు. కానీ కొన్ని చోట్ల ఉల్లి బాగా పండడాన్ని చూస్తారు. మీకు మంచి భూమి కావాలంటే సమయం వచ్చినప్పుడు తొందరగా ఆ భూమి

0: స్వామిని కలుసుకుని డబ్బులు చెల్లించాలి.
1: ఈ మధ్యకాలంలో ఉల్లిపాయలను పండించని ఒక సారవంతమైన పొలాన్ని ఎంచుకోండి. ఉల్లిపాయలకు పట్టే తెగుళ్లు చాలా ఏళ్లపాటు మట్టిలోనే ఉంటాయి. ఒక పొలంలో 3 ఏళ్లకు ఓసారి ఉల్లిపాయలను పండించాలి.
2: ప్రతి 7 ఒకే పొలంలో ఉల్లి వేస్తే ఉల్లిపాయల సైజు పెద్దగా ఉండదని చూసే ఉంటారు. ఇక తెగులు కూడా ఉంటే ఉల్లిపాయలకి అవి అంటుతాయి. సోయాబీన్స్ గాని మొక్కజొన్న గాని పండిస్తే మట్టిలోని వ్యాధి ఆ పంటల వెంట వెళ్లిపోతుంది. ఆ తర్వాత 7 ఉల్లిపాయలను పండిస్తే బాగానే ఉంటుంది. పైగా ఉల్లిపాయలు కూడా పెద్దవి వస్తాయి.
1: ఉల్లిపాయలు ఎన్నో రకాల నేలలను ఇష్టపడతాయి, కానీ బాగా ఇసుక బంకమట్టి ఉన్న నేలలను ఇష్టపడవు. ఇసుక ఎక్కువ ఉండే మట్టిలో పోషకాలుండవు, పైగా అవి తొందరగా పొడిబారతాయి. కాబట్టి ఇసుక నేలల్లో ఉల్లిపాయలు పెరగాలంటే భారీగా సేంద్రియ పదార్థాలను చల్లాలి.
2: మీరు ఉల్లిని వర్షాకాలంలో ఇసుక భూముల్లోనో బాగా నీళ్లున్న చోటనో నాటితే అవి బాగా పండవు. కంకర మట్టి ఉన్న చోట నాటితే అది బాగా పనిచేస్తుంది.
1: ఉల్లిపాయలకు మొక్కల అవశేషాలు మట్టిని వదులు చేసే కుళ్ళిన ఎరువుగల సారవంతమైన నేల కావాలి. ఎండాకాలంలో వరదలు వస్తాయన్న బెంగ ఉండదు, కాబట్టి తక్కువ భూమిలో ఉల్లిపాయలను నాటవచ్చు. కానీ వర్షాకాలంలో ఉల్లిపాయలను పెంచడానికి బంకమట్టి నిండిన పల్లపు భూమిని ఎంచుకోవద్దు. బలహీనంగా ఉండే ఉల్లి వేర్లు నిలిచిన నీళ్లలో తొందరగా కుళ్ళిపోతాయి.
0: ఈ పొలంలో నా వర్షాకాలపు ఉల్లిపాయలను ఎందుకు నాటానంటే, ఇది కొంత ఎత్తులో ఉంది కాబట్టి ఇందులో వర్ష నీరు నిలవదు. వర్షాలు ఆగిపోయినప్పుడు ఉల్లిపాయలకు పెట్టే నీళ్లు దగ్గరలోనే ఉంటాయి.
1: వర్షాకాలంలో నాట్లు వేయడానికి తగినంత ముందుగా మీ పొలాన్ని సిద్ధం చేసుకోండి. వానలు ఎక్కువగా కురుస్తున్నాయని మీరు ఆలస్యం చేస్తూ పొలాన్ని సిద్ధం చేసుకోలేకపోతే నాట్లు చాలా రోజుల పాటు నర్సరీలోనే ఉండిపోయి నాణ్యతని కోల్పోతాయి. వర్షాలు లేకుంటే కలుపు మొక్కలు మొలవడానికి వాటిని చంపడానికి వీలుగా నాట్లు వేయడానికి చాలా రోజుల ముందే మీ పొలాలకు బాగా నీళ్లు పెట్టాలి. సీడ్ బెడ్ కోసం అదే సూత్రాలు మొక్కల పెంపకానికి వర్తిస్తాయి. నీళ్లు చక్కగా పారుతుంటే బలహీనమైన ఉల్లి వేర్లు కుళ్ళిపోవు, కాబట్టి ముఖ్యంగా వర్షాకాలంలో పాదుల ఎత్తు పెంచాలి. ఒక్కో పాదు 1 మీటర్ వెడల్పు ఉంటే వాటిలో తేలికగా పనిచేయవచ్చు. నాటడానికి చాలా వారాల ముందే మట్టిని తిరగదోడి పాత ఎరువుని గాని కంపోస్ట్ని గాని అందులో కలపాలి. మట్టి మెత్తగా లోతుగా ఉంటే వేర్లు బాగా పెరగడానికి దోహదపడుతుంది. పాదు చక్కటి ఆకృతిలో చదునుగా ఉండేలా చూసుకోవాలి. మొలకలకి 6 వారాల వయసు వచ్చి సుమారు 3 ఆకులు వస్తే నాటడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థం. నాటడానికి కొన్ని రోజుల ముందు నీళ్లు పెట్టడాన్ని తగ్గిస్తే మొలకలు బలపడి పొలంలో నాటినప్పుడు బ్రతుకుతాయి. పెరగడానికి ముందు మొలకలకు బాగా నీళ్లు పెట్టాలి. దాంతో మట్టి మెత్తబడి మొలకలను తేలికగా లాగడానికి వీలవుతుంది. కొత్త వేర్లను దెబ్బతీయకుండా ఉండడానికి ఏదైనా పనిముట్టుతో మట్టిని వదులు చేసి మొలకలను మెల్లిగా పైకి లేపాలి. మీ ఉల్లి పొలం విత్తనాల పాదులకి దూరంలో ఉంటే మొలకలని తడిగోనె సంచిలో ఉంచి రవాణా చేస్తే తాజాగా ఉంటాయి. నాటడానికి ముందు మొలకల పాదును బాగా తడపాలి. అప్పుడు మొలకలను పట్టుకోవడానికి మట్టిలో తగినంత

0: అమ్మగా ఉంటుంది. మట్టిలో 67 లోతున్న బెజ్జాన్ని పొడిచి ఒక మొలకను చొప్పించి వేర్లు కిందకి వెళ్లేలా చూసుకోవాలి. ఇప్పుడు బెజ్జాన్ని మట్టితో నింపాలి. ఎక్కువ లోతుగా నాటవద్దు. వేర్ల పైభాగం భూమి కన్నా కొద్దిగా ఎత్తులో ఉండాలి.
1: మొక్కని ఎక్కువ లోతుగా నాటితే ఉల్లిపాయ మొక్కగా మారే మధ్య ఆకు మొలకెత్తదు. అందుకే మధ్య ఆకు మొలవడానికే మేం ఈ ఎత్తు వరకు నాటడం లేదు.
0: ఉల్లిపాయల వరుసల మధ్య 10 సెంటీమీటర్లు ఎడంగా, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడంలో నాటాలి. సారవంతమైన భూముల్లో మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల వరకు ఎడం ఉండవచ్చు. తద్వారా పాయలు పెద్దవిగా పెరుగుతాయి. దక్షిణ ఘనా దేశంలో మైక్ థామ్సన్ మొక్కలన్నీ సరైన లోతులో సరైన ఎడంలో నాటడానికి ఒక తెలివైన పనిముట్టుని వాడతాడు. స్థానిక నిపుణుడొకరు 3 మీటర్ల పొడవైన ఇనుప కడ్డీ ఒకటి తయారు చేశాడు. ఆ కడ్డీకి 15 సెంటీమీటర్ల ఎడంలో వేలి మందాన 60 వేలంత పొడవైన ఇనుప పళ్ళని అతికారు. 3 పనివాళ్లు ఆ కడ్డీని తడి ఇసుకలోంచి పైకి లాగి మొదటి పంక్తి నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో మట్టిలో నొక్కుతుపోతారు.
2: దగ్గర దగ్గరగా నాటితే ఒక బస్తాడు ఉల్లిపాయలు పండుతాయి. అదే ఎడం ఎడంగా నాటితే ఉల్లిపాయలు గడ్డలు పెద్దవవుతాయి కాబట్టి 2 బస్తాలు పండుతాయి.
0: నాటిన తర్వాత ఉల్లిపాయలకు కొద్దిగా నీళ్లు పెట్టాలి. ఉల్లిపాయలు మెల్లగా పెరుగుతాయి. వాటి ఆకులు నేలను కప్పివేయవు కాబట్టి ఉల్లి పొలంలో క్రమం తప్పకుండా కలుపు తీసేస్తుండాలి. కలుపు మొక్కలు ఉల్లిపాయల్లోంచి నీళ్లు పోషకాలను హరిస్తాయి. మట్టి ఆరోగ్యంగా ఉండడానికి సేంద్రియ ఎరువులను ఎప్పుడైనా చేర్చవచ్చు.

ఇప్పుడు ఈ వీడియోలో మనం నేర్చుకున్నవి ఓసారి చూద్దాం. ఉల్లిపాయల వేర్లు బోర్లుగా ఉంటాయి కాబట్టి వాటికి మంచి సారవంతమైన భూమి కావాలి. ఒక పొలంలో మూడేళ్లకు ఒకసారి మాత్రమే ఉల్లిపాయలను పండించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఉల్లిపాయలను ఎత్తైన పాదుల్లో నాటాలి. మొలకలని 6 వారాల వయసులో ఉన్నప్పుడు నాటాలి. మొలకలని పైకి లాగేటప్పుడు వేర్లు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. మొలకలని 10 సెంటీమీటర్ల ఎడంలో నాటాలి. 10 సెంటీమీటర్ల ఎడంలో వరసలు చేయాలి. మొలకలను నాటేటప్పుడు వేర్ల పైభాగం నేల కన్నా ఎత్తులో ఉండాలి. పాదులకు తగినన్ని నీళ్లు పెడుతూ తరచు కలుపు తీస్తుండాలి. ఉల్లిపాయలను మీరు బాగా చూసుకుంటే అవి మిమ్మల్ని బాగా చూసుకుంటాయి.

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
2: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంత.

0: AJ.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: బ్యాంక్ మేనేజర్ అని ఫోన్ చేశారా? పిన్ నంబర్ అడుగుతున్నారా? గుర్తుంచుకోండి, బ్యాంక్ అధికారులు ఎప్పుడూ మీ వ్యక్తిగత వివరాలు అడగరు. కాల్ కట్ చేయండి, క్షేమంగా ఉండండి.

0: చెవి పోట, ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

FM 90.4. గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు ఆది సంగతి. బుద్ధం శరణం స్మరణం. చుట్టూ లెవెండర్ పూలదోట సోయగాలు, మధ్యలో తల మాత్రమే కనిపించేలా బుద్ధుడు. చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది కదండి. హిల్ ఆఫ్ బుద్ధాగా పిలిచి ఈ ప్రదేశాన్ని చూడాలంటే జపాన్లోని సపోరాకు వెళ్లాల్సిందే. మరి టాడో అండో అని ఒక ఆర్కిటెక్ట్ దీన్ని దాదాపు 15 ఏళ్లు నాటి ఒక బుద్ధ విగ్రహం చుట్టూ ఒక ఎత్తైన కొండలాంటి ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేసి దానిపైన లెవెండర్ పూల మొక్కలను నాటడం ద్వారా మనకి ఈ అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించారు. ఈ పూదోట వసంతకాలంలో ఆకుపచ్చగా, వేసవి కాలంలో లేత ఊదారంగులో, చలికాలంలో తెల్లని మంచు తుప్పటి కప్పుకుని చూపరులను కట్టిపడేస్తుంది. మరి బయట నుంచి చూస్తే తల మాత్రమే కనిపించే ఈ విగ్రహం 44 అడుగులు ఎత్తుంటుందట. దీని కింద భాగంలో ఏర్పాటు చేసిన స్వరంగం ద్వారా మనం లోపలికి వెళ్తే అక్కడ మనకి ధ్యానంలో కూర్చుని ఉన్న ఒక బుద్ధ విగ్రహం మొత్తాన్ని చూడొచ్చండి. లెవెండర్ పూల అందాలు చూడటం, పరిమళాలను ఆస్వాదించడమే కాకుండా మనం చక్కగా అక్కడ కూర్చుని ప్రార్థన చేసుకునే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు దీని రూపశిల్పులు. ఓకే లిసనర్స్, మరి అది సంగతి కార్యక్రమంలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక మెలోడియస్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

అది సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పప్పీ మంచం బాగుందట. అసలు పప్పీలకి మంచం ఏంటి? ముద్దలకి తమ పప్పీలంటే యజమానులు పంచ ప్రాణాలు పెట్టేస్తూ ఉంటారు. వాటిని ఇంటికి తీసుకొచ్చింది మొదలు చండిపాపల్లా సాకుతూ ఎంతో గారభంగా చూసుకుంటూ ఉంటారు. వాటికి పెట్టే ఆహారం నుంచి వేసే బట్టలు, చేసే సోకులు ప్రతీదీ ప్రత్యేకంగానే ఉండాలని కోరుకుంటారు కదండి. మరి అంత అల్లారు ముద్దుగా పెంచుకునే కుక్క పిల్లలకు వాటికంటూ ఒక చక్కని మెత్తని పడక కావాలి కదా. అందుకే ఇలా రకరకాల ఆకారాల్లో ఎంతో గ్రాండ్ గా బుజ్జి బుజ్జి మంచాలు తయారు చేస్తూ ఉంటున్నారు. వీటిల్లో కొన్ని రెడీమేడ్ గా కూడా దొరుకుతాయండి. ఈ డిజైనర్ బెడ్లు చూడడానికి అందంగా ఉండటంతో పాటు కుక్కలు నిద్రపోయేందుకు ఎంతో సౌకర్యంగా కూడా ఉంటాయట. ఈ మంచాల్లో మందిరం, కుర్చీ, కారు ఇన్న డిజైన్లతో పాటు మరెన్నో రకాలు వచ్చేస్తున్నాయి. ఇవి చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి కాబట్టి మన నట్టింట్లో పెట్టిన గృహాలంకారణగా పనికొస్తాయండి. ఇంకేముంది, అబ్బా నా బెడ్ ఎంత బాగుందో అని పప్పీలు తోకూపుకుంటూ వాటి పైకి

తెగ సంబరపడిపోతున్నాయి అంట. ఓకే లిజనర్స్, మరి మీ ఇంట్లో కూడా ఒక చిన్న పప్పి ఏమైనా ఉంటే ఇలాంటి మంచాలకైతే ప్లాన్ చేయండి మరి. ఓకే లిజనర్స్, మరి అది సంగతి కార్యక్రమంలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి సాంగ్ ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
2: ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 ఈ నెంబర్ కు కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
3: అదే సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రోజ్ రోజ్ రోజా హోటల్. అసలు ఈ రోజా హోటల్ ఏంటి తెలుసుకుందామా? మరి విరిసిన చామంతులు, రోజాలు, లెవెండర్లు ఈ మొక్కల నిండా పూచినప్పుడు మన కళ్ళు పెద్దవి చేసుకుని పదే పదే చూస్తూ ఉంటాం కదండి. మరి అలాంటి పువ్వులు హరివెల్లుల వర్ణాల్లో గదిలో అంగుళం కూడా కాళ్ళు లేకుండా విచ్చుకుంటే, అసలు ఓ హోటల్ అంతా అలాగే ఉంటే, అందులోకి అడుగు పెట్టిన వారికి మనసుకు కలిగే ఆనందాన్ని అసలు వర్ణించగలమా? మరి బ్యాంకాక్ లోని కోరాకంగ్ కేఫ్ కి వెళ్లిన వారి పరిస్థితి మరి ఇప్పుడు అలాగే ఉందటండి. ఈ హోటల్ మొత్తాన్ని లేత వర్ణాల గులాబీ, చామంతులు, లెవెండర్లతో ఎక్కడా ఖాళీ లేకుండా ప్రతి అంగుళం కూడా అలంకరించారండి. టేబుల్స్, అద్దాలు కింద భాగం ఇవన్నీ పూలతో నిండుకుని ఉన్నాయి. దాంతో ఈ అందాలను చూడడానికి ఈ హోటల్ కి జనం బారులు తీరుతున్నారు. ఇంతకీ అన్ని పువ్వులు రోజు ఎలా తెస్తున్నారంటారు? నిజం చెప్పాలంటే ఇవి సహజమైనవి కాదండి, ఇవి కృత్రిమమైన పువ్వులు. మరి ఓకే లిజనర్స్, మరి అదే సంగతి కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక షార్ట్ బ్రేక్.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Ma Vadda Gala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Enteroscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. Pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866 5873.
1: అదే సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం ఎప్పుడైనా హైదరాబాద్ కానీ లేదంటే ఢిల్లీ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద భవనాలను అయితే చూస్తాం కదండి. మరి ఇక్కడ ఒక గుండ్రని భవనం ఉందట. అసలు ఆ గుండ్రని భవనం ఎక్కడుందో మరి తెలుసుకుందామా? ఆకాశాన్ని తాకేలా టీవీగా నిలబడిన భవంతుల నడుమ నీళ్ల మధ్యలో కనువిందు చేస్తున్న ఈ గుండ్రని భవనాన్ని చూసారా? మరి సింగపూర్లోని మెరీనా బేసాన్ తీరంలో దిగ్గజ మొబైల్ సంస్థ యాపిల్ కొత్తగా తెరిచిన రిటైల్ స్టోర్ అండి ఇది. నీళ్లలో తేలుతూ ఉన్నట్టు అదే సమయంలో చుట్టూ

అందాలు కనువిందు చేసేలా దీన్ని అద్దాలతో నిర్మించారు. లోపల కూడా అత్యాధునిక సౌకర్యాలతో వినియోగదారుని ఆకట్టుకుంటోంది మరి. అందుకే ఇప్పుడు ఇది మొబైల్ స్టోర్ గానే కాకుండా ఫేవరెట్ సెల్ఫీ స్పాట్ గా కూడా మారిపోయిందండి మరి. ఓకే లిజనర్స్, ఈ రోజు అదే సంగతి కార్యక్రమంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నారు కదూ. మరి రేపు ఇదే సమయానికి ప్రసారం అయ్యే అదే సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ ఆర్జే సుప్రియ. మరి వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122. మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్ట్ టైంపాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆజే గాయత్రిని అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలనుకున్నా, మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఇలా ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికలో వచ్చేస్తా. అంటే ల్యాండ్ స్టేట్ యూన్ రేడియో విష్ణు 90.4 వినండి, మరి వింటూనే ఉండండి.
2: పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికి చికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0881627769623725.
4: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
5: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ టైం పాస్. సో లిసనర్స్, మరి వాళ్ళకి మన ఫస్ట్ కాల్ రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.

0: हेलो हेलो హలో, మన ఫస్ట్ కాల్ అయితే కట్ అయిపోయారు. మన నెక్స్ట్ కాలర్ లైన్ ఉన్నారు, అర్థం మాట్లాడేద్దాం. హలో అండి. హలో, హలో, ఏంటి వాళ్ళ కాల్స్ అని ఇలా. సరే అండి, మరి మన ఫస్ట్ కాలర్ అయితే కట్ అయిపోయారు, మన సెకండ్ కాలర్ అయితే కూడా కట్ అయిపోయారు. మరి ఇంకొక కాలర్ కాల్ చేస్తున్నారు, చూద్దాం. హలో అండి.
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
1: హలో
0: హలో అండి, వినిపిస్తుందా? హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: సాగర్ భాష మేడం, నెల్లూరు నుంచి.
0: భాష గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను, రాఖీ పండుగ శుభాకాంక్షలు మేడం మీకు.
0: ధన్యవాదాలండి. మరి వాళ్ళ రాఖీ కట్టించుకున్నారా లేదా?
2: రాఖీ కట్టించుకోలేదు, లాంగ్ లాంగ్ లో ఉండాలి, దూరం దూరం ఉండాలి మేడం. శుభాకాంక్షలు చెప్పుకున్నా ఫోన్ లో.
0: అవునా అండి, పర్లేదులేండి, నెక్స్ట్ టాకీకి కలుసుకుందరు. మరి వాళ్ళ
2: పాట
0: చెప్పండి.
2: ఆడపడుతులో అన్నా నీ అనురాగం, ఆ పాట కావాలి మేడం.
0: ఏ మూవీలోదండి?
2: ఆడపడుచు, రామారావుది.
0: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
2: సర్దార్ భాయ్ గారు, అల్లగడ్డ పోలయ్య, అశోక్ గారు, ఈ ముగ్గురు.
0: ఓకే అండి, మీరు అడిగిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. జిన్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: నేను చాలా బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. మీకు రేడియో రంజన్ స్టాఫ్ అందరికి, భీమవరం స్టాఫ్ అందరికి, రేడియో విజయ మేడం గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. అలాగే ఈరోజు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మేడం.
0: థ్యాంక్ యూ అండి. మరి ఇవాళ ఎంత మందితో కట్టించుకున్నారు ఏంటి రాఖీలు?
1: చెల్లెళ్ళు లేరు మేడం నాకు. మరణించే వాళ్ళంతా చెల్లెళ్ళు అక్కలుగా భావించుకుంటాం మేడం.
0: అంతేలేండి.
1: మేడం మా కుటుంబ సభ్యుల తరపున మరొకసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలతో మేడం. సినిమా పేరు వచ్చి జీవన రాగం మేడం.
0: ఆ మూవీ నుంచి
1: ఒక కొమ్మకు పూచిన పూలం అనే పాట ఉంటుంది మేడం.
0: ఉంటదండి ఆ సాంగ్.
1: ఆ పాట ప్రతి అన్న చెల్లెలు అందరికి కూడా అంకితం మేడం.
0: తప్పకుండా అండి. మరి మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: పెళ్ళిళ్ళ అనుబంధం, పెళ్లి శుభాకాంక్షలు మేడం.
0: థ్యాంక్ యూ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం నా పేరు గురుశంకర్, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతుంది మేడం. మా నా కూతురు గురుప్రియ గారికి పుట్టినరోజు ఉంది మేడం ఈరోజు.
0: ప్రియా గారికి విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గురుప్రియ,
1: థ్యాంక్యూ మేడం. మా కుటుంబం తరఫున సుబ్బలక్ష్మి, గురుశంకరు, గురుప్రసాద్, విష్ణు, శ్రీ రామాంజనేయుల తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున గురుప్రియకు హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను మేడం.
0: ఓకే అండి, మరి తప్పకుండా మా రేడియో విష్ణు తరపు నుంచి కూడా విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి.
1: థ్యాంక్యూ. మా ప్రియా గురించి మాట్లాడుతున్నాను మేడం మీతో.
0: ఆ ఇవ్వండి.
1: హాయ్ మేడం.
2: హాయ్ మేడం.
0: హాయ్ అండి, ఎలా ఉన్నారు? రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారా?
2: చేసుకున్నాం మేడం.
0: మరి ఏం గిఫ్ట్స్ వచ్చినాయి? ఏంటి
2: డబ్బులు ఇచ్చినారు మేడం.
0: ఎంత వచ్చినాయి?
2: 500 ఇచ్చినారు మేడం.
0: వావ్, 1000 రూపాయలు వచ్చినాయి అయితే.
2: అవును మేడం.
0: మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నావు
2: మేడం?
1: సుస్వాగత మూవీ నుంచి హ్యాపీ హ్యాపీ బర్త్డే మళ్ళీ మళ్ళీ చేసుకోరా సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి, మరి తప్పకుండా. ప్రియా గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ వారు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చందంపేట మండలం చీతురాల గ్రామం దమ్మోది వెంకటాచారి మాట్లాడుతున్నాం మేడం గారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు మేడం.
0: థ్యాంక్ యూ అండి. మరి మరి వాళ్ళు రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారా?
1: రాఖీ పౌర్ణమి అంటే మాకు చెల్లెళ్ళు లేరు మేడం.
0: అవునా అండి?
1: నేను ఒక్కనే అన్నట్టు. నా తోడు అవగాహన ఉంటే చనిపోయాడు, నేను ఒక్కనే ఉన్నా ఇప్పుడు.
0: అవునా అండి? మరి వాళ్ళ ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: అది గోరెంటాకులో అన్న చెల్లి అనుబంధం అనేది ఒక పాట ఉంది కదా, అది వినిపించండి మేడం.
0: మరి తప్పకుండా అండి. ఎవరికైనా హాయ్ చెప్తారా?
1: అందరికి పెద్ద హాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా మా శ్రోతలకు, అందరికి వింటున్న శ్రోతలకు, మీకు, రేడియో అభిమాన ఆజేయులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పాట కోరుతున్నాను మేడం.
0: మరి తప్పకుండా అండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపల్లి మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
0: నేను

0: అలా బాగున్నా అండి. పోలే గారు మీరెలా ఉన్నారు?
1: నేను కూడా సూపర్ గా ఉన్నాను మేడం.
0: అవునా అండి, మరి వాళ్ళు రాఖీ కట్టించుకున్నారా?
1: వెళ్ళాలి మేడం, మా అక్కగారు వచ్చి వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నారు.
0: అవునా అండి,
1: అక్కడికి వెళ్ళి కట్టించుకోవాలి మేడం, వాళ్ళు రెడీ అవుతున్నారు.
0: ఓకే ఓకే, మరి ఇప్పుడు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు ఏంటి
1: మేడం? చీరకు డబ్బులు ఇస్తాం మేడం.
0: అవునా అండి.
1: అవును మేడం.
0: మరి ఇవాళ ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు
1: మేడం? బంగారు గాజులు ఉందా మేడం?
0: ఉందండి.
1: ఆ సినిమాలో అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది అన్నయ్య సన్నిధి. పాట వినిపించండి మేడం.
0: మరి తప్పకుండా అండి.
1: మన రేడియో విష్ణు వింటున్న శ్రోతలందరికీ ఈ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే వింటున్న శ్రోతలందరికీ హాయ్ చెప్తూ, అలాగే మీకు మిగతా ఆర్జీలందరికీ, ప్రసాద్ సార్ గారికి, విజయ మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పాట వినిపించండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బాయ్ మేడం.
0: సరే అండి, తప్పకుండా. మరి మీరు అడిగిన వారందరికీ హ్యాపీ రక్షాబంధన్ తెలియజేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో
1: హలో హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి. మస్తాన్ భాష మేడం.
0: భాష గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. మీరు బాగున్నారు మేడం?
0: నేను కూడా చాలా బాగున్నా అండి. మరి
1: బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి, సంతోషంగా ఉండాలని మనసారా దేవుడి దగ్గర కోరుకుంటూ. ఈ రోజు టాపిక్ చెప్పండి మేడం.
0: ఇవాళ రక్షాబంధన్ కదండి, కట్టించుకున్నారా రాఖీలు?
1: అదే మేడం, అదే చెప్దాం అనుకున్నాను. ఏమైనా స్పెషల్ టాపిక్ ఉందేమో అని అడిగాను.
0: లేదండి, ఇవాళ రక్షాబంధన్ కదా, అందరూ వాళ్ళ రాఖీ

0: ఎలా కట్టించుకున్నారో ఆ కబుర్లు చెప్తున్నారండి.
1: ఈ రక్షాబంధన్ అనేది మీకు తెలియదు ఏం కాదు, జస్ట్ అలా చెప్పాలని అనుకుంటున్నాను.
0: చెప్పండి.
1: ఏంటంటే ఇది రక్షాబంధన్ అనేది శ్రీ కృష్ణుడు ఒకనప్పుడు ఒక రాక్షసుడిని అంతం చేసేదానికి విష్ణు చక్రం వదిలినప్పుడు ఆ విష్ణు చక్రాన్ని వెనక్కి తీసుకుంటాడు మళ్ళీ ఆయన చూపుడు వేలికి.
0: అవునండి.
1: వెనక్కి తీసుకునేటప్పుడు దానికి బై మిస్టేక్ అది కొద్దిగా జస్ట్ అలా తగిలి రక్తం చిందద్ది అక్కడంతా. చిందినప్పుడు అక్కడ ఆమె చెల్లెలు ఆమె వచ్చి చీర కొంగుని చించి అప్పుడు ఆమె కడతారు. కట్టినప్పటి నుంచి ఆమె అదే ద్రౌపది గారు ఆమె కట్టినప్పుడు అదే ఆమెని ఆ రోజు సభలో ఒకనప్పుడు మళ్ళీ సభలో చీర లాగినప్పుడు కృష్ణుడు వచ్చి మళ్ళీ చీరని ఎంత పెద్దది చేస్తారంటే ఆయన లాగి అలసి పడిపోతాడు.
0: అవునండి.
1: అలాగా ఆ రోజు నుంచి ఈ రోజుకి కొనసాగుతుందంట రాఖీ కట్టడం అన్నది.
0: అవునండి.
1: మనం ఒక దీని ఆంతరాయం ఏంటంటే ఒకరికి మనం ఆ టయానికి అప్పటికప్పుడునే మనస్ఫూర్తిగా కొద్దిగా చేయి తగిలింది అదేం కాదులే అని వదలకుండా అప్పటికప్పుడునే చీర కొంగు చించి ఆమె కట్టింది ఆ మనసులో ఉన్న ప్రేమను చూసి ఆయన అది ఆయన మనసులో పెట్టుకొని ఆ సందర్భం వచ్చి కృష్ణ కృష్ణ అని అరిచినప్పుడు ఈయన అప్పటికప్పుడునే కరుణించి ఆ చీరని ఇంకా లాగుతుండే కొద్దీ వస్తూ ఉంటది.
0: అవునండి.
1: అలాగా ఒక కొత్త సినిమాలో కూడా ఈ దీని గురించి హాస్యంగలాగా కూడా పెట్టారు. ఒక దొంగ లాగుతుంటే వస్తా ఉంటాయి ఇంకా లాగునైనా కంచి ధర్మవరం అన్ని వస్తున్నాయి కూడా అని చెప్తది ఆమె.
0: అవునండి.
1: వెళ్ళిపోతాడు ఆ దొంగ నేను లాగలేనమ్మా అని. అది మేడం చాలా మేడం. మన ఫ్రెండ్ ఆళ్ళగడ్డ నుంచి యంగ్ జెంటిల్ మ్యాన్ గురుశంకర్ గారి కుమార్తె గురుప్రియ గారికి 11వ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం.
0: ఓకే అండి, గురుప్రియ గారికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డేస్ ఆఫ్ ది డే. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు
1: మేడం? పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికి కూడా మరొక్కసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు మేడం, మీకు వింటున్న శ్రోతలందరికీ మా ఫ్రెండ్స్ అందరికి మేడం.
0: ఓకే అండి.
1: మేడం సాంగ్ అంటే అల్లరి ప్రియుడు సినిమాలో నుంచి అహో ఒక మనసుకి నేడే పుట్టినరోజు ఆ పాట గురుప్రియ గారికి డెడికేట్ చేస్తున్నాం మేడం.
0: మరి తప్పకుండా అండి, గురుప్రియ గారికి మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ డెడికేట్ చేస్తూ ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చెంగులూరు పాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నా అండి.
1: మరి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మేడం, స్టాఫ్ మొత్తానికి, విష్ణు రేడియో మొత్తానికి.
0: థ్యాంక్ యూ అండి. మరి రాఖీ కట్టించుకున్నారా ఇవాళ?
1: ఊరు మాకు అక్క చెల్లి ఊరు లేదు మేడం.
0: అవునా అండి. ఇవాళ ఏ సాంగ్ ఉందాం అనుకుంటున్నారు?
1: డ్రైవర్ రావు సినిమాలో
0: ఆ మూవీలో
1: ఏమా నీ వర్ణించును అనే పాట వినిపించండి మేడం.
0: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మా మిత్రుడు మా తమ్ముడు బండారు త్రిమూర్తులు గుప్తా గారికి, మా అక్కయ్య గారికి పాట డెడికేట్ చేయండి. నాగపూడి గొల్లపూడి నాగలక్ష్మి గారికి మేడం.
0: మరి తప్పకుండా అండి. మీరు అడిగిన వారందరికీ డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్.

0: సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
5: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
6: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, అతను మాట్లాడేద్దాం. హలో అండి.
7: హలో, నమస్తే అమ్మా. చిట్టు తల్లి, బంగారు తల్లి, శుభ సాయంత్రం.
6: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నేను బండారు త్రిమూర్తుల గుప్త, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను రా చిట్టు తల్లి.
6: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారండి?
7: బాగున్నా అమ్మా. మీరు చేస్తున్న లైవ్ వింటున్నాం, ఒక పక్క ట్రై చేస్తున్నాం, కానీ వేళ ట్రై చేయడం వల్ల కొద్దిగా అస్పష్టంగా విన్నాను, స్పష్టంగా వెళ్ళలేకపోయాను. ఎందుకంటే ట్రై చేస్తున్నప్పుడు వినపడదు కదా.
6: అవునవును. మరి
7: కటింగ్ చేసుకుంటాను, తాను కటింగ్ చేసుకుంటాను, మళ్ళీ వింటాను, రీప్లే చేసుకుంటాను.
6: అవునా అండి?
7: చేసి మళ్ళీ రెండోసారి కాసేపు పోయిన తర్వాత విని కాస్త టీ తాగి టాబ్లెట్ వేసుకొని మళ్ళీ రీప్లే చేసుకొని ఏ సోదరు ఎలా మాట్లాడారు, ఏ సోదరుతో ఏ అర్జీ ఎలా మాట్లాడారు, అన్ని విని అప్లోడ్ చేస్తాను.
6: అవునా అండి? మరి వాళ్ళు రాఖీ కదా, సెలబ్రేట్ చేసుకున్నారా?
7: ఇవాళ రాఖీ పండుగ కదమ్మా, ఇవాళ రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మీకు, మన రేడియో టీమ్, రేడియో విష్ణు టీమ్ అందరికి కూడా.
6: తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి వాళ్ళు మీరు రాఖీ కట్టించుకున్నారా లేదా?
7: కట్టించుకున్నానండి, కట్టించుకున్నాను. అదికంటే ముందు మీ పేరు భవ్య గారేనా?
6: నా పేరు గాయత్రి అండి.
7: సరే సరే, ఆ గాయత్రి చెట్టు తల్లి, ప్రత్యేకంగా మీకు కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు స్పెసిఫిక్ గా అందరికి చెప్తున్నాను. అంటే మరి లైవ్ చేసిన వారికి ప్రత్యేకంగా చెప్పాలి కదా.
6: అవునండి అవునండి, థ్యాంక్ యూ సో మచ్.
7: అందువల్ల కట్టించుకున్నానమ్మా. నాకు మిగతా వాళ్ళకి మళ్ళా అనమాట విధి భోజనాలు అని రాఖీ పండుగ అని సంవత్సరానికి ఒకసారి వస్తుంది. నేనైతే మా అక్కయ్య గారు నేను కలిసి ఉంటాం కాబట్టి మా అక్కయ్య గారు రోజు పెడతారు. మా అక్కయ్య గారు చేస్తే నేను వడ్డించిన అన్నమే భోజనమే తింటాను. మా అక్కయ్య రోజు మాకు రాఖీ పండుగ విధి భోజనాలుగా ఉంటాయి. ఆ అదృష్టం మాత్రం ప్రసాదించాడనుకుంటాను నేను దేవుడు.
6: అవునా అండి? మరి అనుకుంటున్నారు
7: సాంగ్ వినే ముందు మీకు రెండు మూడు విషయాలు చెప్పాలి ఈవేళ.
6: చెప్పండి.
7: హలో,
6: చెప్పండి చెప్పండి.
7: ఈవేళ హీరో, ఈవేళ హీరో కుమార్ గారు పుట్టినరోజు అండి.
6: అవునా అండి?
7: అవునండి. అన్నమయ్య సినిమాలో ఆయన సెకండ్ ఇన్నింగ్ ఎంత బాగా చేశారో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి లాగే ఉంటారు ఆ సినిమాలో వారు.
6: అవునండి, నిజమే.
7: ఇవాళ భగవతి పుట్టినరోజు, రేపే భక్తుడి పుట్టినరోజు, నాగార్జుని గారిది. ఈవేళ వెంకటేశ్వర స్వామి వారికి పుట్టినరోజు, అదే ఆ పాత్ర గారికి పుట్టినరోజు, రేపు ఆయన భక్తుడైన అన్నమయ్య పాత్ర గారికి పుట్టినరోజు, అత్త వరుస నాగార్జున గారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను.
6: ఓకే అండి.
7: తర్వాత మా పెద్దాపురంలోనే పుట్టారు వారు, మంచి నటి. బూకెల సినిమాతో, ఏవిఎంఆర్ బూకెల సినిమాతో మనకు పరిచయం అయ్యారు, లివింగ్ లెజెండ్ దాసరి జానకి గారు, అనగా డబ్బింగ్ జానకి గారు పుట్టినరోజు అండి ఇవాళ.
6: అవునా అండి?
7: డబ్బింగ్ జానకి గారు పుట్టినరోజు కూడా ఇవాళనండి, ఆగస్ట్ 28.
6: మరి వాళ్ళిద్దరికి బర్త్డే విషెస్ తెలియజేస్తే ఏ సాంగ్ వేయమంటారు?
7: ఉండండి, ఇంకొక నటి ఉంది, ఆవిడ కూడా మీకు ఐడియా ఉంటుంది. మీకు మీకు తెలిసిన సినిమా కూడా చెప్తారు కదా, తెలియపోతే. ప్రేమసాగర్ సినిమాలో హీరోయిన్ తెలుసా మీకు?
6: ఎవరండి?
7: ప్రేమసాగరం సినిమాలో హీరోయిన్ తెలుసా?
6: తెలీదండి. అంత
7: పోనీ చిరంజీవి గారు సంఘర్షణ సన్నజాజి పందిరి కింద మెల్ల మెల్లగా హీరోయిన్ నల్లి గారు పుట్టినరోజు అండి వేళ.
6: అవునా అండి?
7: ముగ్గురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను మీ ద్వారా నా ద్వారా. అదే విధంగా సుమన గారు శ్రీమతి అయినటువంటి శిరీష గారు, వారి తాతయ్య గారు ప్రముఖ రచయిత, దర్శకులు, నటులు అయినటువంటి డివి నరసరాజు గారు, వారి వర్ధంత అండి వేళ. ఆ రోజుల్లో ఎటువంటి టెక్నాలజీ, ఎటువంటి సదుపాయాలు లేని రోజుల్లోనే మనకు అంత మంచి మంచి సినిమాలు అందించారంటే వారిని ఈ రోజుల్లో ఉన్న మనం తప్పకుండా స్మరించుకోవాలి కాబట్టి నేను ప్రతి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటాను అప్పటి తరం వారి కూడా.
6: అవునండి అవునవును.
7: ఇప్పుడంతే టెక్నాలజీ వచ్చింది, గ్రాఫిక్స్ వచ్చాయి, ఇప్పుడు తీయడంలో ఆశ్చర్యం లేదండి. నిజంగా అప్పుడు తీయడంలోనే నిజమైన ఆశ్చర్యం కనబడుతుంది.

0: నిజమే అండి.
1: అదండి, అందువల్ల వారికి నివాళి కూడా తెలియపరుస్తున్నాను. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడగబోతున్న పాట విషయానికి వచ్చేస్తానమ్మా గాయత్రి చిట్టి తల్లి.
0: చెప్పండి చెప్పండి, ఏ పాట కావాలి ఇవాళ?
1: శ్రీమతి ఒక బహుమతి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం శంకర్ గణేష్. అక్క బావ మా అమ్మ నాన్న ఎక్కువ కాదా ఆ దేవుడి కన్నా, కన్నవారు లేని వాక్యం లేని మాకు అంతకన్నా గొప్పగా కనిపించిన శివపార్వతులే. అక్క అక్క నీ రెక్కల తెలవ, బావా బావా నీ మమతల విలువ, పెంచుకున్న మొక్కలు మేమే. ఎందుకంటే ఈ పండుగ అన్న చెల్లెళ్ళకి అక్క తమ్ముళ్ళు కూడా వర్తిస్తారు కాబట్టి పాట అడిగండి గాయత్రి చెట్టు తల్లి.
0: మరి తప్పకుండా అండి, మరి మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేపోతున్నాం. ఎంజాయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో లిసనర్స్, మరి ఇవాళ మన లైవ్లో మంచి మంచి కబుర్లు చెప్పుకున్నాం, అలాగే మంచి మంచి సాంగ్స్ అయితే విన్నాం కదండి. మరి రేపు తిరిగి ప్రసారం అయ్యే మాస్ టైం పాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటే లాన్ స్టేట్ యూంటూ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సెనింగ్ ఆఫ్, నేను మీ ఆచే గాయత్రి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
0: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా

హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. కథ వింటున్నప్పుడు ఎంతగా నవ్వొచ్చిందో రోమాంచకం సినిమా చూస్తూ అంతకంటే ఎక్కువ నవ్వాను. ఇలాంటి స్క్రిప్ట్ని నేను రాయలేను, అందుకే నిర్మించాను అని అన్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఆయన సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్పై రూపొందిన సినిమానే రోమాంచకం. సుమంత్ ప్రభాస్, అనంతిక, సనిల్ కుమార్ జంటగా నటించారు. వేణుగోపాల్ రెడ్డి డైరెక్టర్, ప్రణయ్ రెడ్డి వంగ నిర్మాత. సెప్టెంబర్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఈ మధ్యనే హైదరాబాద్ లో ట్రైలర్ ఆవిష్కరణ వేడుకను నిర్వహించారు. సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ ఈ సినిమా కడుపుబ్బ నవ్విస్తుంది, సినిమాటిక్ స్వేచ్ఛను తీసుకోకుండా ఈ రోజుల్లో స్క్రిప్ట్ ని రాయడం చాలా కష్టం, కానీ దర్శకుడు వేణు చాలా తక్కువ స్వేచ్ఛను తీసుకుని కథ రాశారు. తను చెప్పినప్పుడే చాలా బాగా నచ్చింది, మా సంస్థలో సినిమాలన్నీ కూడా ఏ సర్టిఫికెట్ తో వస్తుంటాయి, ఇప్పుడు చేస్తున్న స్పిరిట్ కూడా అంతే. ఈ సినిమా మాత్రం UBA సర్టిఫికెట్ పొందింది, అందరూ కుటుంబంతో కలిసి చూడాలని కోరుకుంటున్నా అని అన్నారు. మా సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారన్నారు అనంతిక, సెనిల్ కుమార్. యష్ తేజ్, జయశ్రీ జంటగా సుజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఓ చిత్రం తెరకెక్కుతోంది. చంద్రు డైరెక్షన్ వహిస్తున్నారు, కే గోపాల్, జే రవీందర్ నిర్మాతలు. ప్రేమ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశాన్ని డైరెక్టర్ విఎన్ ఆదిత్య క్లాప్నివ్వగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సరికొత్త ప్రేమ కథ చిత్రం ఇది. ప్రేమలో ఉన్న యువతరం వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనలతో ముడిపడిన ఈ కథ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని దర్శక నిర్మాతలు చెప్పారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది, అప్రమత్తంగా ఉండండి.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ఏ టెక్నాలజీతో రూపొందుతున్న చిత్రమే అంబాస్ రివెంజ్. జయవర్ధన్ మేడి డైరెక్షన్ వహిస్తుండగా యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి రాణి మాడిసన్ నిర్మిస్తున్నారు. మహాభారతంలోని అంబ ప్రతీకారం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను బుధవారం విడుదల చేశారు. డైరెక్టర్ మాట్లాడుతూ, సికండ్ తో మొదలు పెట్టి అంబ కథను చెబుతున్నాం. సినిమాలో ప్రముఖ పాత్రల్ని పరిచయం చేయడం కోసమే టీజర్ ను విడుదల చేశాం, త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేస్తాం అన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఓనం పండుగ సందడిని రెట్టింపు చేస్తూ తన రాబోయే చిత్రం గురించి కొత్త పోస్టర్ పంచుకున్నారు అగ్ర హీరో మోహన్ లాల్. ఆయన హీరోయిన్ మీరా జాస్మిన్ జంటగా రూపొందుతున్న సినిమానే అతి మనోహరం. తరుణ్ మూర్తి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆషిక్ ఉస్మాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జగదీష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం December 24 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓనం పండుగను పురస్కరించుకుని తాజాగా మోహన్ లాల్ పోలీస్ అధికారిగా కనిపిస్తున్న లుక్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది మూవీ టీమ్. ఈ సినిమాలో టిఎస్ లవలాజన్ అనే పాత్రలో ప్రేక్షకుల్ని అలరించనున్నారు మోహన్ లాల్. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865 5873.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం రణబాలి టీ సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్ సంస్థ దీన్ని నిర్మిస్తుంది. రష్మిక హీరోయిన్, ఆర్నాల్డ్ వాసులు విలన్ గా నటిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీని సెప్టెంబర్ 11 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అనివార్య కారణాలతో ఈ మూవీ విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో గురువారం చిత్ర బృందం సరికొత్త విడుదల తేదీని ప్రకటించింది. దసరా కానుకగా అక్టోబర్ 16 రణబాలి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఇది 1854-1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా. విజయ్ ఇందులో ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అజయ్ అటుల్ సంగీతం అందిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ది వివాన్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్. దీపక్ కుమార్ మిశ్రా డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25 రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్ ను ఈ వద్దనే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది మూవీ టీం. అడవికి ఓ అజ్ఞాత శక్తి కాపలాగా ఉండేది. నేను చూసే ఈ వింత విషయాలకి అర్థమేమిటి? మీకు ఈ అడవితో ఏదో సంబంధం ఉంది. మనకు ఆమె రక్షకురాలు, ఆమె దివ్య వాహనమే పులి లాంటి సంభాషణలు ఆసక్తికరంగా సాగాయి. ఎవరు అడుగు పెట్టడానికి కూడా సాహసించని ఒక ప్రదేశంలోకి ప్రవేశించి అడవి జానపద సంస్కృతిని, దాని అంతంద్రియ సారం గురించి ఒక పూర్తి రహస్యాన్ని బయటపెట్టడమే ఈ చిత్ర కథాంశమని టీజర్ స్పష్టం చేస్తోంది. మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈ రోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందు

0: ఉండండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4 ఎదు విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అర్జే సౌమ్య.
1: బాబోయ్, మామూలు డ్రామాలు కావు, అన్ని లెక్కలేసుకుని నువ్వు బక్రా అని ఫిక్స్ అయినాక నంబరుస్తాయి. ఇక వాట్సాప్లు షురూ అవుతాయి చూడు. నిద్రపోనీ అయి పనులు చేసుకొని అయి ఇక బతుకంతా వాళ్ళకి రాసిచ్చినట్టే.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ అజయ్ గాయత్రి. వెల్కమ్ టు థీన్ మార్క్. సో లిసనర్స్, మరి వాళ్ళ థీన్ మార్క్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అంటే వినే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ లిసనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: వెల్కమ్ బ్యాక్ టు థీన్ మార్క్. సో లిసనర్స్, మరి వాళ్ళ మన థీన్ మార్క్ కార్యక్రమంలో మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే చూసి చూడంగానే ఫ్రమ్ ద మూవీ చలో. నాగశౌర్య అండ్ రష్మిక మందనాలు ఈ డ్రోస్ కు నడిచిన ఈ సూపర్ హిట్ మూవీకి

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ హిందీ సాంగ్ ఏంటంటే ఐ విల్ డూ ద

టాకింగ్ నైట్ ఫ్రమ్ ద మూవీ ఏజెంట్ వినోద్. సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్ లీడ్ రోల్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా, నీరజ్ శ్రీధర్ అండ్ అదితి సింగ్ శర్మ కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితాబ్ భట్టాచార్య అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334116.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సో లిసనర్స్,

ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న తెలుగు సాంగ్ ఏంటంటే రంగ్ దే ఫ్రమ్ ద మూవీ ఆ నితిన్ అండ్ సమంత రూత్ ప్రభు లీటర్స్ కి నడిచిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే మిక్కీ జే మేయర్ అందించగా రమ్య, రాహుల్ నంబీర్ అండ్ సాయి శివాని కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే రామ్ జోగే శాస్త్రి గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. Cell 8865-58773.
1: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న హిందీ సాంగ్ ఏంటంటే కౌన్ కిస్కో బాద్సకా ఫ్రమ్ ద మూవీ కాలియా. అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ గా నడిచిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: సో లిసనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసబోతున్నాం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న తెలుగు సాంగ్ ఏంటంటే ఏమి చేయమని వే ఫ్రమ్ ద మూవీ ప్రియురాలు పిలిచింది. అజత్ సింగ్ అండ్ తబూ లీడర్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా, శంకర్ మహాదేవన్ ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే ఏఎం రత్నం అండ్ శివ గణేష్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సో లిసనర్స్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న హిందీ సాంగ్ ఏంటంటే బంజారా ఫ్రమ్ ద మూవీ ఏక్తా టైగర్. సల్మాన్ ఖాన్ అండ్ కత్రీనా కైఫ్ లీడ్ రోల్ కి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే సోహెల్ సెన్ అందించగా సుఖ్విందర్ సింగ్ ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే నీలేష్ మిశ్రా గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న లాస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే ఎందుకో ఏమో ఫ్రమ్ ద మూవీ రంగం. జీవా అండ్ కార్తిక కలిపి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే హరీష్ జయరాజ్ మ్యూజిక్ అందించగా, అప్పల్ రాజు అండ్ ప్రశాంత్ ని కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే వనమాలి గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: లిసనర్స్ విన్నారు కదండి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అంటే లాండ్ స్టేట్ యూనియన్ రేడియో విష్ణు 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం సెండింగ్ ఆఫ్. నేను మీ అజయ్ గాయత్రి.
0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడును.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడును.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2377 96 237 295.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.